सुखिनत्तन्तु सर्वत्र

0: പ്രേമസ്വരൂപുലാല്.
1: എംബോഡിമെന്റ്സ് ഓഫ് ഡിവൈൻ ലവ്.
0: హస్తమునకు దానం కంటే మరొక అలంకారం లేదు.
1: ఫర్ ద హ్యాండ్ దేర్ ఈజ్ నో గ్రేటర్ ఆర్నమెంట్ దాన్ జనరాసిటీ అండ్ చారిటీ.
0: వాక్కునకు సత్యమే భూషణం.
1: ఫర్ ద టంగ్ ఫర్ ద స్పీచ్ ట్రూత్ ఈజ్ ద ఫైనెస్ట్ ఆర్నమెంట్.
0: చెవులకు దివ్యమైనటువంటి ధర్మమే అలంకారం.
1: ఫర్ ద ఇయర్స్ dharma is the most divine ornament.
0: Dehamulaku sevane pradhanamaina saundaryam.
1: For the body it is service which is the sacred beauty.
0: Itti taragani taragani alankaramu manaviyandunchukoni anityamaina asastamaina అలంకారముల నిమిత్తమై ప్రాకులాడుతున్నారు మానవుడు.
1: When man is endowed with this sacred, perennial and divine ornament and beauty in himself, how is it that man scrambles after other beauties?
0: అహం ఏతత్ నా. ఇదియే ప్రధానమైన జ్ఞానము మానవులకు.
1: And that is the superlative knowledge for everybody.
0: Aham etat na. Deeniki minchina gnanamu ee jagattunandu kaani maraku jagattunandu kaani ledu kaana raadu.
1: There is no finer knowledge. There is no

0: full nobler knowledge than contained in the expression aham etat na.
1: Aham anaga vedamu atma ani cheptu vachindi.
0: Aham has been described and defined by Veda as the self atma.
1: Etat anaga drishtikalpitamaina thula sukshma chandra surya nakshatradi swarupamlo anni kudanu ivi etat anaga dehamunuku sambandhinchinivi.
0: This expression etat signifies the physical and the visual phenomena, the phenomena embraced by the sun, the moon and the stars.
1: Etat na idi nenu kaadu nenu idi kaadu annade deeni artham.
0: Etat na means I am not that
1: anaga na dehamu annam.
0: When we say my body,
1: దేహం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ బాడీ? దేహ
1: సర్వాంగములతో కూడినటువంటి ఈ మానవ స్వరూపమా?
0: ఈజ్ ద బాడీ ఏ కాంపోజిట్ యూనియన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్?
1: లేక పంచభూతములతో, పంచ కోణములతో, పంచ ప్రాణములతో, పంచ కోశములతో కూడినటువంటి ఈ మానవ శరీరమా?
0: ఈజ్ ద బాడీ మేడ్ ఆఫ్ ద ఫైవ్ వైటల్ ఎయిర్స్, ద ఫైవ్ ఎలిమెంట్స్ and the five vital sheets?
1: Idi kaadu deham,
0: that is not the body.
1: Charachara prapanchamantayunu drishyamulaku gocharamayyetundi ee lokamantayunu dehame.
0: The entire physical universe, moving and non moving, is itself a body.
1: Kanuka nenu dehamu kaadu,
0: I am not the body.
1: Inki emiti neevu?
0: What is it you are then?
1: ఇది వేదాంతిక్ పరిభాష యందు ప్రధానమైన, ప్రమాణమైన, అత్యున్నతమైన జ్ఞానం.
0: ఇన్ వేదాంతిక్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ద నోబ్లెస్ట్, ద డివైనెస్ట్ అండ్ ద సూపర్లేటివ్ నాలెడ్జ్, విజ్డమ్.
1: కానీ ఇట్టి జ్ఞానమును అందరూ నోచుకోలేకపోతున్నారు.
0: ఇట్ ఈస్ నాట్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎవ్రీబడి టు హార్వెస్ట్ this noble wisdom.
1: Manamu chusina dantayi kudanu drushyame,
0: whatever we see is itself a vision, drushya.
1: Nakshatramulu drushyame,
0: even the stars are a vision.
1: Suri chandradulu drushyame,
0: the sun and the moon are also.
1: Panchabhutamulu drushyame,
0: the five elements are drushya.
1: Yavat prapanchamantayu drushyame,
0: the entire universe is drushya.
1: Ee prapanchamulantayu neevu ye reetiga chustunnavo ade vidhamga nee dehanni kudanu నీవు చూడగలుగుతున్నావు. కనుక నీ దేహం కూడా నువ్వు దృశ్యమే.
0: యాజ్ యూఆర్ ఏబుల్ టు సీ ద ఎంటైర్ యూనివర్స్ విత్ యువర్ ఐస్, సిన్స్ యూఆర్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ బాడీ విత్ ద ఐస్, యూ కెన్ సే దట్ యువర్ బాడీ ఆల్సో ఇస్ ఎ
1: చూసినట్టు వాడే ద్రష్ట.
0: ద వన్ హూ సీస్ ఇస్ నోన్ యాజ్ ద్రష్ట సీయర్.
1: కనుక నీవు నీ దేహాన్ని చూస్తున్నావు.
0: యూఆర్ ఏబుల్ టు సీ యువర్ బాడీ.
1: కనుక దేహము దృశ్యమే.
0: ద బాడీ
1: వంటి వాడు ద్రష్ట.
0: ద బాడీ ఇస్ ఎ సైట్ and the one who sees is a seer.
1: Drashta leka drushyam led,
0: without the seer there is no sight.
1: Drashta drushyam rendu lenatvanti yokka jagattu kaladani adi e shunyam ani mari kondaru vadintaru.
0: Some people uphold the view that the emptiness, the vacancy, the shunya, that is everything.
1: Idi chala harthahinamainatvanti padamulu.
0: It is meaningless nonsense to say so.
1: Shunyamu ani okaru cheppinappudu shunyanni chusinatundi vaadu okadu undali kada.
0: When somebody says there exists shunya, there must be somebody who has seen it.
1: Taanu chudaka shunyam ani ee reetiga cheppagaradu.
0: Without seeing it, how can you say that something is shunya?
1: Kaabatti shunyamunu kuda nu chusinatundi vaadu drashta.
0: So the one who sees even the shunya, the emptiness, is a seer.
1: Kanuka adiye దష్టతత్వము అనేటువంటి ఒక స్వరూపాన్ని ఈ గణపతి ప్రబోధిస్తూ వచ్చాడు ప్రపంచానికి.
0: దట్ ఈస్ ద గ్రేట్ మెసేజ్ ఆఫ్ గణపతి టు ద మ్యాన్ కైండ్.
1: గణపతి మూడు పదములు.
0: గణపతి ఇస్ మేడ్ ఆఫ్ త్రీ వర్డ్.
1: గ అనగా బుద్ధి.
0: గ మీన్స్ ఇంటెలిజెన్స్.
1: నా అనగా వైజ్ఞానము, విజ్ఞానము
0: నా మీన్ సైంటిఫిక్ నాలెడ్జ్,
1: బుద్ధికి విజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: గణపతి ఇస్ ద వన్ హు ఇస్ ద లార్డ్ అండ్ ద మాస్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ విజ్డమ్.
1: కనుక గణనాథుడు కావటం చేత ఇతనికి గణపతి అని కూడా మరొక విధంలో పేరు ఉన్నది.
0: He has yet another name, Gananatha, because he is the Lord of the Ganas.
1: Sarva ganamulaku kudanu naathudainatunti vaadu kanukane itani gananathudu annadu.
0: Since he is the Lord of all the Ganas, he is known as Gananatha.
1: Sarva ganamulaku kudanu tana hastamuke aadinchi paadinchi ooginchetunti yokka tattvam kalavaadu kanukane ataniki ganapati annadu.
0: Since he toys, he plays, he handles and directs the Ganas, he is known as Ganapati.
1: Itanine వినాయక అంటారు.
0: హీఈస్ ఆల్సో నోన్ యాజ్ వినాయక.
1: వినతో నాయక, వినాయక అనగా ఇతనికి నాయకుడు ఎవరునూ లేడు.
0: హీఈస్ కాల్డ్ వినాయక బికాస్ దేర్ ఈస్ నో లీడర్ ఫర్ హిమ్, మాస్టర్ ఫర్ హిమ్.
1: అతనే సర్వ స్వతంత్రుడు.
0: హీఈస్ ద ఎవర్ ఇండిపెండెంట్ వన్.
1: అందరికీ నాయకుడు ఉన్నాడు.
0: Everybody has a master.
1: Andariki oka vidhamainatundi adhipati unnadu.
0: There is an authority for everybody.
1: Kaani vinayakunaku nayakudu ledu.
0: But vinayaka has no master.
1: Anaga manasunnatundi vaniki nayakudu.
0: The one who has the mind has a master.
1: Manasunnatundi vaniki nayakudu ekkada.
0: So how can there be a master for one who has
1: anaga,
0: no mind at all?
1: Manaskamunaku atheetamainatundi oka tattvame vinayakatvamu.
0: Vinayakata refers to the state beyond the mindlessness.
1: Itti vinayakattam anetundi manu chakkaga artham chesukoleka edo yenugu tondamundi nalugu chetu undi chetavale chevulu untundi kanipinchetundi swaroopame vinayakattane bhavistunnam.
0: Without realizing this reality, we think that vinayaka is a physical form with a trunk, with a face and a body.
1: Prapanchamulaku యావత్ జగత్తునకు, యావత్ శూన్యమునకు, యావత్ ప్రాణములకు అధిపతి అయినటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక ఇస్ ద వన్ హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ ద స్టార్స్, ఆఫ్ ద గెలాక్సీస్.
1: ఏ శుభకార్యములు ఆచరించదలచినను,
0: వాట్ ఎవర్ వర్క్ యు వాంట్ అండర్టేక్,
1: ఏ యొక్క సంగీతం పాడవలసి వచ్చినప్పుడు వీటికి,
0: వెన్ యు వాంట్ టు సింగ్ ద స్వీట్ నోట్స్ ఆఫ్ మ్యూజిక్,
1: ప్రథమంలో లంబోదరా అని ప్రారంభిస్తున్నాం.
0: యు స్టార్ట్ సేయింగ్ లంబోదరా, ఇన్వోకింగ్ గణేష.
1: లను కతి ఇతి లంబోదర అనగా ఏమిటి? లక్ష్మి ప్రధాతుడైనటువంటి వాడు వినాయకుడు.
0: ద వన్ హూ హ్యాస్ ద గోల్డెన్ మైండ్ ఈజ్ నోన్ యాజ్ లంబోదర.
1: అనగా లక్ష్మి ప్రధమైనటువంటి అనగా లక్ష్మి అనగా ఏమిటి?
0: హూ ఈజ్ లక్ష్మి?
1: ధనకనక వస్తువాహనాలతో కూడినటువంటి ఆమెనే లక్ష్మి అంటున్నాం ఈనాటి భౌతిక ప్రపంచంలో.
0: ఇన్ ఎ వరల్డ్ వే వి సే దట్ గాడెస్ లక్ష్మి ఇస్ ద వన్ హూ హ్యాస్ వాస్ట్ రిచెస్ అండ్ వెల్త్ అట్ హర్ కమాండ్.
1: ధనం అనగా ఆ లక్ష్మి కాదు, అది ధనలక్ష్మి.
0: వెల్త్ మీన్స్ ధనలక్ష్మి,
1: భాగ్యలక్ష్మి,
0: ఫార్చ్యూన్.
1: అనేక రకమైన అర్థలక్ష్మిలు కూడా ఉంటున్నాయి.
0: దెర్ ఆర్ ఎయిట్ లక్ష్మీస్.
1: కానీ ఆ లక్ష్మి స్వరూపుడు కాదు వినాయకుడు.
0: వినాయక ఇస్ నాట్ ద వన్, ద వన్ హూ
1: ఎంబాలవనకు నిజమైన ధనం ఏమిటి?
0: వాట్ ఈస్ ద ట్రూయెస్ట్ వెల్త్?
1: సుఖము,
0: హ్యాపీనెస్,
1: ఆనందము,
0: బ్లిస్,
1: ఈ రెండే మానవులకు నిజమైన ధనములు.
0: హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ద ట్రూ వెల్త్ ఫర్ మ్యాన్ కైండ్.
1: సుఖానందములు లేక ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
0: డివైడ్ ఆఫ్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ అదర్ థింగ్స్.
1: వికలుకుని సుఖం అందించేటువంటి వాడు వినాయకుడు.
0: ద వన్ హూ గివ్స్ యు బ్లిస్ ఇస్ వినాయక.
1: అతను బుద్ధి యొక్క శక్తి సామర్థ్యంలో కూడినటువంటి వాడు.
0: హీ ద వన్ హూ ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్.
1: ఈ బుద్ధి, ఈ సిద్ధి రెండింటి యొక్క చేరిక చేతనే మానవులకు సుఖము, ఆనందము లభ్యమవుతుండాలి.
0: ఇట్ ఈస్ బై ఇంటెలిజెన్స్ అండ్ స్పిరిచువల్ ఎఫర్ట్ వన్ అబ్టైన్స్ బ్లిస్.
1: కనుకనే భౌతికమైన పురాణములు యందు సిద్ధి, బుద్ధి వినాయకుని యొక్క భార్యలనియు.
0: ఇన్ ద పురాణ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ద వినాయక హ్యాస్ టూ వైఫ్, సిద్ధి అండ్ బుద్ధి.
1: అనగా జ్ఞానమునకు, బుద్ధికి అధిపతి అయినటువంటి వాడు కనుక ఈ యొక్క ఈ రెండింటికి పతి అని పేరు పెడుతూ వచ్చారు.
0: హీ ద వన్ హూ డిస్క్రైబ్డ్ యాజ్ ద హస్బెండ్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి అండ్ బుద్ధి.
1: కనుక సిద్ధి బుద్ధులకు రెండింటికి మాస్టర్ అయినటువంటి వాడు కనుక సిద్ధి బుద్ధికి నాయకుడు, పతి అధిపతి వినాయకుడు.
0: దట్స్ వై వినాయక ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం విజ్డమ్.
1: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క రెండింటి కూడిక చేతనే మానవులకు సుఖ ఆనందములు ప్రాప్తిస్తూ ఉన్నాయి.
0: ఇట్ ఈస్ బై సుప్రీం ఇంటెలిజెన్స్ అండ్ సుప్రీం స్పిరిచువాలిటీ వన్ అబ్టైన్స్ బ్లిస్.
1: కనుకనే సుఖ ఆనందములు విజ్ఞానేశ్వరుని యొక్క కుమారుండు అని పేరు పెడుతూ వచ్చారు.
0: దట్స్ వై ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ ద సిద్ధి ఆర్ హిస్ ఓన్ చిల్డ్రన్.
1: లోక సంబంధమైనటువంటి యొక్క, లౌకిక సంబంధమైనటువంటి యొక్క, ఈ భౌతిక సంబంధమైనటువంటి వారికి ఈ విధమైనటువంటి ఉపమానములే కొంత తృప్తిని అందిస్తుంటాయి.
0: టు ద వరల్డ్లీ పీపుల్ దీస్ కైండ్ ఆఫ్ సిమిలర్స్ అండ్ మెటాఫర్స్ గివ్ దెమ్ సమ్ సాటిస్ఫాక్షన్.
1: ఎట్టి అభీష్టము లేక ఎట్టి మనోభావము లేనటువంటి వినాయకునికు భార్యలేమిటి, పుత్రులేమిటి?
0: హౌ కెన్ వినాయక హూ హ్యాస్ నో డిజైర్ ఎట్ ఆల్ have children and wives?
1: Pati anaga kevalam bhartta ani kaadu, adhipati.
0: Pati does not mean husband, it means master.
1: Buddhi ki vai vidyanamulaku adhipati kanukone vaatiki rendintiki ni pati ani pilustu vacharu.
0: Since he is the lord of intelligence and wisdom, he is known as pati.
1: Inka konni rakamainatundi vinayakunni anadi kaalam nundi kudanu భారతీయులు ఆరాధిస్తూ వస్తున్నారు.
0: సిన్స్ టైమ్స్ ఇమ్మెమోరియల్ వినాయక హాస్ బీన్ వర్షిప్డ్.
1: కేవలం భారతీయులు మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ ఇండియన్స్.
1: చరిత్రను బట్టి విచారించి చూడగా
0: వి ఎంక్వైర్ హిస్టారికల్లీ
1: అనేక దేశముల వారు కూడా వినాయకు యొక్క తత్వమును అనాది కాలం నుండి కూడా అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ థైలాండ్ వినాయక.
1: జపాను, జర్మనీ, బ్రిటిష్ అన్ని వైపులు కూడా ఈ వినాయకత్వం అనేటువంటి చక్కగా గుర్తించుతూ వచ్చారు.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ వినాయక హ్యాస్ బీన్ అండర్స్టూడ్ ఇన్ ఇంగ్లండ్, ఇన్ జర్మనీ, ఇన్ థాయిలాండ్ అండ్ అదర్
1: నేటికి కూడా థాయిలాండ్ లోపల వినాయకుని యొక్క విగ్రహాలు ఉంచుకుంటున్నారు.
0: ఈవెన్ టుడే ఇన్ థాయిలాండ్ వీ హావ్ ద ఐడల్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుని యొక్క పూజకు ఆద్యాంతములు లేవు.
0: దేర్ ఇస్ నో ఎండ్ అండ్ ద బిగినింగ్ ఫర్ ద వర్షిప్ ఆఫ్ వినాయక.
1: కారణం ఏమనగా
0: ద కాజ్ ఈజ్
1: అనాది వేదములు.
0: The Vedas are eternal.
1: Ananta vai vedaha, aneka vedamulu.
0: They are timeless and many.
1: Kani anni vedamulu endukodanu Ganapati yokka tattvanni chakkaga bodhisthu vachindi.
0: All these Vedas have declared and explained the principle of
1: Vinayaka. Taittiriya Upanishad nandu,
0: in Taittiriya Upanishad,
1: Om namo Bhagavate Ganaya namaha annadi.
0: Om namo
1: Bhagavate Ganaya.
0: Bhagavate Ganaya.
1: Inka నారాయణ ఉపనిషత్తు నందు
0: నారాయణ ఉపనిషత్
1: చక్కగా మన పిల్లలు కూడా దిన్నము చెప్తుంటారు.
0: అవర్ బాయ్ చాంట్ ఎవ్రీ డే
1: తత్ విఘ్నేశ్వరం భజే.
0: తత్ విఘ్నేశ్వరం భజే
1: అనగా గాయత్రి మంత్రం నందు కూడాను ఈ విఘ్నేశ్వర యొక్క స్వరూపం వస్తుంటారు.
0: ఇన్ ద గాయత్రి మంత్ర ఆల్సో దేర్ ఇస్ ఎ రెఫరెన్స్ టు విఘ్నేశ్వర తత్వ.
1: తన్నోజయాత్ అనగా తన్నత్ సర్వం ప్రచోదయాత్, తన్న దంతో ప్రచోదయాత్. దంతం అనగా విఘ్నేశ్వరుడుకున్నటువంటిది.
0: దేర్ ఇస్ రిఫరెన్స్ టు దంత, ఇట్ రిఫరెన్స్ టు వినాయక.
1: ఈ విధంగా సర్వోపనిషత్తునందు కూడాను వినాయకుని యొక్క నామము చక్కగా స్పష్టంగా గుర్తింపబడటానికి వీలవుతుంది.
0: ఆల్ ఉపనిషత్ అండ్ వేదాస్ హావ్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ అబౌట్ వినాయక.
1: తన్ ఉత్తమాయ మహే అనగా అందరికీ కూడాను తనువునందు, మనసునందు, దేహమునందు కూడాను సర్వశక్తులను కూడాను ప్రసరింపచేసేటువంటి వాడు వినాయకుడు అని.
0: వినాయక ఇస్ ద వన్ హూ లెండ్స్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ టు ద బాడీ, టు ద మైండ్ అండ్ టు ద స్పిరిట్.
1: అయితే భారతీయులు కొంతకాలము ఈ యొక్క వినాయకుని యొక్క పూజలు కేవలము ఒక విధమైనటువంటి సౌత్ ఇండియాలో ప్రారంభమైందని
0: దేర్ ఇస్ ఎ ఫీలింగ్ that the Vinayaka worship started
1: Dravida Devudani, Dravida Devudani
0: has been described as a master, god of
1: India. Dravida Desamulandu kudanu kaadu kaadu, South India kaadu, North India kaadu, East India kaadu, West India kaadu, yavat vishwamunake nayakudu vinayakudu.
0: Vinayaka is not the master only of the east, the south, the north of India, but the entire universe itself.
1: Kramakramena tanno sarva prachodayat tanno danta prachodayat ani ataniki oka mrugadehamu anaga mrugatala undatam chetanu.
0: Since they had an animal appearance with that theft,
1: atani vahanamu mushikam kavatam chetanu,
0: since his vehicle appears to be the
1: Bharatiyulu prathamamulo మృగమును ఆరాధిస్తూ వచ్చారు అని దీని యొక్క కొంతమంది వాదన.
0: సమ్ పీపుల్ లాజికల్లీ ఆర్గ్యూ సిన్స్ వినాయక హ్యాస్ ద వెహికల్ ద రాట్ దే థింక్ దట్ ఇండియన్స్ వర్షిప్ ఓన్లీ ద యానిమల్స్.
1: ఇంత పెద్ద పుట్టగలిగినటువంటి వాడు ఇంత చిన్న ఎలుక పైన ఏ రీతిగా కూర్చోగలడు అని అనేక మంది అనేక విధమైనటువంటి విమర్శలు కూడా చేస్తూ వచ్చారు.
0: మెనీ పీపుల్ క్రిటిసైజ్ హౌ ద హ్యూజ్ బెల్లీడ్ గణేశ can sit on tiny rat.
1: నిజముగా అంతరార్థాలు తెలియనటువంటి మూర్ఖులే ఈ అనర్థము లోపల అభివృద్ధి పరిచి నానార్థములుగా పెంచి యథార్థాన్ని విస్మరిస్తూ వచ్చారు.
0: The foolish ones who don't know the significance of the inner reality, they preach and publicize nonsense of this kind.
1: మూషికం అనగా చీకటి అని అర్థం.
0: మూషిక rat means darkness.
1: అనగా తన వినాయకుడు ఈ చీకటిని అణగద్రొక్కి సూర్యోదయం గావించేటువంటి ప్రకాశాన్ని దానప్ప భాస్కర్ని వెలిగింపచేస్తూ వచ్చాడు.
0: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దాట్ హీ ఈజ్ ద వన్ హూ డౌన్స్ ద ర్యాట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇల్యూమినేట్స్
1: తన కింద వేసుకున్నాడు అన్నమాట.
0: వాట్ ఇట్ మీన్స్ ఈజ్ దట్ ఇట్ ట్రాంపల్స్ డౌన్ ద ర్యాట్ ఆఫ్ డార్క్నెస్.
1: అణగద్రొక్కాడు అణగద్రొక్కడం చేతనే వికాసంగా రూపొందుతూ వచ్చింది.
0: దేర్ విల్ బి ఎఫల్జెన్స్ ఆల్ అరౌండ్.
1: కనుక మూషిక వాహనుడు అనగా ఎలుక వాహనుడు కాదు.
0: వెన్ యూ సే మూషిక వాహన ద వన్ హూ రైడ్స్ ఓవర్ ద ర్యాట్
1: అణగద్రొక్కి
0: ద వన్ హూ డౌన్స్
1: ప్రకాశాన్ని సర్వులకు అందించినటువంటి వాడు వినాయకుడు అని.
0: ద వన్ హూ ఎమినేట్స్ థండర్ అండ్ ఎఫల్జెన్స్ అరౌండ్ హిస్ వినాయక.
1: కనుక ఈ వినాయక చవితి దినము భారతీయులు అనేక విధములైనటువంటి పదార్థములు వండి వినాయకులకు నైవేద్యంగా ఇస్తుంటారు.
0: ఆన్ దిస్ సీక్రెట్ డే ఆఫ్ గణేశ ఫెస్టివల్ ఇండియన్స్ ప్రిపేర్
1: భారతీయులు చక్కగా గుర్తించి వర్తించవలసినటువంటి విషయము.
0: దిస్ ఆల్సో హ్యాస్ టు బి ప్రూవ్డ్ ఇన్ టు బై ద ఇండియన్స్.
1: వినాయకులకు కుడుములు ఉండ్రాళ్ళు చాలా ఇష్టము అంటున్నారు.
0: ద రౌండ్ డెలికసీస్ ఆర్ సెట్ టు బి వెరీ వెరీ టేస్ట్ఫుల్ టు గణేశ.
1: కుడుములు అంటే ఏమిటి?
0: వాట్ ఆర్ దీస్ కుడుమూస్?
1: అనగా
0: ప్రిపరేషన్.
1: దీనికి కొన్ని వేదాంత శాస్త్రమే కాకుండా ఆయుర్వేద శాస్త్రం కూడాను అనేక విధములుగా దీన్ని ఉపయోగిస్తూ వచ్చింది.
0: ఈవెన్ ద ఆయుర్వేద మెన్షన్స్ అబౌట్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ కుడుమూస్ ద స్టీమ్డ్ రైస్ ప్రిపరేషన్.
1: పిండిని ఉడికించి
0: ద రైస్ పౌడర్ ఇస్ బాయిల్డ్.
1: తైలం యొక్క సంస్కారం లేకుండా
0: వితౌట్ యూజింగ్ ఆయిల్
1: దాని మధ్య లోపల ఏ నువ్వుల పిండో ఏ యొక్క గ్రీన్ గ్రామ్స్ పెసల పిండో ఇంకో వేడల పిండో పెట్టి దానిని ఉడికించకుండా దాని అట్లనే తినేటువంటి వారు.
0: ద ఫ్లవర్ ఆఫ్ గ్రీన్ గ్రామ్ అదర్ పల్సెస్ ఆర్ ఎంబెడ్ ఇన్ సైడ్ అండ్ స్టీమ్
1: ఆవిరితో ఉడికినటువంటివి కుడుములు అంటారు.
0: అండ్ దే ఆర్ నోన్ యాస్ కుడుమూస్.
1: ఆవిరితో ఉడికినటువంటి ప్రతి పదార్థం కూడాను మానవునికి పుష్టిని అందిస్తుంది.
0: ఎనీ ఫుడ్ మెటీరియల్ బాయిల్డ్ ఓవర్ విత్ స్టీమ్ లెండ్ స్ట్రెంగ్.
1: ఆయిల్ తగలకుండా
0: వితౌట్ యూజింగ్ ఆయిల్
1: ఆవిరితో ఉండేటువంటి ఇడ్లీని కూడా చాలా శక్తిని అందిస్తుంది.
0: ఇడ్లీ స్టీమ్డ్ ఓవర్ ఆర్ ఎసెన్షియల్ కండ్యూసివ్ టు హెల్త్.
1: వైద్యం లోపల ఆపరేషన్ చేసిన తర్వాత మొట్టమొదట ఏదైనా తినాలనుకుంటే ఇడ్లీలు అందిస్తున్నారు ఈ నవీన కాలంలో కూడా.
0: ఇన్ ద మోడర్న్ ఏజ్ ఆఫ్టర్ ద ఆపరేషన్ ఇడ్లీస్ ఆర్ హైలీ రికమెండెడ్.
1: ఆయిల్ తగలకుండా ఉంటుండాలి.
0: ఆయిల్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఎట్ ఆల్.
1: కనుకనే
0: దట్ వై
1: ఇక్కడ భాద్రపద మాసము
0: ఇన్ ద మంత్ ఆఫ్ భాద్రపద
1: చతుర్దశ దినము
0: అండ్ ద 14th డే
1: ఈ విధమైనటువంటి యొక్క ఇవన్నీ చేసి
0: ఆల్రెడీ ప్రిపరేషన్
1: మెయిన్ కాదు చవితి దినము
0: అండ్ ద 4th డే
1: ఈ మాసము లోపల రైతులకు అనేక నువ్వులంతా పండుతుంటాయి.
0: The till is harvested by the farmers in this season of Bhadrapada.
1: Aa nuvulu bellamunu rendittini chakkaga kotti
0: the till and jaggery are pounded.
1: Ee udikina biyappindi madhyalo petti
0: embedded in the rice preparation.
1: Aavirlo deenini poorthi
0: aayilo vadikinchi
1: ఇది వినాయకునికు నైవేద్యంగా పెట్టవచ్చు.
2: They are offered as a sacred offering to Vinayaka on this day.
1: అనగా బుద్ధి సిద్ధులను అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆహారము ఈ వినాయకుని యొక్క ఆహారము అని దీనికి అర్థం.
2: What it signifies is that the food of Vinayaka is the one which fosters wisdom and strength.
1: బెల్లం కూడాను చాలా ఆరోగ్యమునకు చాలా మంచిది.
2: Even jaggery is conducive to health.
1: ఇది వాత పిత్త శేషాదులను నివారణగా ఇస్తుంది.
2: It removes the disease caused by inflammation of the wind, the phlegm and the bile.
1: ఆవిరితో ఉడికినటువంటి యొక్క ప్రతి పదార్థం కూడాను కన్ను జబ్బులను పోగొడుతుంది.
2: The food prepared by steam removes the eye diseases.
1: అజీర్ణ వ్యాధిని కూడాను నిర్మూలన చేస్తుంది.
2: It dispels the diseases of the stomach.
1: గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడాను తాను నివారణ గావిస్తుంది.
2: Gastric ailments are destroyed by it.
1: కనుకనే ఆరోగ్యం చక్కగా ఉండినప్పుడు
2: when your health and hearty,
1: ఆనందమునకు జ్ఞానమునకు మనకే తక్కువ ఉండదు.
2: You will have full joy and happiness.
1: కనుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
2: That's why it is said, health is wealth.
1: మానవులకు
2: ధర్మ
1: అర్థ కామ మోక్షం మూడు చతుర్విధమైనటువంటి మార్గములు.
2: There are four ends for man, dharma, artha, kama and moksha.
1: కానీ వినాయకుడు విని పిచ్చివారులారా ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్యం మూలముత్తమం అన్నాడు.
2: ఫర్ ఆల్ దీస్ ఫోర్ ఎండ్స్ ఆఫ్ లైఫ్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ధర్మం చేయవలసిన
2: when you want to give charity,
1: ధర్మను సంపాదించవలసిన
2: when you want to earn money,
1: ఇంకే విధమైనటువంటి యొక్క మోక్షానికి ప్రయత్నం చేయవలసిన
2: we want to strive for salvation,
1: వాంఛను అనుభవించవలసిన
2: we want to enjoy life,
1: ఆరోగ్యం అత్యవసరము.
2: హెల్త్ ఈజ్ సూపర్లేటివ్లీ ఇంపార్టెంట్.
1: కనుక ఆరోగ్యమును అందించే నిమిత్తము ఆనందాన్ని చేకూర్చే నిమిత్తము వినాయకుడు ఈ కుటుంబులు ఉండ్రాళ్లు తింటూ వచ్చాడు అని దీనికి ఒక ప్రకారం.
2: What it means is that Vinayaka principle helps us have a sustained body and sustained mind.
1: పూర్వపురుషులు కూడాను అపక్వాహారము అని భుజించేటువంటి వారు.
2: The ancient people used to take over the half boiled food.
1: అటువంటి యొక్క పదార్థమును భుజించేటువంటి వారు.
2: The half boiled food was taken.
1: తైల సంస్కారం ఏమాత్రము లేకుండా ఉండేటువంటి యొక్క ఆవిరితో ఉండేటువంటి యొక్క ఆహారములు.
2: They used to take food steamed and not boiled.
1: ఇది తెలివితేటలకు చాలా ఉపయోగకరమైనటువంటివి.
2: This is conducive to your intelligence.
1: ఇంతే కాకుండా
2: not only that,
1: అతను విఘ్నేశ్వరుడు.
2: He is known as విఘ్నేశ్వర.
1: ఏమిటి ఈ విఘ్నేశ్వరుడు?
2: What is this విఘ్నేశ్వర?
1: మానవులకు సంభవించేటువంటి సర్వ విఘ్నమును కూడాను తాను నిర్మూలం గావించేటువంటి వాడు.
2: విఘ్నేశ్వర ఇస్ ద వన్ హు డిస్ట్రాయ్స్ ఆల్ ఇంపెరిమెంట్.
1: విజ్ఞానమును ప్రబోధించేటువంటి వాడు.
2: ఇస్ ద వన్ హు ఇల్యూమిన్స్ నాలెడ్జ్.
1: కనుక ఆ విజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని ప్రసరింపజేసే నిమిత్తమై వినాయక చవితి దినము విద్యార్థులు అధికంగా వినాయకుణ్ణి పూజిస్తారు.
2: సిన్స్ వినాయక ఇల్యూమిన్స్ ఇవన్ నాలెడ్జ్ స్టూడెంట్స్ వర్షిప్ హిమ్ అనే
1: ప్రాచీన కాలమునందు వినాయక చవితి వస్తే ఒక్క విద్యార్థి చేతిలో కూడా పుస్తకం ఉండేటువంటిది కాదు.
2: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ when Vinayaka festival celebrated and a single student carried a book
1: anni aa padidinamulu vigneshun daggara ee pustakamunu unchi
2: all these days the book
1: was bundled together aaradhinchetundi vaaru
2: and offered to Ganesha
1: em ra neevu chadatam ledatunte naa pustakalu vinayakun daggara unnai
2: when people ask him why don't you study the books have been bundled together
1: aa pustakamulu ninduku kudanu vignanamunu nimpi తరువాత ఆ పుస్తకంలో ఉన్నటువంటిది మస్తకంలో తేలుస్తాడు వినాయకుడు అని ఆ విశ్వాసం ఆనాటిది.
2: ద పీపుల్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్ హ్యాడ్ ద బిలీఫ్ వెన్ ద బుక్స్ వర్ ఆఫర్డ్ భగవాన్ వుడ్ ఫిల్ దెమ్ విత్ విజ్డమ్.
1: కానీ ఈ ఆధునిక యుగం లోపల
2: బట్ ఇన్ మోడర్న్ టైమ్
1: విఘ్నేశ్వరుడు వారికి అక్కర్లేదు.
2: విఘ్నేశ్వర దే డోంట్ బిలీవ్.
1: విజ్ఞానము వారికి అక్కర్లేదు.
2: దే డోంట్ వాంట్ విజ్డమ్.
1: కేవలము ఒక విధమైన ధనం ఉంటే చాలు.
2: They want only wealth and wealth.
1: ఈ ధనముతో సంతోషాన్ని అనుభవిస్తున్నావా?
2: Does wealth give you happiness?
1: సుఖం నీకేమైనా లభ్యమవుతుందా?
2: Does it give you prosperity and happiness?
1: లేదు.
2: No.
1: సుఖానందము అనేటువంటిది కేవలం మానసిక సంబంధమైనటువంటివి.
2: Happiness is mental.
1: ఎంత ధనముండినా ఎంత బలముండినా ఎంత విద్య ఉండినా ఎంత వివేకముండినా ఎంత మేధాశక్తి ఉండినా ఆనందమునకు కాని శాంతికి కాని అవి అత్యంత దూరంగానే ఉంటాయి.
2: Your power, your scholarship, your academic excellence will not give you happiness.
1: కనుకని ఆనాటి విద్యార్థులంతా కూడాను ఉపాధ్యాయులు బోధించేటువంటి వారు.
2: In those days, the teacher taught the students.
1: ఒరే పిచ్చివారులారా, MA లు BA లు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్ద వారలైనా
2: ఓ స్టూడెంట్స్ ఈవెన్ దో యూ హావ్ మాస్టర్డ్ ఎంఏ అండ్ అదర్ సబ్జెక్ట్స్
1: ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చిన పేరుగాంచిన పెద్ద వారలైనా
2: ఈవెన్ దో యూ ఆర్ ఎ గ్రేట్ మ్యాన్
1: సంపదలు ఉండి సద్ధాన పరులైనా పుణ్య కీర్తిని గన్న పుణ్యులైనా
2: ద పీపుల్ హూ హ్యావ్ అప్టైన్డ్ డిగ్రీస్ ద పీపుల్ హూ హ్యావ్ అప్టైన్డ్ గ్రేట్ నాలెడ్జ్ అండ్ మెరిటోరియస్
1: ఆయురారోగ్యములు అనవరతం ఉండి పరిపూర్ణ బలులకు వారులైనా
2: ఈవెన్ దో దే ఆర్ ద బిగ్ వన్స్ స్టౌట్ వన్స్ విత్ ద బిగ్ బాడీ అండ్ హెల్త్
1: సతతంబు జపములు తపములు చేయుచు వేదములను నేర్పు విప్రులైనా
2: ఈవెన్ దో దే ఆర్ ద బ్రాహ్మిన్ చాంటింగ్ ద వేదాస్ అండ్ టీచింగ్ దెమ్
1: సాటిరారు
2: దే కెనాట్ బి ఈక్వల్
1: భక్తులకు ఏనాటికైనా
2: దే కెనాట్ బి ఈక్వల్ టు ద డెవటీస్
1: చదువులన్నీ చదివి సావంగనేటి
2: వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అండ్
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు
2: ఈవెన్ దో హాస్ మాస్టర్ మచ్ నాలెడ్జ్ ద బ్యాడ్ మ్యాన్ విల్ నెవర్ గివ్ అప్ హిస్
1: క్వాలిటీ చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు
2: ఓన్లీ లెర్నింగ్ ప్రమోట్స్ ఓన్లీ లాజికల్ ఎక్సలెన్స్ బట్ నాట్ గివ్ యూ సుప్రీం విజ్డమ్
1: పిచ్చివారలారా
2: పోలీష్
1: చదువు చదువు చదివి సావంగ నేటికి చావు లేని చదువు చదువువాలి
2: వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ గివ్స్ యూ ఓన్లీ డెత్
1: అనగా చావు లేని చదువు అంటే ఈ చదువు కూడా ఒక చావుందా అని మీరు ప్రశ్నించవచ్చు
2: ద డెత్లెస్ నాలెడ్జ్ షుడ్ బి అప్టైన్
1: అది ఏ జ్ఞానం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
2: దట్ ఈస్ టు బి సత్యం జ్ఞానం
1: అట్టి సత్య జ్ఞాన అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని బోధించేటువంటి వాడు వినాయకుడు
2: వినాయక ఇస్ ద వన్ హూ టీచర్స్ సత్యం
1: అనగా అతనికి తెలివితేటలు చాలా ఎక్కువ
2: వినాయక హ్యాస్ సుప్రీం ఇంటెలిజెన్స్
1: మీరు ప్రొద్దున చూచారు హాస్టల్ కు నేను వచ్చినప్పుడు
2: వినాయక
1: సాయిగీత అరుచుకుంటూ వచ్చింది
2: When I came to the hostel in the morning, Sajita came running towards me, screaming after me.
1: Ani ye karuku tane em archadu.
2: Sajita does not respond to any car.
1: Na car vachindi, na car venaka 80 cars vachinayi.
2: When Bhagavan's car comes, followed by another car,
1: vinindi car shabdamu oke archukuntu road ku vachindi.
2: Frantically and enthusiastically it came towards Bhagavan, hearing Bhagavan's call.
1: Idi enta telivitheta.
2: That is intelligence.
1: ఎంత ప్రజ్ఞానం
2: వాట్ విజ్డమ్
1: ఎంత మేధాశక్తి
2: వాట్ సుప్రీం నాలెడ్జ్
1: కనుకుని మానవుడు ఏదైనా తెలివితేటలు కలిగినటువంటి వారిని ఇతనికి ఒక విధమైనటువంటి ఏనుగు తెలివి అంటారు
2: ద వన్ హూ హ్యాస్
1: గజ తెలివి అంటారు
2: ఎ పర్సన్ హూ హ్యాస్ మచ్ నాలెడ్జ్ ఈ డిస్క్రైబ్డ్
1: గజములకు మహా తెలివితేటలు కలిగినటువంటిది
2: ఎలిఫెంట్ హ్యాస్ సచ్ సుప్రీం ఇంటెలిజెన్స్
1: కనుకనే విఘ్నేశ్వరునికి గజ తెలివి పెట్టడానికి కారణం ఏంటంటే తెలివైనటువంటి వాడు అని ప్రజలకు గుర్తింపజేసే నిమిత్తమై ఇది ఒక చిహ్నంగా పెట్టారు
2: టు డిక్లేర్ టు ద పీపుల్ దట్ గణేష్ ఇస్ అన్ ఇంటెలిజెంట్ వన్ ద ఎలిఫెంట్ హెడ్ ఇస్ గివెన్ టు హిమ్
1: లేకపోతే కాళ్ళు చేతులు మామూలు మానవులుగా ఉండినట్టుగా ఉండి
2: వినాయక హ్యాస్ అ నార్మల్
1: తల ఒక్కటి మాత్రమే గజ తల ఎందుకు పెట్టాడు
2: వై హ్యాస్ గాడ్ ఓన్లీ
1: మేధాశక్తికి ప్రధాన శక్తిని అందిస్తూ వచ్చారు
2: ద ఎలిఫెంట్ హెడ్ సిగ్నిఫైస్ సుప్రీమ్
1: అంతేకాకుండా ప్రతి దానిని మొట్టమొట్ట మనం వినాలి
2: Everything has to be listened to in the beginning.
1: Shravana Mananandi Tidhyasala Nenitvantide Vedantamulaku Pradhanamaina Sirasulu.
2: For the Vedanta, Shravana, listening, meditation and contemplation are the three heads.
1: Yedina Mottamota Vinnappude.
2: Only when you hear.
1: Tarvata Mananamu Chesinappude.
2: When you contemplate.
1: Practical lo pettadaniki veelavutundi.
2: Then you can translate into
1: practice. Shravaname Cheyakapothe.
2: Without listening.
1: Mananame Cheyakapothe.
2: Without contemplating.
1: Telling you practical lo pettam.
2: How can you put into practice?
1: కనుకనే శ్రవణం కనుక గజం యొక్క చెవులు చాలా పెద్దవిగా ఉంటున్నాయి అనగా ప్రతి దానిని కూడా చక్కగా వింటుంది
2: ద ఎలిఫెంట్ హ్యాస్ బిగ్ ఇయర్ బికాస్ ఇట్ హ్యాస్ గాట్
1: భూషణ కానీ భూషణ కానీ వింటుంది
2: వెదర్ ప్రేజ్ ఆర్ బ్లేమ్ ఇట్ లిసన్స్ టు వెల్
1: అయితే భూషణ్ ఏం చేస్తుంది చక్కగా లోపల తీసుకుంటుంది
2: ఇట్ టేక్స్ ఫుడ్ వెరీ గ్లాడ్లీ
1: భూషణ్ ఏం చేస్తుంది ఆడించి ఆడించి దాన్ని బయట
2: తొప్పేది
1: అనగా చెడ్డను బయటకు నెట్టుతుంది మంచిని లోపల స్వీకరిస్తుంది
2: వాయిస్ ఈజ్ డ్రివెన్ అవుట్ అండ్ వర్చ్యూ ఈజ్ టేకెన్ ఇన్
1: అదే గజ తెలివి యొక్క అంతరార్థము
2: దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఎలిఫెంట్ అండ్ ఫీచర్స్ ఆఫ్ గణేష
1: కనుక మానవత్వం నందు ఉన్నటువంటి యొక్క ఈ దివ్యత్వాన్ని చక్కగా విశదీకరించి బుద్ధి సిద్ధుల యొక్క తవత్వాలను మార్గములను ప్రబోధించేటువంటి యొక్క తత్వము ఒక్క వినాయకుడి మాత్రమే ఉంటున్నది
2: ఓన్లీ వినాయక హ్యాస్ గాట్ దట్ సుప్రీం ప్రిన్సిపల్ ఆఫ్ పబ్లిసైజింగ్ టు మ్యాన్ కైండ్ వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్
1: కనుక వినాయక చవితి అనగా కేవలం కొన్ని విగ్రహాలు చేయటము, ఆ వినాయకుని యొక్క స్వరూపాన్ని నిరూపించటము, అతన్ని ఏదో ఒక విధమైనటువంటి ఆరాధనలో చేసుకోవటము, ఒక 3 దినములు 5 దినములు మన జీవితంలో దాంతో తృప్తిపరచుకోవటం కాదు.
2: The significance of Ganesha festival does not lie in making idols and worshipping them and praising them.
1: నీవు నాయకుడు కావాలి, అది వినాయకుడు.
2: Here is
1: నీవు నాయకుడు కా.
2: Listen and hear and become the master. That is the principle of Ganesha.
1: కరుకనే ఆధ్యాత్మిక మార్గములో కూడాను నవవిధ మార్గములను ప్రబోధిస్తూ వచ్చింది.
2: Spirituality teaches the ninefold wisdom.
1: శ్రవణం,
2: listening,
1: కీర్తనం,
2: singing,
1: విష్ణు స్మరణం,
2: రిమెంబరింగ్ ద లార్డ్,
1: పాద సేవనం,
2: సర్వింగ్ హిస్ ఫీట్,
1: వందనం,
2: సల్యూటింగ్ హిమ్,
1: దాస్యం,
2: సర్వింగ్ హిమ్,
1: స్నేహం,
2: బిఫ్రెండింగ్ హిమ్,
1: ఆత్మనివేదనం,
2: సరెండరింగ్ ద సెల్ఫ్ టు హిమ్.
1: మొదటిది శ్రవణం,
2: ఫస్ట్ వన్ ఇస్ హియరింగ్,
1: అంతిమది ఆత్మనివేదనం,
2: ద లాస్ట్ వన్ ఇస్ సరెండర్ ద సెల్ఫ్. అండ్ దట్ అన్ఫోల్డ్స్ ఎవ్రీథింగ్.
1: ఈ శ్రవణం అనేటువంటి ఒక కొస,
2: on the one hand you have hearing,
1: atma nivedanam ane maroka kosa,
2: at the other hand you have
1: ee rendu kosalu madhya lopala undinatvanti ve ee garlands,
2: and this is the string of
1: garland. Ee rendu ni madhyo chercheyatvanti appudu appudi vanta oka garland maadhiri tayar avutundi.
2: All the flowers when joined together by listening and surrender, it becomes a beautiful garland.
1: Ee manani nitidhyasa sevalanni kudunu madhyalo cheyindive kaani ee antyamu aadi rendu cherinappude idi nijamainatvanti oka mala ga tayar avutundi.
2: A garland becomes a true garland, the garland of wisdom.
1: అది ప్రతి మానవుని యందు ఉండేటువంటి ఒక మాల.
2: And that is a garland present in every human.
1: తల్లి గర్భము నుండి,
2: from the womb of the mother,
1: జన్మించునప్పుడు,
2: when a man is born,
1: కంఠమాలలవేమి కానరావు,
2: he does not carry any garland with him.
1: మంచి ముత్యపు సరు,
2: he doesn't have jewelry.
1: తునకును లేవు,
2: they can't be seen at all.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు,
2: there are no golden ornaments around him.
1: రత్నాల హారము,
2: there are no string of pearl.
1: రంజిల్ల గాలేదు,
2: they don't decorate him.
1: పచ్చల పెళ్ళను పొతకలేదు,
2: there are no green stones at all around him.
1: ముత్యాల హారము,
2: there are no jewels at all.
1: మురిపింపగాలేదు,
2: they won't delight you.
1: కలదు,
2: but
1: కలదొక్క మాల మీ కంఠమందు,
2: around you there is a garland.
1: పూర్వ జన్మాల కర్మలు పొందుపరచి,
2: the garland which inherit from the past.
1: మంచి అయినను చెడుగైన త్రుంచకుండా,
2: without minusing good or bad.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బ్రహ్మమాల,
2: Lord Brahma gives you that garland of ever faith and ever deep.
1: చేర్చిన కంఠమాల,
2: that is the garland of our destiny.
1: కంఠమాల,
2: that is the garland of our destiny.
1: కంఠమాల,
2: the garland of our destiny.
1: అది ఆ కంఠమాల అందరి యందు.
2: And that garland of destiny,
1: ఏమిటది? మంచి అయినను చెడుగైనా,
2: గుడ్ ఆర్ బ్యాడ్,
1: త్రుంచకుండా,
2: విదౌట్ రిమూవింగ్,
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరుమాల,
2: హెవీ గార్లెండ్ ఈస్ గివెన్ టు యూ బై బ్రహ్మ.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల,
2: ద గార్లెండ్ విచ్ రీచ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఎవర్ గుడ్ అండ్ బ్యాడ్ డీడ్స్.
1: కనుక మనం మంచిని చెయ్యాలి,
2: గుడ్ వి షుడ్ డూ.
1: ఏది చేసినా కానీ అది మనకు ఒక కంఠమాలగా తయారవుతుంది.
2: వాట్ ఎవర్ వీ డూ దట్ బికమ్స్ ద గార్లెండ్.
1: ఏ మాలని ఎందు లేకపోయినప్పటికీ ఈ కర్మల మాల అనేటువంటిది మాత్రం కంఠమంది ఉండాలి.
2: యూ మే నాట్ హ్యావ్ ఎనీ గార్లెండ్, బట్ ద గార్లెండ్ ఆఫ్ దీస్ డీడ్స్ యూ విల్ క్యారీ విత్ యూ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
2: డివైన్ సోల్,
1: ఇది విఘ్నేశ్వరుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సుబోధన.
2: దిస్ ఈస్ ద నోబుల్ టీచింగ్ ఆఫ్ గణేష్.
1: తన జీవితమే ఒక ఆదర్శమైనటువంటి జీవితము.
2: హిస్ నోబుల్ హిస్ లైఫ్ ఇస్ హిస్ మెసేజ్.
1: తన జీవితమే ఒక త్యాగమైనటువంటి జీవితము.
2: హిస్ లైఫ్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: పురాణములో మనం చక్కగా విచారిస్తే అది పురాణంలోని మనం అలక్ష్యం చేయవచ్చును.
2: మైథాలజీస్ మే మిస్అండర్స్టాండ్ అండ్
1: పురాణాన్ని అలక్ష్యం చేయవచ్చును, కానీ ఆదర్శాలను మాత్రం అలక్ష్యం చేయకూడదు.
2: యు మే నెగ్లెక్ట్ ద పురాణాస్, బట్ డోంట్ నెగ్లెక్ట్ ద ఐడియల్స్ థాట్ బై దీస్
1: మైథాలజీస్.
2: వ్యాస
1: భారతాన్ని రాస్తూ కూర్చున్నాడట.
2: వాల్ రైటింగ్ ద మహాభారత్,
1: అప్పుడు నీకు సహాయం చేస్తానని వినాయకుడు వెళ్లాడట.
2: వినాయక వెంట్ ఫార్వర్డ్ టు హెల్ప్ హిమ్.
1: అయ్యో వినాయక,
2: ఓ గణేష,
1: ఎంత దయామయుడు అయ్యా నీవు,
2: ఓ కంపాషనేట్ వన్,
1: నాకు చాలా ఉపకారం చేస్తున్నావు.
2: యు ఆర్ హెల్పింగ్ మీ వెరీ మచ్.
1: నేను చెప్పినవంతా కూడాను
2: Whatever I tell you,
1: చక్కగా వ్రాయాలి అన్నాడు.
2: You must write, he said.
1: అది కండిషన్ పెట్టాడు వ్యాసుడు.
2: And that is a condition laid down by
1: వ్యాసుడు. తక్కువైనటువంటి వాడు కాదు.
2: గణేష్ వాజ్ నాట్ అవర్ షార్ట్.
1: అతను కూడా వ్యాసునికి ఒక కండిషన్ పెట్టాడు.
2: He also laid down a condition for వేదవ్యాస.
1: వ్యాస నా పెన్ రాస్తుంటే నిలవకూడదు, నిలవకుండా ఉండేటట్టుగా నీవు చెప్పాలి అన్నాడు.
2: You must dictate in such a way, my pen should not come to a standstill.
1: రాస్తూ ఉండినప్పుడు
2: రైటింగ్ అండ్ రైటింగ్
1: కలములో ఇంక్ అయిపోయింది, అనగా పెన్ను ఒక ఇరిగిపోయింది.
2: ద పెన్ ద స్టైలస్ బ్రోక్ డౌన్.
1: అప్పుడే తాను ఒక దంతమును లాగి ఆ దంతంతో రాస్తూ వచ్చాడట.
2: గణేష్ టుక్ అవుట్ హిస్ టస్క్ అండ్ బిగాన్ రైటింగ్. ఇది
1: పురాణములని అనుకున్నప్పటికి
2: యు మే థింక్ దెమ్ టు బి పైథాలజీస్.
1: అందుకోసమని ఏక దంతం
2: ద వన్ టస్క్ వన్ గణేష్ ఐ డిస్క్రైబ్.
1: అనగా తన కర్మ కార్యములు ఎందుకని త్యాగమైన చేసేటువంటి వాడు వినాయకుడు అని అది ఆదర్శము.
2: హీ కెన్ మేక్ ఎనీ సాక్రిఫైస్. దట్ ఇస్ ద ఐడలిజం ఆఫ్ గణేష.
1: తన దంతమునే లాగి రాయటం పోయిన ఎంత త్యాగం.
2: వాట్ సాక్రిఫైస్ హీ హాడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ట్రూత్.
1: పురస్కరించుకుని వేదములు న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే రైకే అమృతత్వ మానసు. ఆ త్యాగం కంటే అమృతత్వం ఎక్కడుంది?
2: Does the Veda say not by work, not by riches, not by anything, it is only by sacrifice you can harvest
1: the most. ఈనాటి మానవులకు ప్రేమ త్యాగము రెండు ఉంటే చాలు, జీవితం అంతా సుఖంగా జరిగిపోతుంది.
2: But the modern people of today, they have prema and tyaga, love and sacrifice.
1: ప్రేమని భక్తి,
2: devotion.
1: ఈ భక్తికి మించినటువంటిది మరొకటి లేదు.
2: There is none superior to devotion.
1: ఎన్ని జ్ఞానములు ఉండినప్పటికి
2: you may have much knowledge.
1: ఈ శాస్త్ర జ్ఞానములే కాని
2: ఇది ఆ స్క్రిప్చర్ నాలెడ్జ్ ఓన్లీ.
1: ఆత్మజ్ఞానం కాదు.
2: దట్ ఈస్ నాట్ సెల్ఫ్ నాలెడ్జ్.
1: ఆత్మజ్ఞానం అత్యవసరం.
2: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్.
1: మీరు విని ఉంటారు, చదివి ఉంటారు.
2: యు మస్ట్ హావ్ హర్డ్.
1: ఆదిశంకరుల వారు,
2: ఆదిశంకర
1: అద్వైత మతాన్ని స్థాపించడానికి
2: హి ఎస్టాబ్లిష్డ్ నాన్
1: సర్వం ఏకంగా చూచుకుంటూ వచ్చాడు.
2: హి రికార్డెడ్ ఎవ్రీ వన్
1: ఏకము
2: వన్
1: సత్
2: ద ట్రూత్.
1: ఇత్రా బహుదా వదంతి.
2: దేర్ ఈస్ నన్ అదర్ దాన్ ట్రూత్. దేర్ ఇస్ ఓన్లీ వన్
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్ సెల్ఫ్ ఎవ్రీవేర్.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
2: సీయింగ్ ద వన్ ఈజ్ విజ్డమ్. హి సెడ్
1: రెండవది లేనే లేదు.
2: ద సెకండ్ వన్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: అంతా ఒక్కటే.
2: దెర్ ఇస్ ఓన్లీ వన్
1: అని జ్ఞానమును ప్రపంచానికి బోధించినటువంటి యొక్క ఆదిశంకర్ల వారు కూడాను.
2: ఆదిశంకర హూ టాట్ ద విజ్డమ్.
1: ఒకానొక సమయం లోపల
2: వన్స్ అపాన్ ఎ టైమ్
1: కాశీలో గంగకు స్నానం చేయడానికి వెళుతున్నాడు శిష్యులతో.
2: హి వాస్ గోయింగ్ టు Kasi to take bath along with his
1: ఒక పండితుడు
2: ఎస్కాలర్
1: రాణి గ్రామాన్ని వందిస్తూ కూర్చున్నాడు ఒక చెట్టు కింద.
2: హీ వాజ్ చాంటింగ్, హీ వాజ్ రిపీటింగ్ ద గ్రామర్.
1: కరణే డుక్ను కరణే డుక్ను కరణే డుక్ను కరణే అని పాణి గ్రామాన్ని వందిస్తున్నాడు. కన్నులు మూసుకుని స్పెల్లింగ్ అంతా స్పెల్లింగ్ నేర్చుకుంటారు. ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్, ఎంఐఎల్కే మిల్క్ అని ఆ మిల్క్ అనేటువంటి దాన్ని స్పెల్లింగ్ ఎట్లు నేర్చుకుంటారో అట్లా ఆయన పాణి గ్రామాన్ని స్పెల్లింగ్ గా మార్చుకుని డుక్ను కరణే డుక్ను కరణే అని అంటున్నాడు.
2: యాజ్ ద చిల్డ్రన్ లర్న్ ద స్పెల్లింగ్ రిపీటింగ్ వన్ ఆఫ్టర్ అనదర్, దిస్ స్కాలర్ వాజ్ రిపీటింగ్ డుక్ను కరణే డుక్ను కరణే.
1: చాలా దీక్షగా ఆ యొక్క పాణి గ్రామాన్ని ఉచ్చరిస్తున్నాడు.
2: విత్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హి వాజ్ రిపీటింగ్ దాట్.
1: దగ్గరికి వెళ్ళాడు.
2: ఆదిశంకర వెంట హిమ్.
1: ఎవరొచ్చింది ఆయన గమనించలేదు.
2: నోబడి అబ్జర్వ్డ్ హిమ్.
1: చెప్పాడు.
2: అండ్ సెట్ హిమ్.

0: ఓ పిచ్చివాడా,
1: ఓ ఫులిష్ వన్,
0: ఏమిటి ఈ గ్రామర్ నువ్వు నేర్చుకోవటం వల్ల నీకు లభించేది వంటిది ఏమిటి?
1: వాట్ యు గెయిన్ బై రిపీటింగ్ గ్రామర్?
0: అంత్యంలో నీవు ఈ ప్రాణాన్ని, ఈ దేహాన్ని వదిలి పెట్టిపోయే సమయంలో,
1: అట్ ద టైమ్ ఆఫ్ డెత్,
0: నీకు దుఃఖం కలిగి వస్తుంది అడ్డము.
1: విల్ గ్రామర్ హెల్ప్ యు?
0: భజ గోవిందం. మా జ్ఞాని శంకరాచార్యుల వారు,
1: శంకర ఎంబాడిమెంట్
0: అంత అద్వైత జ్ఞాని అయినప్పటికీ కట్టగడపటికి భక్తిలో ప్రవేశించాడు.
1: ఈవెన్ దో శంకర గ్రేట్ అద్వైతిన్,
0: ఈ భజించడం భక్తి కాదా? పూజించడం భక్తి కాదా? స్మరించడం భక్తి కాదా? ఆరాధించడం భక్తి కాదా? ఇందులో కూడా తిరిగి ప్రవేశించాడు ఆ అద్వైత సిద్ధాంతం.
1: ఆదిశంకర హూ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ అద్వైత.
0: కనుక
1: భక్తి,
0: భక్తికి మించినటువంటిది మరొకటి లేని.
1: దేర్ ఇస్ నన్ సుపీరియర్ టు డివోషన్.
0: ఈ భక్తి అంటే ఏమి?
1: వాట్ ఈస్ దిస్ భక్తి? డివోషన్?
0: కేవలం పూజలు చేయటమా?
1: ఇది వర్షిప్?
0: లేక భజన చేయటమా?
1: ఇది చాంటింగ్ భజన?
0: లేక యాత్రలు పోవటమా?
1: ఆర్ గోయింగ్
0: క్షేత్రాలు తిరగటమా?
1: ఆర్ గోయింగ్ రౌండ్?
0: కాదు కాదు కాదు. నిర్మలమైనటువంటి ప్రేమను, మనసును భగవంతుని వైపున మరల్చటమే భక్తి.
1: డైరెక్టింగ్ ద ప్యూర్ అన్సాలిడ్ మైండ్ టువర్డ్స్ డివినిటీ ఈజ్ భక్తి.
0: భక్తి అంటే మరొకటి కాదు.
1: భక్తి ఈజ్ నాట్ సంథింగ్ ఎల్స్.
0: నీ మనస్సును భగవంతుని పైన మరల్చాలి.
1: డైరెక్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ డివినిటీ.
0: నీ ప్రేమను భగవంతుని పైన చూపాలి.
1: డైరెక్ట్ యువర్ లైఫ్ లవ్ టువర్డ్స్.
0: ఈనాడు ప్రపంచంలో ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ. ఏమిటి ప్రేమనో వారికి తెలియదు.
1: ఆల్ సార్ట్స్ ఆఫ్ లవ్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: భార్య భర్తల ప్రేమ,
1: ద లవ్ ఆఫ్ ద వైఫ్,
0: తల్లి బిడ్డల ప్రేమ,
1: మదర్ అండ్ చైల్డ్,
0: అన్న తమ్ముల ప్రేమ,
1: బ్రదర్ అండ్
0: బంధుమిత్రుల ప్రేమ,
1: రిలేటివ్స్,
0: ఇవి ఆ ప్రేమలు.
1: ఇస్ దిస్ లవ్?
0: దీనికి ప్రేమ అనడానికి అవకాశమే లేదు.
1: విజ్ నాట్ కాల్ ఇట్ లవ్.
0: వీటినంతా ప్రేమ అని చెప్పేటువంటి అధికారం కూడా లేదు.
1: దే డోంట్ డిజర్వ్ టు హావ్
0: ప్రేమ అని పిలిచడానికి దీనికి ఒక యోగ్యత కూడా లేదు.
1: దట్ ఈస్ నాట్ లవ్.
0: ఎందువల్లనగా?
1: వై? బికాస్
0: ఈ మధ్యలో వచ్చేటువంటివి,
1: దీ రిలేషన్షిప్ కమ్ ఇన్ బిట్వీన్ అండ్ గో,
0: భార్య భార్య భార్య,
1: వైఫ్ అండ్ వైఫ్,
0: బిడ్డ బిడ్డ బిడ్డ,
1: చైల్డ్ అండ్ చైల్డ్.
0: వీళ్ళు బిడ్డలు ఎప్పుడు వచ్చారు?
1: వెన్ ఆర్ ద చిల్డ్రన్ బోర్న్?
0: పుట్టిన తర్వాత బిడ్డ ఎందుకు? కానీ అంతకుముందు నీవెవరు? ఆ బిడ్డ ఎవరు? ఆ బిడ్డను నువ్వు ఎప్పుడు ప్రేమించావు ఇంతకుముందు?
1: ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ ద చైల్డ్ ఈస్ బోర్న్ అండ్ యు లవ్ ఓన్లీ ఆఫ్టర్ బర్త్.
0: ఈ మధ్యలో వచ్చి చేరిపోయేటువంటి అంత అనురాగమునే కాని ప్రేమను కాదు.
1: దే ఆర్ ఓన్లీ ఇన్ఫాచుయేషన్ బట్ నాట్ లవ్.
0: కనుకనే అనురాగముతో ప్రాప్తించినంత అనుబంధమే కాని మరొక బంధం కాదు.
1: ఇన్ఫాచుయేషన్ ప్రమోట్స్ ఓన్లీ బాండేజ్.
0: నీవు పుట్టక పూర్వము,
1: బిఫోర్ యు ఆర్ బోర్న్,
0: నీ జీవితంలో,
1: ఇన్ యువర్ లైఫ్,
0: మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ ఎవర్ డెత్,
0: ఉండునటువంటిది అదే ప్రేమ, అదే దైవ ప్రేమ.
1: దట్ విచ్ ఎగ్జిస్ట్ బిఫోర్ ఎవర్ బర్త్ అండ్ ఆఫ్టర్ ఎవర్ డెత్ అండ్
0: భాగ్యం. ప్రేమ,
1: లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ త్రీ టైమ్.
0: భగవంతుణ్ణి ప్రేమించేటువంటి ప్రేమ అంటారు, కానీ ఏదో సరిమానవులు ప్రేమించేటువంటి ప్రేమలు కాదు. ఇవన్నీ అనురాగాలు.
1: లవ్ ఈజ్ డివోషన్ టు.
0: ఇదంతా ఒక ఫ్రెండ్షిప్.
1: అదర్ లవ్స్ ఆర్ ఓన్లీ ఫ్రెండ్షిప్.
0: దాన్ని చూడకునకు వాడెవరు, వీరెవరు?
1: బిఫోర్
0: తల్లెవరు, బిడ్డెవరు?
1: బిఫోర్ చైల్డ్ ఈస్ బాన్,
0: వివాహం కాకపోవడం, భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్, హూ ఇస్ వైఫ్ అండ్ హస్బెండ్?
0: పాసింగ్ క్లౌడ్స్ మీలో పోయి వచ్చిపోయేటువంటివి.
1: దీస్ రిలేషన్షిప్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: ప్రేమ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీలు కాదు.
1: దే డోంట్ మెరిట్ ద టర్మ్ లవ్.
0: కనుక ఎప్పటికీ మారినటువంటి యొక్క ప్రేమతత్వం, భగవంతునితో ప్రేమతో ఐక్యం కావాలి.
1: ద అన్చేంజింగ్ డివోషన్ టువర్డ్స్ గాడ్ ఈస్ భక్తి.
0: అదే సరి అయినటువంటి భక్తి.
1: అండ్ దట్ ఈస్ ట్రూ డివోషన్.
0: అయితే ఇది అందరికీ సులభ సాధ్యమా?
1: ఇట్ పాసిబుల్ ఫర్ ఎవరీబడీ హ్యావ్ ఇట్?
0: కాదు కాదు.
1: నా
0: కనుకనే క్రమక్రమేణా కొన్ని కొన్ని మార్గంలో మనం ప్రవేశించి
1: స్లోలీ
0: అన్యూజల చేతను, భజనల చేతను, ఆరాధన చేతను అతి సమీపంగా పోవడానికి ఒక మార్గం.
1: Slowly and steadily by following the path of worship and other ways you have to reach God.
0: Neeve deenini samipinchukoni povali.
1: You have to walk your way towards God.
0: Bhagavat anveshanaga bhagavantudu ekkada unnadu anveshinchadaniki.
1: First for God. Where is God?
0: Sarvatra untunnadu.
1: He is there everywhere.
0: Sarvata pani padam tat sarvatochi siromukham sarvata srutimalloke sarvama vishtati. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు? ఇంకా
1: వెన్ హిస్ స్పిరిట్ ఆర్ ఎవరీ వేర్ అండ్ హెడ్ ఇస్ ఎవరీ వేర్, వెన్ హిస్ ప్రెజెంట్ ఎవరీ వేర్, వేర్ కెన్ హి సెర్చ్ హిమ్?
0: నేను భగవంతుని వెతుకుతున్నాను వెతుకుతున్నాను వెతుకుతున్నాను.
1: వెన్ హిస్ హాస్ సెర్చ్ అండ్ సెర్చ్, వాట్ ఇస్ ద మీనింగ్?
0: కాదు కాదు, వెతకనక్కర్లేదు.
1: యు నీడ్ నాట్ సెర్చ్ ఫర్ హిమ్.
0: ఒకానొక సమయం లోపల
1: వన్స్
0: బైబుల్ చదువుతూ వచ్చింది అనిపిసెంట్.
1: అనిపిసెంట్ వాస్ స్టడీయింగ్ ద బైబుల్ వన్ డే.
0: ఆ బైబుల్ లోపల,
1: ఇన్ ద బైబుల్,
0: భగవంతుణ్ణి అన్వేషణ చేస్తున్నారు భక్తులు.
1: The devotees are seem to be seeking after God.
0: భక్తులెవరు భగవంతుని అన్వేషించలేదు.
1: She believed that devotees need not
0: search. భగవంతుని వెతకనక్కర్లేదు.
1: God need not be searched.
0: కానీ భగవంతుడే నిజ భక్తుని వెతుకుతున్నాడు.
1: God seeks after the true devotee.
0: Vetukuchunnanu nenu vetukuchune junnanu. Vetukuchunnanu nedu naadu needu ekamuga vetukuchunnanu.
1: In the past, in the present.
0: Athane andarni vetukutunnadu bhaktudu ekkada bhaktudu ekkada bhaktudu ekkada.
1: God is searching for the true devotee. Where is my true devotee?
0: Bhaktudu ekkada chikkatam ledu kaani daivam ekkada chusina chikkutunnadu.
1: The true devotee is not present everywhere, but God is present everywhere.
0: Adi ee naadu aadhunika yugamulo ulta seedha antaru. తిరిగి పోయింది.
1: టాప్సీ టర్వీయింగ్ దట్ ఈస్ ప్రెజెంట్
0: ఇన్ మోషన్. లేదు కానీ భగవంతుడు సులభంగా చిక్కుతున్నాడు.
1: ద డివోటీ ఇస్ నాట్ గ్రాస్ బట్ గాడ్ ఇస్ గ్రాస్ ఈజీలీ ఇన్ మోషన్.
0: సులభంగా చిక్కినటువంటి భగవంతుని ఆలస్యం చేస్తున్నాడు.
1: గాడ్ హూ ఇస్ ఈజీలీ అబ్టైన్డ్ ఇస్ నెగ్లెక్టెడ్ బై పీపుల్.
0: కారణం ఏంటి?
1: వాట్ ఈస్ ద కాజ్?
0: సులభంగా చిక్కింది.
1: బికాజ్ హీ ఇస్ ఈజీలీ అబ్టైన్డ్.
0: కష్టపడి చిక్కింటే ఇది ఎంత చాలా శ్రద్ధగా ఉండేటువంటి వారు.
1: యు గెయిన్ హిమ్ ఆఫ్టర్ హార్డ్ వర్క్.
0: సులభంగా చిక్కినప్పుడు దాన్ని ఆలస్యం చేస్తారు.
1: వెన్ గాడ్ ఇస్ ఈజీలీ అబ్టైన్డ్ యు నెగ్లెక్ట్ హిమ్.
0: సులభంగా చిక్కినటువంటి దాంతో ఏ విధమైనటువంటి ఆకర్షణలు ఉండవు.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ హ్యాస్ నో ఫ్యాసినేషన్.
0: ఈ యొక్క గిల్టీలో ఉండేటువంటి దాంట్లో ఆకర్షణ ఉంటుంటారు.
1: ద గిల్ట్ ద రోడ్ గోల్డ్.
0: ఎప్పుడైనా బస్సులో ప్రయాణం అయిపోతుంటారు.
1: వెన్ యూ ట్రావెల్ బై బస్.
0: ఏదైనా ఒక మార్కెట్ వచ్చినప్పుడు అక్కడ పకోడాల వాసన ముక్కునంతా లాగివేస్తుంది.
1: దేర్ అట్రాక్టివ్ ఫ్యూమ్ ద స్మెల్ ఆఫ్ పకోడీస్.
0: ఆ సంతంలో చేసేటువంటి పకోడాలు ఓ ముక్కును కొరికేస్తుంది, కడుపులో ఎంత చేరిపోతుంది, ఎన్ని రకాలైన భ్రమలు పుట్టిస్తుంది.
1: ద షాప్ పకోడీస్ దే యాక్చువల్లీ
0: పకోడాలు చూస్తే
1: బట్ ఇఫ్ యూ సీ హౌ దే ప్రిపేర్
0: ఏమేమో పిండి కలిపింటారు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాడెడ్ దేర్.
0: పాత నూనె వేసి ఉంటారు.
1: ఆల్ ఓల్డ్ ఆయిల్
0: నూతగానో కలిపింటారు.
1: హెట్ విల్ ఇట్ ఇస్ ప్రిపేర్.
0: కానీ అవన్నీ చూస్తే మనకి ఏమాత్రం కూడా తిరబుద్ధి కూడా కాదు.
1: అండ్ యూ సీ హౌ ఇట్ ఇస్ ప్రిపేర్. ఆ
0: పకోడాలు ఒక్కటి తింటే చాలు కడుపు చెడిపోతుంది.
1: వన్ పకోడీ ఇస్ ఎనఫ్ టు డిస్ట్రాయ్ యువర్ బీయింగ్.
0: అమ్మ ఇంటిలో అప్పటకు నూనె తెచ్చి చక్కని పిండి కలిపి అన్ని విధాలా చేసి పకోడా ఇస్తే అది వాసన లేదు, వాడు తినడు.
1: దెన్ మదర్ ప్రిపేర్స్ యూ డెలికేట్ డెలిషియస్ పకోడీస్. యూ డోంట్ లైక్ దెమ్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఆర్డర్ అండ్ స్మెల్.
0: కానీ ఇక్కడ ఎన్ని పకోడాలు తిన్నా కడుపు చెడదు.
1: బట్ మదర్ పకోడీస్ ప్రిపేర్ మదర్
0: అనగా సులభంగా ఇంటిలో చిక్కింది.
1: దే డోంట్ అప్సెట్ యువర్ స్టమక్.
0: దబ్బించుకున్నటువంటి దాంట్లో రుచి ఉంటుంటారు.
1: You find taste only in the things obtained by money.
0: చాలా మంది మీకు తెలిసిన పిల్లలంతా కూడా హోటల్స్ పోతుంటారు.
1: Many boys go to hotels.
0: ఈ హోటల్స్ పోయినప్పుడు పెరుగుడలు వేసుకుంటారు.
1: They have got this పెరుగు వడ.
0: ఆ పెరుగు వడ లోపల కరేపాకుండని మిరపకాయ ఉండని ఏముండి తినేసేసి ఎందుకు డబ్బిచ్చావు ఎందుకు వదలాలి?
1: Since he has paid money, he goes on eating it with great relish. Hungrily eats it.
0: ఇంకా కట్టలో ఏమైనా పెరుగుంటే బాగా తీసి నాకుంటారు కూడా. ఇంటిలో అమ్మ ప్రేమతో ఒక పెరుగుడలు వేస్తే అన్ని వదిలిపెట్టాడు. తుని తుని పెట్టేస్తారు.
1: హంగ్రీలీ హీ లిక్స్ ద లీస్ట్ ఆఫ్.
0: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి? సులభంగా చిక్కినటువంటి దానిని మనం దక్కించుకోలేకపోతున్నాం.
1: వాట్ ఈజ్ ఈజీలీ అబ్టైన్డ్ ఈజ్ నాట్ రిలీజ్ బై పీపుల్.
0: కష్టంతో మనం చిక్కినటువంటి దాన్ని మనం దక్కించుకోవడానికి తగిన కృషి చేస్తున్నాం.
1: వాట్ ఈజ్ హార్డ్ వన్ ఈ ట్రై టు అబ్టైన్డ్
0: బై పీపుల్. తిరుపతికి పోయేటువంటి వారు
1: పీపుల్ గో టు తిరుపతి.
0: అనేక వందల మెట్లు ఉండేటువంటిది.
1: They have to climb many steps.
0: అప్పుడు ఈ కార్లు బస్సులు పోవడానికి రోడ్ ఉండేటువంటివి కాదు.
1: ఇన్ దోస్ డేస్ దే హ్యాడ్ టు గో బై.
0: ఆ శ్రమను భరించుకునే నిమిత్తమై మెట్టు మెట్టుకు మెట్టు మెట్టుకు గోవింద గోవింద గోవింద అని భగవత్ నామం స్మరించేటువంటి వారు.
1: క్లైంబింగ్ ఎవరీ స్టెప్ దే యూజ్ టు చాంట్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ స్కేల్ ఓవర్ ద మౌంటైన్.
0: ఈనాడు అన్ని బస్సులు ప్లేన్లు కార్లు అన్ని మెయిన్ గేట్ వరకు కూడా వెళ్తున్నాయి.
1: Since you have buses in abundance up to the main
0: gate. No Govinda, no Gopala.
1: People don't chant Govinda or Gopala.
0: Itarla yokka suddhulanta maatladukuntu
1: gossiping.
0: లోక గ్రామాలు చెప్పుకుంటూ
1: టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్.
0: తిరుపతికి పోయినప్పటికీ
1: అండ్ పీపుల్ గో టు తిరుపతి
0: సుఖం లేకుండా వస్తున్నారు.
1: దే డోంట్ అబ్టైన్ ఎనీ హ్యాపీనెస్.
0: కానీ ఏమిటి ఒకటి మార్చుకొని వస్తున్నారు.
1: దే వాంట్ చేంజ్ ఓన్లీ వన్ థింగ్.
0: బోర్డు కొట్టుకొని వస్తున్నారు.
1: దే షో ఆఫ్ దర్ హెడ్ అండ్ కమ్.
0: ఇది మనం పోవలసినటువంటి యాత్ర.
1: ఈజ్ ఇట్ ద మిషన్ ఆఫ్ అవర్ పిల్గ్రిమేజ్ టు తిరుపతి?
0: ఎక్కడ పోయి వచ్చావయ్యా? తిరుపతి పోయి వచ్చాను. చూస్తే తెలుస్తుందిగా.
1: Seeing your seven head
0: to make a noise. You are going to go to Tirupati to make a noise.
1: Why do you go to Tirupati to make a noise?
0: You are not going to go to Tirupati. You are not going to go to.
1: Neither you ask, nor those people tell you the significance of shaving of the hair.
0: భగవంతుని దర్శనానికి పోయినప్పుడు
1: when you go to have darshan of the Lord,
0: మన ఎందున్నటువంటి తమో గుణాన్ని పూర్తి రిమూవ్ చేయాలి, పోగొట్టుకోవాలి.
1: The tamasic quality has to be driven away.
0: ఈ తమో గుణం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్?
0: ప్రతి మానవుని తలపైన గుణం తమో గుణం తాండవం ఆడుతుంటారు ఎల్లప్పుడు.
1: ఎవ్రీబడి హ్యాస్ తమసిక్ క్వాలిటీ ఇన్ అబండెన్స్.
0: అనగా మన దేహంలో తలపైన నల్లని వెంట్రుకలు అదే తమో గుణం.
1: రైట్ ఓవర్ ద హెడ్ డార్క్ హెయిర్ ఇస్ దేర్, దట్ సిగ్నిఫై తమో గుణ.
0: ఆ తమో గుణాన్ని తీసుకుని భగవంతుని దగ్గర చక్కగా సత్వగుణం అనేటువంటి తెల్లని గుండుగా ఏర్పడుతుంది. దానిపైన ఇంకా గంధం కూడా పూస్తారు బాగా. ఈ గంధం అంటే ఏమి, సుగంధంతో చేరినటువంటిది, తెల్లని రంగుగా ఉండేటువంటిది, సువర్ణమయంగా ఉంటుంటారు. అలాంటి గుణాన్ని తీసుకుని రామని దీని యొక్క అంతరార్థం.
1: The significance of shaving the hair at Tirupati is the dark qualities have to be driven away and the fragrant qualities have to be fastened.
0: మనం చేస్తుండేది ఏంటంటే తిరుపతి పోయినామంటే తిట్టి బాడీ నెట్టి బాడీ రెండు కూడా అయిపోతుండాలి, లోపల మాత్రం ఏమాత్రం పోవటం లేదు.
1: When you go to Tirupati, hair is lost and money also is lost, both are lost.
0: దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి.
1: Vices have to be
0: extinguished. దూరం గావించుకోవాలి.
1: Bad qualities have to be driven away.
0: దుష్టరులంతా మాయం చేసుకోవాలి.
1: Bad practices have to be extinguished.
0: సదభ్యాసాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Good practices have to be
0: nourished. సత్సంగంతో చేరాలి.
1: Noble company has to be cultivated.
0: సద్భావాన్ని పెంచుకోవాలి.
1: High feelings have to be fostered.
0: ఇది ఏ దేవాలయంలో పోయినటువంటి యొక్క అంతరార్థం.
1: That is the significance of going to temples.
0: కనుక ప్రతి పర్వదినములు కూడాను
1: on every festival
0: day, భారతీయుల పర్వదినములు అన్ని కూడాను పవిత్రమైనటువంటి అంతరార్థములతో కూడినటువంటివి.
1: All Indian festival days lend a spiritual significance.
0: ఈనాడు అంతరార్థాలు మాయమైపోయినాయి.
1: The spiritual significance is
0: బాహ్యార్థాలే ఆకర్షణగా ఉంటుండాలి.
1: When the physical meaning is taken,
0: ఈ బాహ్యమైన ఆచారములే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి.
1: ఓన్లీ పాంపస్ యాక్టివిటీస్ ఆర్ ప్రాక్టీస్డ్.
0: కానీ సత్యాచారం సరిపేటువంటి యొక్క సన్మార్గ పురుషులు ఎక్కడా కనిపించడం లేదు.
1: ద పీపుల్ హూ ఫాలో ద ట్రూ పాత్ ఆర్ నాట్ బి సీన్ ఎట్ ఆల్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: వినాయకుడినిగా ఏదో ఒక విగ్రహం చేసుకోవటం కాదు, అది తప్పక ఉండవలసిందే.
1: ఐడల్ వినాశ వినాయక
0: ప్రారంభంలో ఇవన్నీ కావాల్సింది.
1: ఐడల్ యు మస్ట్ హావ్.
0: ఈత నేర్చుకోవడానికి పోయినప్పుడు ఊరికి పోయి నీళ్లలో దుమ్మితే మునిగిపోతాము.
1: When you put him in water, he will be drowned.
0: దానికి ఈత నేర్చుకునేంత వరకు ఒక టైరు మునగ బిండు కొంచెం కట్టుకుని దాంతో పడాలి.
1: If you want to learn swimming, you must have a tire or inside a tube.
0: సర్వసంగ పరిత్యాగమైనటువంటి యొక్క సర్వేశ్వరత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని గుర్తించేంత వరకు ఈ బాహ్యమైనటువంటి కొన్ని కర్మలు కూడా చాలా అవసరమే.
1: Till you recognize the innate divinity, the physical activities are important.
0: ఈ నేర్చుకోవడానికి ప్రేమ త్యాగం రెండు కావాలి.
1: Love and sacrifice are very important for this.
0: ఏమవుతుందో ఏమవుతుందో అనే భయం ఉండకూడదు.
1: Don't have the fear what is going to
0: happen. ఏమైనా కానీ త్యాగం.
1: Come what may happen, sacrifice.
0: ప్రేమ
1: love.
0: ప్రేమ ఉన్న చోటు భయముకే అవకాశం లేదు.
1: Where there is love, there is no fear at all.
0: కనుక నీ ప్రేమను పెంచుకోవాలి.
1: Faster ever love.
0: ఎట్టి ప్రేమ.
1: What kind of love?
0: నిర్మలమైన ప్రేమ.
1: Pure love.
0: నిష్కల్మషమైన ప్రేమ.
1: అంటే
0: నిరంతరమైనటువంటి ప్రేమ, నిర్గుణమైనటువంటి ప్రేమ, నిరాధారమైన ప్రేమ.
1: Attributeless, selfless, sacred, sublime love has to be cultivated.
0: ఈ ప్రేమను ఇచ్చుకోవటం ఇచ్చుకోవటం ఇచ్చుకోవటంలోనే నీ జీవితం సార్థకం కావాలి.
1: Giving and giving and giving, your life should be sacrificed.
0: తిరిగి పుచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు.
1: Don't crave for
0: taking. ఇవ్వని ఇవ్వకపోని.
1: నీ
0: హృదయం నుండి హృదయం అంతా నిండి ఉన్నది ఒకే ప్రేమ.
1: యువర్ ఎంటైర్ హార్ట్ ఈస్ సఫ్యూజ్డ్ విత్ ఇట్. దట్ ఇస్ లవ్.
0: దానిని ఉపయోగపెట్టుకోవటం లేదు.
1: వితౌట్ యూజింగ్ ఇట్
0: బాహ్యమైనటువంటివన్నీ ఉపయోగపెట్టున్నాం.
1: యూఆర్ యూజింగ్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీ.
0: కనుకనే హృదయంలో ఉంటుండేటువంటి యొక్క ప్రేమను కనుకనే ఎవరైనా ప్రశ్నించ ఎక్కడున్నాడయ్యా నీకు దేవుడు ఉంటే నాలో ఉన్నాడు అని కొట్టి చూపుతాం. అనగా ఏమిటి, హృదయంలో ఉన్నాడని చెప్తాం. నాలో ఉన్నాడు అని తలగొట్టుకుంటావా? లేదే, అదే దీనికి నిజమైనటువంటి ఆదర్శం.
1: God is the resident of the heart. When people ask you where God is, you thump your heart and say, God is in my heart. You don't thump your head.
0: నా హృదయంలో ఉన్నాడు దేవుడు.
1: It is in my heart.
0: అనగా ఏమిటి, భగవంతుని స్థానము హృదయము.
1: The abode of God is the heart.
0: హృదయము ప్రేమమయము.
1: Heart is relevant with divinity.
0: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క హృదయంలో ఉన్నటువంటి భగవంతుని మనం సంధించుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to serve this Lord, compassionate Lord in the heart.
0: కనుకనే ఏ యొక్క పర్వదినం అయినప్పటికీ
1: అన్ ఎనీ ఫెస్టివల్
0: ఏ ఆకారాలను మనం ఆరాధన చేసినప్పటికీ
1: వాళ్ళు వర్షిపింగ్ ద ఐడల్
0: దైవ భావంలో భేదము వద్దు.
1: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
0: ఎన్ని రూపంలో అయినప్పటికీ దైవం ఒక్కడే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్.
0: క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని, పర్షియన్స్ అని,
1: పర్షియన్స్
0: బుద్ధులని, అంత వేరు వేరు రూపములు ఉన్నాయి కానీ అందరూ దైవం ఒక్కటే.
1: గాడ్ ఈజ్ ఓన్లీ వన్. రిలీజన్స్ ఆర్ డిఫరెంట్.
0: ఏ మతాన్ని కూడా మీరు విమర్శించకూడదు.
1: డోంట్ డౌన్ గ్రేడ్ ఎనీ రిలీజన్.
0: ఏ మతాన్ని కూడా మీరు ఏ విధంగా అలక్ష్యం చేయకూడదు.
1: డోంట్ నెగ్లెక్ట్ ఎనీ రిలీజన్.
0: అన్ని మతములు సారము ఒక్కటే.
1: Absorb the essence of all religion.
0: ఈ విశాలమైనటువంటి భావాన్ని మీరు పెంచుకొని,
1: నరిష్ బ్రాడ్ ఫీలింగ్,
0: పరిశుద్ధమైనటువంటి యొక్క ప్రేమను మీరు ఇచ్చుకొని,
1: ఫాస్టరింగ్ ట్రూ లవ్,
0: పరమాత్మ ప్రేమను పుచ్చుకోవాలి.
1: రిసీవ్ ద నోబుల్ లవ్ ఆఫ్ గాడ్.
0: అది ఏ జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: అండ్ దట్ ఈస్ ద డెస్టినేషన్. అండ్
0: ఆ లక్ష్యాన్ని మనం ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు.
1: నెవర్ నెగ్లెక్ట్ ది సుప్రీం డెస్టినేషన్ ఆఫ్ మ్యాన్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమ స్వరూపులేరా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క దినము చాలా విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి యొక్క దినము. వినాయకుడు గణపతి అనగా మనకు బుద్ధిని సిద్ధిని అందించి తద్వారా ఆనందాన్ని సుఖాన్ని కూడాను చేకూరుస్తాడు.
1: వినాయక్ ఇస్ ద వన్ హూ ఎండోర్స్ యూ విత్ విజ్డమ్ అండ్ సుప్రీం ఎన్లైటన్మెంట్.

0: Om Shri Sai Ram. On the auspicious occasion of Thiru Onam, we will now be blessed with Bhagwan's divine discourse, Sai Ram.
1: In the Pujya Maya, Onam Divsa, Ella Janangalakku. எல்லா ஜனங்களுக்கு பரிபூர்ண அனுகிரகம் ஆசீர்வாதம். பிரேமஸ்வரூபுலரு,
2: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்.
1: ఈ ప్రపంచమంతా కూడాను సత్యముతోనే నిండి ఉన్నది.
2: ద హోల్ యూనివర్స్ రెస్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము సర్వత్రా వ్యాపించినటువంటిది.
2: ట్రూత్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ధన కనక వస్తువాహనాదులు భోగ భాగ్యములు కూడాను సత్యమునే ఆశ్రయించి ఉన్నవి.
2: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద అఫ్లూయెన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
1: సత్యమే లేకుండిన లోకమే లేదు.
2: బెరిఫ్ట్ ఆఫ్ ట్రూత్ దేర్ ఇస్ నో వరల్డ్ అట్ ఆల్.
1: ఈనాడు సత్యమును కోల్పోవటం చేతనే మానవులు అనేక విధములైనటువంటి ఒక కష్టములకు గురి అవుతూ వచ్చారు.
2: As man has lost truth today, he is passing on through the experiences of suffering and misery.
1: Satyamu chala viluvainatundi.
2: Truth is highly valuable.
1: Okaru daachite daachedi kaadu.
2: It cannot be hidden by anybody.
1: Okaru maarchite maareyatundi kaadu.
2: It is unchangeable.
1: Tikala bhajyam satyam. Moodu kaalamulu endukodanu maarinatundi satyam.
2: Truth is unchangeable in all the three periods of time.
1: Satyamun aadharam chesukoni
2: basing on truth
1: balachakravarti prajalanu pranam ga chuchukuntu biddalaga poshinchukuntu kaalam gadupthu vachadu.
2: Basing on the principle of truth, Emperor Bali considered all his subjects as his children and reigned that place.
1: Balachakravarti chala danaparudu.
2: Emperor Bali is
1: premastarupudu,
2: the embodiment of law,
1: satya bhaskarudu.
2: And then he shines by the
1: atti balachakravarti aanadu kerala desamulo undatam chetane manavulnu etti koratanu lekunda tindi teethamulu gaani vastu paadamulu gaani ee koratanu lekunda jeevisthu vacharu.
2: Because Kerala was ruled by Emperor Bali, there was no shortage, there was no dearth for food, the raiment and shelter.
1: Taanu devatalitto vijayanu sadinchinadu.
2: In fact, he conquered all the deities.
1: Aa vijay singhanga kodanu narmada nadi odduna goppa oka vyagam chestu vachadu.
2: As a sign of his victory over all devatas, he conducted a sacred ritual along the shore of narmada river. Danne
1: visvajit aneetvanti yagam prarambhinchadu narmada nadi teeramunandu.
2: Along the shore of narmada river, he conducted the sacred ritual called visvajit.
1: Aa samayamlo apane
2: at that time
1: వామనమూర్తి జన్మించినాడు.
2: వామన అపియర్డ్.
1: ఆ వామనమూర్తి కశ్యప అతిథులకు జన్మించినాడు.
2: హి వాస్ ద చైల్డ్ ఆఫ్ కశ్యప అండ్ అతిథి.
1: ఆ సమయమునందు ఈ బలిచక్రవర్తి యాగములకై తాను నడిచి వస్తున్నాడు.
2: హి వాస్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ది సీక్రెట్ రిచువల్ విశ్వజిత్.
1: అతని నివాసము సిద్ధాశ్రమం.
2: హి లివ్స్ దేర్ ఇన్ దట్ సిద్ధాశ్రమ.
1: అక్కడి నుంచి ఈ యాగమునకు వచ్చుతుండగా
2: from that siddhashrama, as he was proceeding to this yaga,
1: andaru aashcharyanga chustu vacharu.
2: All started looking at him with all surprise.
1: Adam chala baludu.
2: You are so young boy.
1: Atti baludainatvanti yokka vamana murtindu tejasu prakashistu vachindi.
2: They could see the effulgence and brilliance adorning the face of this young boy.
1: Aa prakashame andarni aakarshistu vachindi.
2: That radiance started attracting everybody.
1: వామనుడనగా మ్యాగ్నెట్ స్వరూపమే.
2: వామన సింబలైజెస్ ద మ్యాగ్నెట్ అట్రాక్షన్.
1: ఈ దృశ్యమును బలిచక్రవర్తి బిడ్డ అయినటువంటి యొక్క
2: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై ద డాటర్ ఆఫ్
1: రత్నమాల చూచింది.
2: రత్నమాల
1: ఆమె చూచి, ఆహా ఏమిటి ఈ తేజస్సు, ఏమి ఈ పిల్లవాడి యొక్క వచ్చస్సు, ఇలాంటి పిల్లవాడే నాకు పుట్టి ఉండే నేనంత అదృష్టవంతురాలను
2: Ratnamala, the daughter of Emperor Bali, was very much mystified, surprised, watching the beauty and the brilliance of the young boy.
1: లాలించి పాలించి అనేక రకములుగా కూడా ఆడించేటువంటి దానిని.
2: She wanted to have a child of that type so as to foster that child.
1: అలాంటి బిడ్డ నాకు లేకపోయే కదా అని చింతించింది.
2: In fact, she was feeling so sorry that she didn't have a child of that type.
1: ఈ లోపల
2: in the meantime
1: వామనమూర్తి
2: వామన
1: బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కాడు.
2: Yes, subdued. He has put down Emperor Bali to Patala.
1: ఆ దృశ్యమును చూచినటువంటి యొక్క రత్నమాల చి ఇలాంటి దుర్మార్గుడు నాకు కొడుకు కావాలని ఆశించినానా? లేదు, నేను విషపారిచ్చి చంపి ఉండేటువంటి దానను అనింది.
2: రత్నమాల felt very much ashamed of this boy who was responsible for the Emperor Bali being sent to that Patala and felt what a shame it is if I were to have a child of this nature.
1: వామనుడు ఈ దృశ్యమును చూచాడు.
2: And Vamana noticed this scene.
1: Tathastu annadu.
2: He said, let things happen that way.
1: Bhagavantudu eppudu kodanu evari sankalpamulu evari bhavamulu ye vidhamainatiga untundo danikanta aashirvadistu vastuntadu.
2: God blesses all your sentiments and feelings and your thoughts.
1: కనుకనే మనం మంచిని తలచాలి.
2: సో వి షుడ్ థింక్ గుడ్.
1: భగవంతుడు లేని స్థానం లేదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో
1: గాడ్. సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు.
2: గాడ్ పర్వేడ్స్ ది హోల్ యూనివర్స్.
1: సర్వతో పాణిపాదం, తత్సర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిస్థితి. ఎక్కడ సూచనా ఉన్నటువంటి భగవంతునికి ఒకరు దాచడానికి వీలు కాదు.
2: He has his got his feet, the ears and the hands spread all over the world. You cannot hide him at a spot.
1: అమ్మా రత్నమాల, నాకు మొట్టమొదట నీ పాలునిచ్చి పెంచాలని ఆశించావు.
2: రత్నమాల, ఇన్ ఫ్యాక్ట్ యూ వాంటెడ్ టు ఫీడ్ మీ.
1: దేహాభిమానం చేత నీ తండ్రిని పాతాళలోకం తొక్కడం చేత నీకు క్రోధం ఆవిర్భవించింది.
2: యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫ్యూరీ అండ్ యాంగర్ బికాజ్ ఐ హావ్ పుట్ డౌన్ యువర్ ఫాదర్.
1: నా శపాలు ఇచ్చి చంపాలని చింతిస్తున్నావు.
2: యు రియల్లీ వాంటెడ్ టు కిల్ మీ.
1: కనుకనే నీవు ద్వాపరయుగములో పూతనగా పుట్టి నాకు పాలు ఇచ్చి విషపాలు చేత నీవు మరణించువుగాక అని శపించాడు.
2: And he has blessed Ratnamala this way. Let you be born in Dwapara age in the form of Putana and die after feeding me with your poison.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను సత్ సంకల్పమును అభివృద్ధి పరచుకోవాలి.
2: It is necessary the modern man should develop truthful thought.
1: ఏ సంకల్పములు చేసినప్పటికీ భగవంతుడు తెలియక తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు.
2: Unknowingly you may entertain certain thoughts, but God would bless you to things happen that way.
1: కనుక మనం నిరంతరం కూడాను మంచి చింతన చేయాలి.
2: Therefore it is necessary to think good all the time.
1: See no evil, see what is good.
2: See no evil, see what is good.
1: Hear no evil, hear what is good.
2: Hear no evil, hear what
1: talk
2: is good.
1: Talk no evil, talk what is good.
2: Talk no evil, talk
1: think
2: what is good.
1: Think no evil, think what is good.
2: Think no evil, think what is
1: do
2: good.
1: Do no evil, do what is good.
2: Do no evil, do
1: this
2: what is good.
1: This is the way to God.
2: This is the way to God.
1: కనుకనే మీరు ఆ పవిత్రమైన చింతన చేసినప్పుడు పవిత్రమైన ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి.
2: ఇఫ్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్ యు విల్ బి ది రెసిపియెంట్ ఆఫ్ సేక్రెడ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే రత్నమాల బోధించినటువంటి యొక్క తానము ఇదియే.
2: దిస్ వాస్ ది థాట్ ఆఫ్ రత్నమాల.
1: తన సంకల్పములు ఎట్టివో తన ఫలితములు కూడా అట్టిగానే రూపొందినాయి.
2: యాజ్ వాస్ హర్ థాట్ సో వాస్ ది రిజల్ట్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: బలి చక్రవర్తి
2: ఎంపరర్ బలి
1: మహాదానపరుడు.
2: The one of charity.
1: యజ్ఞంలో సర్వస్వమును కూడాను దారపోశాడు.
2: In fact, he sacrificed everything during
1: యజ్ఞం. సత్యాన్ని కాపాడుకునే నిమిత్తమై బలిచక్రవర్తి తన సర్వస్వమును దారపోశాడు.
2: To uphold the principle of truth, he was prepared to sacrifice everything.
1: వామనుడు వచ్చి నాకు మూడు అడుగులు దానం కావాలి అన్నాడు.
2: Vamana came forward and asked for 3 feet.
1: కాని తాను యోచించలేదు, తప్పక ఇస్తానని ఒక వాగ్దానం చేశాడు.
2: He never had second thoughts. He promised that he will give.
1: శుక్రాచార్యుడు వచ్చి అడ్డు పెట్టాడు.
2: Preceptor శుక్రాచార్య came and objected.
1: బలి చక్రవర్తి తాను సామాన్యుడు కాదు.
2: బలి ఎంపరర్, హీ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
1: అతను గొప్ప శక్తివంతుడు.
2: హీ ఇస్ హైలీ పవర్ఫుల్.
1: సాక్షాత్ విష్ణుమూర్తి.
2: ద వెరీ విష్ణు ఇస్ హియర్.
1: అతనికి నీవు మాట ఇచ్చిన తర్వాత తప్పకూడదు.
2: When once you have given a promise, you cannot go back.
1: Kanuka neevu ee maata ivvakoodadu annadu.
2: Better you don't promise him at all.
1: Appudu Bali Chakravarti cheppadu.
2: Then Emperor Bali said,
1: paliki bonkuta kante paadapamunni.
2: Can there be greater sin more than that going back?
1: Guru vaagne nannu dikkarinchi.
2: He even disobeyed the command of Guru.
1: ఈ యొక్క వామనుకు ఈ వాగ్దానం అందించాడు బలి చక్రవర్తి.
2: Yet he promised to Emperor Bali.
1: కనుక ఆ బలి సత్యము కోసం పాటుపడ్డాడు.
2: Therefore, Bali struggled to uphold truth.
1: కనుకనే అతనికి అనేక రకములైనటువంటి యొక్క సుఖములు సంతోషములు కలిగించి పాతాళ లోకమును అణగదొక్కాడు.
2: గాడ్ గ్రాంటెడ్ హిమ్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ హస్ సెంట్ హిమ్ టు పాతాళ.
1: అనగా పాతాళం అనగా ఏమి? జన్మమే లేకుండా ఉండునట్టు.
2: పాతాళ మీన్స్ హి విల్ నాట్ బి బోర్న్ అగైన్, బర్త్లెస్.
1: ఆనాడు బలిచక్రవర్తి వామని ఒక కోరిక కోరుకున్నాడు.
2: అండ్ ఎంపరర్ బలి బెగ్డ్ ఆస్క్ విష్ణు టు గ్రాంట్
1: స్వామి, ఈనాడు ఏ విధంగా నాతో సంభాషించినారు?
2: Just as you conversed with me today,
1: ఈనాడు మా కేరళ దేశమునకు ఏ విధంగా మీరు ప్రవేశించారు?
2: Just as you have been ruling this Kerala,
1: అదే విధంగానే ప్రతి సంవత్సరం కూడాను మీరు ఈ కేరళ దేశమునకు వచ్చి కేరళ ప్రజలను కాపాడాలి అని కోరుకున్నాడు.
2: Every year you should visit this Kerala, take care of all the people of Kerala. That was his request.
1: కనుకనే వామనమూర్తి వచ్చినటువంటి యొక్క దినముకు చిహ్నంగా ఈ యొక్క ఓణము అని పేరు పెట్టుకుని ఆనందాన్ని అనుభవిస్తున్నారు కేరళ ప్రజలు.
2: పీపుల్ ఆఫ్ కేరళ ఎంజాయ్ ద సెలబ్రేట్ ది ఫెస్టివల్ ఓణం విచ్ సిగ్నిఫైస్ ద విజిట్ ఆఫ్ వామన టు దిస్ ప్లానెట్ ఎర్త్.
1: కనుక బలిచక్రవర్తి చాలా పుణ్యాత్ముడు.
2: బలి వాజ్ హైలీ వర్చువస్ వన్.
1: తాను రాక్షస కులంలో జన్మించినప్పటికి తనకు దైవతాభావములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
2: హి ఇస్ హైలీ మెరిటోరియస్. దో బోర్న్ ఇన్ ఎ డెమోనిక్ ఫ్యామిలీ, హి హాడ్ ఆల్ నోబుల్ క్వాలిటీస్.
1: కనుక అతని యొక్క పూర్వజన్మ పుణ్యం చేతనే కేరళ ప్రజలకు ఈ ఓణం అనేటువంటి యొక్క గొప్ప పండుగ ఏర్పడుతూ వచ్చింది.
2: బికాస్ ఆఫ్ హిస్ మెరిటోరియస్ డీడ్స్ ఆఫ్ ఎంపరర్ బలి, ది కేరళ పీపుల్ ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ ఆపర్చునిటీ.
1: ఓణం అనగా కేవలం ఏదోటి పాయసం పరమాన్నం తీపులు చేసుకుని భుజించటం కాదు.
2: ఓణం డస్ నాట్ మీన్ లిమిటింగ్ ది సెలబ్రేషన్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ రైస్.
1: బలిచక్రవర్తి వామనంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతిని మనం స్మరించుకుంటూ రావాలి.
2: వి హావ్ టు థింక్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఎంపరర్ బలి ఇన్ ద కంపెనీ ఆఫ్ వామన.
1: ఈనాడు వామనుడు సాక్షాత్తుగా మన కేరళ దేశమునకు ప్రవేశిస్తున్నాడు.
2: దిస్ డే వామనా ఇస్ స్టెప్పింగ్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ కేరళ.
1: భగవంతుని యొక్క అవతారంగా భావించుకుని
2: consider it as incarnation.
1: ఈ ఓణం దినము ఎంతయో మనము ఆనందాన్ని అనుభవించుకోవాలి.
2: In fact, we celebrate with all the gaiety and festivity.
1: నైతిక ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి ఒక జీవితాన్ని మనం గడుపుతూ రావాలి.
2: We should lead a life of spirituality, of a specific code of conduct.
1: సత్యం బ్రూయాత్.
2: Speak truth.
1: అది ఏ నైతికము?
2: That is moral.
1: ప్రియం బ్రూయాత్.
2: In an acceptable way.
1: అది ఏ ధార్మికము?
2: That is righteous.
1: నా బ్రూయాత్ సత్యం అప్రియం. ఇది ఏ ఆధ్యాత్మికం?
2: The spiritual aspect requires you not to speak lies any time.
1: కనుకనే సత్యం పైనే ఈ మూడు కూడాను ఆధారపడి ఉంటున్నవి.
2: All these three depend on truth ultimately.
1: కనుక సత్యాన్ని మనం ఆశ్రయించి
2: so
1: ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించి
2: and experience
1: లోక కళ్యాణమునకు తగినటువంటి యొక్క క్రియలు మనం ఆచరించాలి.
2: And we have to do such deeds as to make everyone happy.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of
1: మానవుని యందు అనేక గుణములు ఆవిర్భవిస్తుంటాయి.
2: There's so many qualities within man.
1: కానీ వచ్చినటువంటి గుణములను మనం అడుగొట్టుకోకూడదు.
2: It's not possible to control all those that get in.
1: మంచి గుణములు ఆవిర్భవింప చేసుకోవాలి.
2: We should see good qualities.
1: ప్రకటింప చేసుకోవాలి.
2: Arise and manifest.
1: ప్రచారం చేయాలి.
2: And we should propagate.
1: 10 మందికి పంచాలి.
2: Share.
1: నీవు అనుభవించాలి.
2: And you also experience.
1: ఇది నిజమైనటువంటి మానవతా విలువ.
2: This is the true human value.
1: మొట్టమొదట ప్రేమ చాలా ప్రధానమైనటువంటిది.
2: First, love is most important.
1: Love is God. Live in love.
2: Love is God. Live in love.
1: ఈ ప్రేమనే మనం పవిత్రం చేసుకోవాలి.
2: Therefore, this is the love that we should.
1: ప్రేమ ఒక్కటి మన హృదయంలో ఉంటుంటే ఏ యొక్క దుర్గుణములు కూడా ప్రవేశించడానికి వీల్లేదు.
2: When once there is love in your heart, no other bad quality could ever get in.
1: హార్ట్ అనేటువంటిది కేవలం సింగిల్ సోఫా, నాట్ డబుల్ సోఫా కాదు.
2: Your heart, human heart is single sofa, not double sofa.
1: Not musical chair.
2: It's not a musical chair.
1: ఒకే హార్ట్.
2: Only one heart.
1: దానిలో నీవు ప్రేమను నింపుకో.
2: Fill the heart with love.
1: ఇంకొకటి వచ్చి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు.
2: No one can enter thereafter.
1: కనుక నీ యొక్క ప్రేమ అక్కడ లేకుండా పోవడం చేతనే ఈ దుర్గుణములంతా ప్రవేశిస్తున్నాయి.
2: As there is no love in the human heart, the wicked qualities find a place.
1: కనుక స్టార్ట్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
2: ది వే టు గాడ్, స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫిల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే
1: ప్రేమతో జీవించాలి.
2: Lead your life in love.
1: ప్రేమకు మించినటువంటిది రోజునే లేదు.
2: There's nothing beyond love.
1: ప్రేమ కూడాను సత్యం నుండి ఆవిర్భవించినటువంటిది.
2: Love also arises.
1: సత్యం కూడాను ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటిది.
2: And truth arises out of love.
1: సత్యమే లేకుండా ఉండినా ప్రేమనే లేదు. ప్రేమనే లేకుండా సత్యమే లేదు.
2: Without truth love cannot exist and love cannot exist without truth.
1: కనుకనే సత్యము అంతర్వాహిని.
2: So truth is an undercurrent.
1: ప్రేమ బహిర్వాహిని.
2: And love manifests.
1: కనుకని అంతర్బహిర్తత్వ వ్యాప్య నారాయణ స్థిత ఈ రెండింటి యొక్క ఏకత్వమే నారాయణత్వం.
2: గాడ్ ఈస్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఇన్నర్ అండ్ ద ఔటర్ ద ట్రూత్ అండ్ ద లవ్ యాజ్ వెల్.
1: ఈనాడు
2: టుడే
1: నిజంగా
2: ట్రూలీ
1: కేరళ ప్రజలు
2: కేరళ పీపుల్
1: ఎంతో అదృష్టవంతులు,
2: ఆర్ వెరీ లక్కీ వన్.
1: ఈ కేరళ ప్రజలు కూడాను కేరళలో ఉండినా కూడాను ఈ ఆనందం మీకు లభించదు.
2: దిస్ బ్లిస్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హియర్ యు విల్ నాట్ గెట్ ఇట్ దేర్ ఇన్ కేరళ.
1: వారు వారి ఇంటి లోపల పండుగలు చేసుకుంటారు, ఆనాడుతో ముగించుకుంటారు.
2: After all, you may have certain preparations made at home.
1: సర్వ సమూహమైనటువంటి ఈ ఆనందాన్ని ఎక్కడా మనం అనుకోలేరు.
2: దిస్ కాంగ్రిగేషన్ దిస్ అసెంబ్లీ కన్ఫర్డ్ బ్లెస్ సుప్రీం.
1: నిజముగా కేరళ ప్రజలు చాలా అదృష్టవంతులే.
2: The people of Kerala are very lucky.
1: చాలా పుణ్యవంతులే.
2: They are meritorious.
1: భాగ్యవంతులే.
2: They are really lucky one, fortunate.
1: అలాంటి పవిత్రమైనటువంటి ఒక బలిచక్రవర్తి యొక్క శిష్యుడిగా ఉంటుంది.
2: Being the followers of Emperor Bali.
1: వామనమూర్తితో చేరినటువంటి ఒక మహాపురుషులు మీరు.
2: In fact, you are noble and virtuous people being in the company of
1: Vamana. పవిత్రమైన ప్రాచీన సంస్కృతి మీరు స్మరిస్తూ రండి.
2: You think of that ancient culture and glory.
1: అది మీ యొక్క ప్రాణము.
2: That is your very life.
1: ఆ కల్చరే మీ యొక్క జీవితము.
2: That culture is your very life.
1: దానిని మీరు పోషించుకుంటున్నారు.
2: You just maintain, keep up.
1: కల్చరే నాడు పూర్తి పోతుండాలి.
2: Culture we don't find today.
1: కల్చర్ పోతే ఇంకేమిటి మనకి?
2: కల్చర్ ఇస్ దేర్, వాట్ ఇస్ దట్ లాస్ట్?
1: పోతుంది.
2: ఎవ్రీథింగ్ ఇస్
1: కల్చర్ ను పోషించండి.
2: కీప్ అప్, హోల్డ్ ఆన్ టు ద కల్చర్.
1: భారతీయులు పోషించినటువంటి ఆ కల్చర్ ని మనం కాపాడుకోండి.
2: వి హావ్ టు సేఫ్ గార్డ్ ది ఎన్షియంట్ కల్చరల్ హెరిటేజ్.
1: వారు పెట్టినటువంటి మొక్కను మనం పోషించి అభివృద్ధి పెంచుకోండి.
2: అండ్ యు హావ్ టు గ్రో దిస్ సాప్లింగ్ ఇంటు ఎ మైటీ ట్రీ.
1: ఏనాడు చూసినా ఎక్కడ పోసినప్పటికీ కేరళ లోపల చాలా భక్తి మనకు ప్రదర్శిస్తుంటారు.
2: వి ఫైండ్ లాట్ ఆఫ్ డివోషన్ త్రూ అవుట్ ది స్టేట్ ఆఫ్ కేరళ.
1: ఎటువంటి వారైనా సరే,
2: ఎనీబడి,
1: నాస్తికుడైనా సరే,
2: ఎథిస్ట్,
1: వీళ్ళని అక్కడికి పోతే ఇట్టంటాడు,
2: ఇమ్మీడియట్లీ గోస్ ఆన్ సెల్యూటింగ్ యూ.
1: కనుక వారి ఎందు ఆ యొక్క భక్తి లోపల ఆవిర్భవిస్తుంది.
2: దేర్ ఇస్ డివోషన్ విద్ ఇన్.
1: ఆ సంస్కృతి వారిలో నిలిచి ఉంటుంది.
2: దట్ కల్చర్ ఇస్ దేర్.
1: ఆ నిలిచిన సంస్కృతిని పోషించుకుంటున్నారు.
2: దట్ కల్చర్ హస్ టు బి సస్టైన్డ్ అండ్ మెయింటైన్డ్.
1: అది నేను కోరేటువంటిది.
2: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్
1: యు.
2: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
2: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
1: నో ఎనీ సెల్ఫిష్ ఇన్ మీ.
2: నో సెల్ఫిష్నెస్ ఇన్
1: మీ. బట్ ఐ వాంట్ యువర్ హ్యాపీ.
2: భగవాన్ వాంట్స్ యు టు బి హ్యాపీ.
1: లవ్.
2: భగవాన్ వాంట్స్ యువర్ లవ్.
1: మీ ప్రేమను మాత్రమే కావాలి.
2: అండ్ భగవాన్ వాంట్స్ యువర్ లవ్. దట్స్ ఆల్.
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: డెవలప్, గ్రో మోర్ అండ్ మోర్.
1: అది నేను ఆశించేటువంటి.
2: దట్స్ వాట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
1: ప్రేమ ముదిత మనసే కహో.

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం.

काय परहिते यस्याम कलितस्याम।

0: कालिदस्यां करोदुतिकम्। అనుభవజ్ఞులైన వైద్యులారా,
1: ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్,
0: ఏ హృదయంలో దయ ఉందినో, ఏ వాక్కులో సత్యముందినో, ఏ కాయము పరోపకార నిమిత్తమై పాటుపడునో, అట్టి వ్యక్తికి ఎట్టి దుర్గతి కూడాను పట్టదు, దుర్రోగములు కూడాను ప్రాప్తించవు.
1: The one with the heart filled with compassion and the body for service and the word full of truth would never suffer nor of any diseases either.
0: ఈ విశాల ప్రపంచములో ప్రతి మానవుడు ఆయుస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం అనే ఈ త్రిగుణముల చేతనే మానవుడు జీవించుతూ ఉన్నాడు.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ మ్యాన్ ఆస్పైర్స్ లాంగ్ లైఫ్, ప్రాస్పెరిటీ అండ్ హెల్త్.
0: ప్రతి మానవుడు కూడాను జీవించాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు లివ్.
0: జీవించిన తరువాతనే సుఖాన్ని అభిలషిస్తున్నాడు.
1: In his lifetime, he aspires to be happy.
0: జీవించటము ప్రథమ సోపానం.
1: Living is the first step.
0: ఈ జీవించే నిమిత్తమై, ఆరోగ్యమును కాపాడే నిమిత్తమై వైద్య శాస్త్రము ఏర్పడుతూ వచ్చింది.
1: To lead a healthy life on earth, the medical sciences are meant.
0: Dharmartha kama mochana aarogyam mulamuttam. Manavudu chaturvidhamaina dharmamulu aacharinchavalanannanu aarogyam atyavasaram.
1: For the man to undertake all the four important tasks after righteousness, the wealth, the fulfillment of the desire and liberation, health is very important.
0: ఈనాడు లౌకికంగా, వైజ్ఞానికంగా మానవ జాతి ఎంతయో ప్రగతిని సాధించింది.
1: టుడే హ్యూమన్ సొసైటీ ప్రోగ్రెస్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రమ్ ద వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ.
0: కానీ మానవుడు నైతికంగా, ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్నాడు.
1: But man has fallen in ethics and spiritual parlance.
0: Chatur vedamulandu okkataina adharva vedamulo dani yokka upavedame ayurveda.
1: Among four vedas, the sub veda of adharana veda is this ayurveda, the medical science.
0: Ayurvedam anaga kevalamu ayurvedam gurinchi బోధించు జ్ఞానమే.
1: ఆయుర్వేద హెస్ గాట్ ఆల్ ది నాలెడ్జ్ రిగార్డింగ్ ది లాంగివిటీ ఆఫ్ లైఫ్.
0: వేదములు ఎంత పురాతనమైనవో ఆయుర్వేదం కూడాను అంత పురాతనమైనటువంటిది.
1: బట్ మ్యాన్ హెస్ ఫాలన్ ఇన్ ఎథిక్స్ అండ్ స్పిరిచువల్ పార్లన్స్.
0: చతుర్వేదముల రెండు ఒక్కటైన అధర్వ వేదం కనుక దాని యొక్క

0: ఆయుర్వేదం కూడాను అంత పురాతనమైనటువంటిది.
1: ఆయుర్వేద ద మెడికల్ సైన్స్ ఇస్ యాజ్ ఏన్షియంట్ యాజ్ వేదస్ దెమ్సెల్వ్స్.
0: ఆయుర్వేదము కేవలము దేశ కాలములతో కట్టుబడక దీనికి అతీతమైన సత్య స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: ఆయుర్వేద ఇస్ నాట్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్, ఇట్ ఈస్ బియాండ్.
0: కనుకనే ఆయుర్వేదము త్రికాల భాద్యం అని పేరు.
1: సో ఆయుర్వేద ఇస్ నాట్ డివైడెడ్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: ఇది సర్వదా సర్వకాలము ఎందు కూడాను ఆచరించదగినటువంటిదని కూడాను దీనికి ఒక సార్థక నామం.
1: Ayurveda has got the right name because it has got to be practiced and thought over.
0: Itti veda tattvamulandu yerpadinatuvanti yokka kaalaatheetamainatuvanti yokka vaidyamunu bharatiyulu vismaristu vachadu.
1: Bharatiyas have forgotten this Ayurveda, the sciences which is beyond time.
0: Ee ayurvedamulaku alopathiku ఉండేటువంటి వ్యత్యాసాన్ని మనం కొంత గుర్తించాలి.
1: We have to understand to some extent difference between Ayurveda and allopathy.
0: ఆయుర్వేదము కాలముతో కట్టుబడక దేశమునకు చిక్కక కేవలము మనో బుద్ధి ఆత్మల యొక్క సంబంధము చేత కట్టబడి ఉంటున్నది.
1: ఆయుర్వేద ఇస్ నాట్ బౌండ్ బై టైమ్ అండ్ స్పేస్. It binds together the mind, intellect and the true self.
0: కనుకనే ఆయుర్వేదమునందు ఆత్మ మనస్సు శరీరము ఈ మూడు ప్రధానమైనటువంటి యొక్క పాత్ర ధరిస్తూ వచ్చాయి.
1: So in Ayurveda the self, mind and the body play an important role.
0: కనుకనే ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క అలోపతికి పూర్వమే ఏర్పడినటువంటి యొక్క వైద్య శాస్త్రము.
1: Hence, Ayurveda was there already prior to allopathy.
0: Allopathy anetuvantidi kevalam bahirmukham anetuvantidi.
1: Allopathy is external science.
0: Ayurveda anetuvantidi antarbhavamto koodinatuvantidi.
1: Ayurveda relates to inner feeling.
0: Ee rendinti yokka tattanni manamu sammanavannam cheyali.
1: We have to coordinate the essence of these two branches.
0: Allopathy anetuvantidi kevalam object tho koodinatuvantidi.
1: Allopathy is completely objective.
0: Ayurvedamu subject tho sambandhamainatuvantidi.
1: Ayurveda is completely subjective.
0: Ee rendinti yendu undinatuvanti yokka samanvayamlo art chaala pradhanamainatuvantidi.
1: While integrating the two, the art is very important.
0: ఈ సబ్జెక్టులో ఉండినటువంటి యొక్క విలువలు ఆబ్జెక్టులో తక్కువగా ఉంటుంటాయి.
1: ద వాల్యూ ఇన్ ద సబ్జెక్ట్ ఇస్ టు సర్టన్ ఎక్స్టెన్స్ లెస్ ఇన్ ఆబ్జెక్ట్.
0: కనుక ఆర్టిస్టిక్ సెన్స్ కంటే సైంటిఫిక్ సెన్స్ అనేటువంటిది కొంత తక్కువ స్థాయిలో ఉంటుంటాయి.
1: హెన్స్ ఆర్టిస్టిక్ సెన్స్ ఇస్ ఎట్ ఎ హైయర్ లెవెల్ when compared to scientific sense.
0: Ayurvedamulo kada bhagam adhikanga untuntadi.
1: In Ayurveda there's more of artistic sense.
0: Kalukone ee subject ku object ku undinatuvanti sambandha bandhavyanni vaidyulu gurtinchali.
1: It's for this reason doctors will have to realize the relationship between the subject and the object.
0: Object anetuvantidi కేవలము ఒక విధమైనటువంటి యొక్క బహిర్ముఖమైనటువంటి దృష్టి.
1: ఆబ్జెక్ట్ హ్యాస్ గాట్ ఎక్స్టర్నల్ వ్యూ.
0: ఆబ్జెక్ట్ అవుట్లుక్స్.
1: ఆబ్జెక్ట్ అవుట్లుక్స్, ఎక్స్టర్నల్ అవుట్లుక్స్.
0: కానీ ఆయుర్వేదం అనేటువంటి సబ్జెక్ట్ అవుట్లుక్స్.
1: బట్ ఆయుర్వేద రిలేట్స్ టు సబ్జెక్ట్ అవుట్లుక్స్.
0: సబ్జెక్ట్ యొక్క ప్రతిబింబమే ఆబ్జెక్ట్.
1: The object is the very reflection of subject.
0: ఇవి రెండు వేరు వేరు కాదు.
1: They are not different from each other.
0: Bimba pratibimbamulu.
1: One is the object, the
0: action
1: other one.
0: Action reaction.
1: Action and reaction.
0: Ee sannika sambandhanni వైద్యులు.

0: గుర్తుంచుకోలేక ఆయుర్వేదమని గొప్పదని కొంతమంది, అలోపతి గొప్పదని కొంతమంది వాదోపవాదముల్లో కాలమును వ్యక్తం కావిస్తున్నారు.
1: Being not able to understand the intimate relationship between allopathy and Ayurveda, doctors enter into argumentation and waste their time.
0: Kaadu kaadu. Ayurvedam anetuvanti daani yendu mano nirmalatvame aarogyamunaku pradhana kaaranamani bodhisthundi.
1: The Ayurvedic science teaches the purity of the mind is the key for good health.
0: Allopathy deenini angikarinchadu.
1: Allopathy does not agree to this view.
0: Kramanasamaye deeniki pradhanamaina aushadhamani kudanu gurtistu vacharu.
1: Is only the killing of the insects, killing of the germs is the important treatment as is understood.
0: Ee allopathy aatmaku manasuku ee maatram kudanu gurtinchadu.
1: Allopathy does not take into cognizance the mind, the intellect itself.
0: Manavu yokka parishuddhamu అనేటువంటిది కూడా గుర్తించదు.
1: ఇట్ డస్ నాట్ రికగ్నైజ్ ద సాంక్టిటీ ఇన్ ద హ్యూమన్ లైఫ్.
0: ఇది పరిశోధనా ప్రజ్ఞానమైనటువంటి యొక్క తెలివితేటలు.
1: ఇట్ ఇస్ అన్ ఇంటెలెక్ట్ రిలేటింగ్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్.
0: ఈ యొక్క పరిశోధన విధానము లోపల దీని తెలివితేటలను కొంత మార్పు చెందించుకుంటూ వచ్చాయి.
1: ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ రీసెర్చ్ దేర్ ఆర్ సమ్ చేంజెస్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్.
0: కానీ అలోపతి ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్.
1: అలోపతి ఇస్ ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జ్.
0: ఆయుర్వేదము ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్.
1: ఆయుర్వేద ఇస్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్.
0: ఎక్స్పీరియన్స్ కు ఎక్స్పెరిమెంటల్ కు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్స్ గ్రేట్ రేంజ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పెరిమెంట్.
0: బహిర్ముఖమైనటువంటి యొక్క శాస్త్రము కేవలము ఆచార సంబంధమైనటువంటిదిగా ఉంటాయి.
1: The external knowledge relates to the practice.
0: ఈ సబ్జెక్ట్ కు ఆబ్జెక్ట్ కు మధ్య లోపల ఉండినటువంటి కళాభాగము కొంతవరకు మార్పు చెందటం చేత ఈ యొక్క మానవత్వం లోపల యాంటీబయాటిక్స్ అనేటువంటి దాన్ని కూడా గుర్తిస్తూ వచ్చారు.
1: As there is change between the subject and the object, we also find deviations in artistic sense that gave rise to the discovery of antibiotics.
0: ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటిది తీవ్రమైనటువంటి యొక్క పని చేస్తుంది.
1: యాంటీబయాటిక్స్ వర్క్ సీరియస్లీ.
0: రోగములు కూడా అతి శీఘ్రము లోపలనే నివారణ గావిస్తుంది.
1: దే వుడ్ ఆల్సో క్యూర్ ద డిజీజ్.
0: కానీ దీని రియాక్షన్స్ చాలా మార్పు చెందుతుంది.
1: But there will be many of the reactions through the use of antibiotics.
0: ఒక వ్యాధిని నివారణ గావిస్తుంది కానీ మరొక వ్యాధిని ప్రారంభింపజేస్తుంది.
1: As it cures one disease, it gives rise to another disease.
0: ప్రస్తుత పరిస్థితిని పురస్కరించుకొని డాక్టర్స్ రోగ నివారణ నిమిత్తమై కొంతవరకును ఈ క్రిమి సిద్ధాంతాన్ని పెంచుకుంటూ వచ్చారు.
1: Basing on the present therapy or the treatment, the killing of the germs, germ theory, is given importance by doctors.
0: ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాంట్లో కూడాను ఏమాత్రం కూడా వ్యత్యాసం లేదు.
1: There is no difference between subject and object.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: చూచువాడు చూడబడినది చూపు. ఇవి మూడుగా మనం భావిస్తున్నాం.
1: The seer, the seeming and the look, we consider them different.
0: ఇది ఆబ్జెక్ట్ యొక్క ఫలం.
1: This is the result of the object.
0: కానీ సబ్జెక్టు ఇది మూడుగా భావించదు, ఒక్క రీతిగానే భావిస్తుంది.
1: But subject doesn't consider these three, it finds unity, oneness in these three.
0: చూచినది చూడబడినది చూపు ఈ మూడు కూడా ఒక్కటే అవుతుంది.
1: The seer, the seeing and the look are all one. And the seeing.
0: ఈ మూడింటి యొక్క తత్వం నందు ఒక్కటి మాత్రమే ఏకత్వంగా ఉంటుంటుంది.
1: There is only oneness in these three.
0: చూచువాడు ఒక్కడే.
1: The seer is one.
0: ఇవి రెండు కూడా ఎండ నీడల సంబంధంగా వెంటాడుతూ ఉంటాయి.
1: దీస్ టు ఫాలో ఈచ్ అదర్ లైక్ దిస్ లైట్ అండ్ డార్క్.
0: ఇవి ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉంటుంటాయి.
1: దే ఆర్ రిలేటెడ్ ఇంటిమేట్లీ.
0: కానీ భావము వేరు, పదార్థము వేరు.
1: బట్ ద ఫీలింగ్ ఇస్ డిఫరెంట్, while the material is also different.
0: పదార్థ విచారణ మాత్రమే అలోపతి డాక్టర్స్ పరిశోధనలు జరుపుతుంటారు.
1: Allopathy doctors conduct experiments on the material knowledge.
0: భావ సిద్ధాంతమందు ఏ మాత్రం కూడా ప్రవేశించరు.
1: They don't take into consideration this theory relating to feeling.
0: కనుక భావమే సర్వకాలములు ఎందుకు కూడాను త్రికాలములు ఎందుకు కూడాను మార్పు చెందినటువంటి సత్యం.
1: ఇట్ ఈస్ దిస్ ఫీలింగ్, దిస్ అబ్సల్యూట్ ట్రూత్ దట్ డస్ నాట్ చేంజ్ ఇన్ దిస్ త్రీ.
0: మూడు కాలములు ఎందుకు కూడాను మార్పు చెందినటువంటిది ట్రూత్.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఆల్ ది త్రీ టైమ్స్.
0: దేశ కాలములకు మార్పు చెందినటువంటిది ఋతం.
1: ఋత ఇస్ దట్ విచ్ చేంజెస్ అకార్డింగ్ ది టైమ్ అండ్ స్పేస్.
0: ఈ ఋతములకు సత్యములకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసాన్ని డాక్టర్స్ చక్కగా విచారం చేయాలి.
1: డాక్టర్స్ షుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఋత అండ్ సత్య. అబ్సల్యూట్ ట్రూత్ అండ్ ట్రాన్సెండెంటల్ ట్రూత్.
0: ఈ ట్రాన్సెండెంటల్ ట్రూత్ అనేటువంటిది పదార్థములతో కూడినటువంటిది.
1: ట్రాన్సెండెంటల్ ట్రూత్ రిలేట్స్ టు ద మ్యాటర్.
0: అబ్సల్యూట్ ట్రూత్ అనేటువంటిది ఏకత్వంతో కూడినటువంటిది.
1: అబ్సల్యూట్ ట్రూత్ రిలేట్స్ టు వన్నెస్.
0: దీనినే భారతీయులు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య, మిథ్య అనేటువంటిది ట్రాన్సెండెంటల్ ట్రూత్, సత్యం అనేటువంటిది అబ్సల్యూట్ ట్రూత్.
1: మిథ్య ఇల్యూషన్ ఇస్ ట్రాన్సెండెంటల్ ట్రూత్ వైల్ బ్రహ్మ ద సెల్ఫ్ ఈస్ ది ట్రూత్.
0: ప్రపంచంలో భౌతికమైనటువంటి అభివృద్ధుల వల్ల సామాన్యమైన మానవుడు కూడాను సుఖశాంతిని అందుకోలేకపోతున్నాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ది వరల్డ్ man is not able to enjoy the peace.
0: భౌతికమైనటువంటి యొక్క సుఖముల చేత కాని పరిశోధన చేత కాని శాంతి భద్రతలు ఏర్పడవు.
1: Peace and security we don't get out of physical knowledge nor experiments.
0: దీనికి భావం కూడాను అత్యవసరం.
1: For this feeling is very necessary.
0: వైద్య శాస్త్రమునందు మనస్సు సమస్థితిలో ఉంటుండాలి.
1: In medical science, we should understand that mind should be in equanimity.
0: Manasu, buddhi, atmalu yokka tattamu, samabhagamuluga undinappude, aarogyamu paripurnanga untuntadi.
1: When the mind, intellect and the self are in equanimity, one would be healthy.
0: Manasu sambandhamainatundi vyadhala valla, aarogyamu amitanga chedipothuntadi.
1: Because of mental worries, one loses health.
0: దీనికి కారణము సైకలాజికల్.
1: ద రీజన్ ఫర్ సిక్నెస్ ఇస్ సైకలాజికల్.
0: మానసిక పరివర్తన ఆరోగ్యములకు అత్యవసరము.
1: మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ నెసెసరీ ఫర్ హెల్త్.
0: కనుకనే ఆయుర్వేదం అనేటువంటిది మానసిక పరిశుద్ధమును ప్రసాదిస్తూ వచ్చింది.
1: సో హెల్త్ కన్ఫర్స్ ద మెంటల్ పీస్.
0: అలోపతి అనేటువంటిది కేవలము ఒక క్రిమినాశనం మాత్రమే కాకుండా రోగములకు సంబంధించినటువంటి బీజ నాశనం కూడా భావిస్తూ వచ్చింది.
1: ది అలోపతి నాట్ ఓన్లీ కిల్స్ ద జర్మ్స్ బట్ ఆల్సో రిమూవ్స్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిజీజ్.
0: మానవునికి రోగములకు ప్రధాన కారణము వాత పిత్త క్లేశాదు.
1: ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ సిక్నెస్ ఆర్ దీస్ త్రీ, ద వాత పిత్త అండ్ శ్లేష్మ.
0: వాతము అనేటువంటి దానివల్ల కేవలము కొన్ని విధమైనటువంటి యొక్క 36 విధములైనటువంటి రోగములు అభివృద్ధి అవుతుంటాయి.
1: బికాస్ దిస్ వన్ ఫ్యాక్టర్ వాటర్ 36 డిజీజ్ మ్యాన్ ఇస్ ఇన్ఫెక్టెడ్.
0: పిత్తం వల్ల 98 రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
1: ద సెకండ్ పిత్త ఫ్యాక్టర్ 98 డిజీజెస్.
0: క్లేశము తద్వారా 96 రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
1: And Slesha is responsible for 96 forms of diseases.
0: కనుక శరీరంలో ఉండేటువంటి యొక్క వాత పిత్త శ్లేషాదులే సమస్త రోగములకు మూల కారణములు.
1: So these three factors are responsible for all diseases.
0: ఈ మూడు కూడాను సమస్థితిలో ఉండినప్పుడు ఏ విధమైన రోగం కూడాను అభివృద్ధి కాదు.
1: When these three factors are in a state of equilibrium,
0: దేహమునకు వాతం ఉండవలసినది.
1: ఫర్ ద బాడీ ద వాత ఇస్ నెసెసరీ.
0: పిత్తము కూడాను ఉండవలసినది.
1: ద సెకండ్ ఫ్యాక్టర్ పిత్తం
0: కూడాను ఉండవలసినది.
1: ద థర్డ్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: కానీ పరిమితములో ఉంటుండాలి.
1: బట్ దే షుడ్ బి లిమిటెడ్.
0: అలోపతి లోపల కూడాను చాలా మంది క్రిమినాశనము చేస్తున్నారు.
1: In allopathy, they kill the germs.
0: అన్ని క్రిములను కూడా నాశనం చేయకూడదు.
1: We shouldn't kill all the germs.
0: దేహములో ఏ ఏ భాగములో ఎంతెంత పరిమితులలో ఈ క్రిములు ఉండాలో అంతంత పరిమితికి దీన్ని పోషిస్తూ రావాలి.
1: However, these germs have to be kept properly in different parts of the body. We should see that they won't be in excess.
0: శరీరములో ఉష్ణం ఉండాలి.
1: Temperature is necessary for the
0: body. 98.4 or 98.6.
1: The temperature should be in the body 98.4 or 98.6.
0: అంతే కాని ఉష్ణం ఉండకూడదని ఆ క్రమక్రమేణ ఈ ఉష్ణాన్ని పూర్తి డౌన్ చేస్తే మరింత ప్రమాదం అవుతుంది.
1: But if we down the temperature, it leads to danger.
0: అదే విధముగానే శరీరము లోపల అన్ని రకములైనటువంటి క్రిములు కూడాను ఉంటున్నాయి.
1: Similarly, in the body, there are many germs.
0: అయితే వాతములకు నువ్వుల నూనె, పిత్తములకు నెయ్యి, త్వేషములకు తేనె, ఈ మూడు కూడాను ఆయుర్వేదంలో పథ్యముగా భావిస్తూ వచ్చారు.
1: ఆయుర్వేద ప్రిస్క్రైబ్స్ డైట్ ద టిల్ ఆయిల్ ఫర్ ఫస్ట్ ఫ్యాక్టర్, ద ఘీ ఫర్ ద సెకండ్ ఫ్యాక్టర్ and the honey for the third factor.
0: ఈ మూడు కూడాను పరిమితములోనే ఉండాలి.
1: All these three should be limited.
0: ఈ మూడు కూడాను పరిమితి దాటిపోయినప్పుడు
1: if they are beyond limits,
0: శరీరమంతా కూడాను భగవత్ నిర్ణయంతో కూడినటువంటిది.
1: The body is absolutely decided by God.
0: ఇది కేవలం వైద్యుల ద్వారా ఏర్పడినటువంటిది కాదు.
1: It's not the one formed by a doctor.
0: మన గుండె ఉంటుండాలి.
1: Here is heart.
0: ఈ గుండె దినమునకు 1,03,000 పర్యాయములు కొడుతూ ఉంటుండాలి.
1: హార్ట్ బీట్ పర్ డే ఇస్ 1,03,000 టైమ్స్ ఎ డే.
0: మన శరీరంలో రక్త ప్రసారం జరుగుతూ ఉంటుండాలి.
1: దిస్ బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద బాడీ.
0: ఒక్క దినములకు 1,68,000 మైళ్లు ప్రయాణం చేస్తుండాలి.
1: బ్లడ్ సర్క్యులేషన్ ఇస్ 1,68,000
0: Miles per day. Mana swasa.
1: Our breath.
0: Okka dinamunaku 21,600 paryayamulu jasana vidistunnam.
1: We breathe 21,600 times a day.
0: Anaga 438 ganadugula yokka galini manam pilustuntunnam oka dinamunaku.
1: Meaning we consume air 438 square feet of air.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి దైవ నిర్ణయంతో కూడినటువంటిది.
1: This is based on God's decision.
0: దీనికి సరైనటువంటి ఒక పద్ధతి. దీనిని ఒక లా ఆఫ్ నేచర్, దీన్ని మనం కాపాడుతూ పోవాలి.
1: We should protect the law of nature.
0: ఈ యొక్క నేచర్ కు మనం విరుద్ధంగా పోవటం చేతనే అన్ని విధమైనటువంటి ఒక రోగములు ప్రారంభమవుతున్నాయి.
1: As we act against the nature, it leads to all sickness.
0: కనుక మనము ఈ నేచర్ కూడా ఒక టీచర్ ఉంటున్నాడు.
1: There is a teacher for the nature.
0: ఆ టీచరే దైవం.
1: The teacher is God.
0: ఈ నేచర్ నేచర్ అని మనం కేవలం నేచర్ను అలక్ష్యం గావిస్తూ పోతున్నామే కానీ ఈ నేచర్ కు ఎవరు టీచర్ అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి.
1: In the name of nature, we are neglecting it. But we should know the teacher of this nature.
0: కనుకనే మన దేహము లోపల సమస్త విధములైన యొక్క క్రిములు ఉంటున్నాయి.
1: In this body, there are many germs.
0: దీనిని చక్కగా విచారణ చేయాలనుకున్నప్పుడు మలినపు కొంప ఈ దేహము.
1: The body is full of dirt.
0: రోగముల ప్రగ్గెడు సేవక గంప.
1: It is afflicted by several diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It is a tuber that permeates life.
0: భవసాగర మీదగా లేని కంప.
1: It cannot cross across this ocean of life.
0: అమ్ముల పదిలంబు మనమెప్పు దలంప.
1: The body is full of bones.
0: ఇలాంటి యొక్క శరీరము లోపలనే దివ్యమైన భవ్యమైన కూడా యొక్క పామరత్వంతో పాటు దైవత్వం కూడా కూడి ఉంటున్నది.
1: ఇన్ దిస్ బాడీ ఎలాంగ్ విత్ దిస్ ఇగ్నోరెన్స్ దేర్ ఇస్ సేక్రెడ్ డివైన్.
0: మానవుడు సహజంగా ఈ నేచర్ ను అనుసరిస్తూ పోవాలి.
1: Man should naturally follow nature.
0: కానీ ఈ నేచర్ కు విరుద్ధంగా మనము కార్యములను మనం ప్రవేశపెడుతున్నాం.
1: One should not act against nature.
0: ముఖ్యంగా గుండె జబ్బుకు కారణం ఏమిటి?
1: What is the reason for heart disease?
0: అనేక మంది డాక్టర్స్ స్మోకింగ్ అని ఫ్యాట్ అని ఆహారం అని ఇన్ని ఎన్ని ఎన్ని రకములుగానో బోధిస్తూ ఉంటారు.
1: Many doctors say that the causes for heart ailments are the smoking, fat and food habits.
0: కేవలము ఇది ఆహార విహారములతో కూడినటువంటిది.
1: It relates to not only food but also habits.
0: ఈ హ్యాబిట్స్ కూడాను సరైన మార్గంలో ఉంటుండాలి.
1: The habits should be proper, correct.
0: మన దేహతత్వంలో ఉండేటువంటి యొక్క ఒక విధమైనటువంటి పుష్టిని లేక భావమును భాగమును కూడాను సమత్వంగా పోషిస్తూ రావాలి.
1: We should see that there is a balance between the health and the feelings.
0: మానవుడి యొక్క మనోవృత్తులు మరింత వేగముగా పరిగెత్తుతున్నాయి.
1: The feelings that come out of the mind run very fast.
0: ఈ విధమైన తొందరపాటు వల్ల కొన్ని విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తున్నాయి.
1: Because of this hurry, man suffers from diseases.
0: కానీ కొన్ని కొన్ని కార్యములు విఫలం కావడం చేత మానవుడు మితిమీరినటువంటి యోచన చేస్తున్నాడు.
1: Because of failure in certain tasks, man thinks excessively.
0: కనుక ఈ యొక్క కారణాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు హరి, వరి, కరి ఈ మూడే హార్ట్ కు చాలా ప్రధానమైనటువంటి కారణాలు.
1: When we inquire clearly, we'll understand the heart diseases are due to hurry, worry and curry.
0: Curry means fat.
1: Curry means fat.
0: ఈ యొక్క ఫ్యాట్ కు కూడాను మూల కారణము ఆహారమే.
1: The cause for the fat is food.
0: డాక్టర్స్ అనేక విధములుగా కూడాను పరిశోధనలు చేసినారు, పరిశీలన జరిపినారు, మహాప్రజ్ఞావంతులైనటువంటి వారు దినదినాభివృద్ధి పొందుతున్నారు.
1: Many doctors conducted several experiments, made investigations and progressing in that direction.
0: కానీ పరిశోధనలతో వచ్చినటువంటి యొక్క ఫలమును ప్రజలకు సరైన రీతిలో ప్రచారం తలపటం లేదు.
1: But the result of these experiments is not publicized among people.
0: ఈ గుండె యొక్క జబ్బుకు మూల కారణం మనం విచారణ చేస్తుంటే,
1: when we inquire clearly the cause for heart disease,
0: ఈ గుండె జబ్బులు అధికంగా ఎలాంటి వారికి సంభవిస్తుందాది?
1: Who suffers from heart disease?
0: నాన్ వెజిటేరియన్ వాళ్ళకి గుండె జబ్బు అధికంగా సంభవిస్తుందాది.
1: Heart diseases are more among non-vegetarians.
0: Vegetarians కు అంత అధికంగా లేదు.
1: Among vegetarians is not that rate.
0: కారణం ఏమనగా ఈ యొక్క నాన్ వెజిటేరియన్ లోపల ఒక విధమైన కొవ్వు పదార్థం అధికంగా ఉంటుంటాయి.
1: బికాస్ ఇన్ నాన్ వెజిటేరియన్ డైట్ దేర్ ఇస్ ఫ్యాట్.
0: దీనివల్ల క్రమక్రమేణ ఒక విధమైనటువంటి తైలం యొక్క పరిస్థితి దినదినములకు పెరిగిపోతుంది.
1: Therefore the oil content will be on the rise day after day.
0: దానివల్లనే కొలెస్ట్రాల్ అని కూడాను పెరుగుతూ ఉంటుంది.
1: ఫర్ దట్ రీజన్ కొలెస్ట్రాల్ ఆల్సో ఇంక్రీజెస్.
0: దీనికి తగినట్టుగా హరి వరి రెండూ చూరినప్పుడు మరింత బలహీనమైపోతుంటుండాలి.
1: When hurry and worry also join, he would
0: worry వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుండాలి.
1: Because of worry, blood pressure shoots.
0: హరి వరి వల్ల షుగర్ పెరుగుతుండాలి.
1: Because of hurry and worry, the sugar also increases.
0: ఈ బ్లడ్ ప్రెషర్ డయాబెటిక్స్ రెండు కూడాను థిమ్స్ వలె ఒకదాని ఒకటి అనుసరిస్తూ ఉంటాయి.
1: Blood pressure and diabetes follow each other like twins.
0: ఇవి రెండు కూడాను హార్ట్ పైనే పనిచేస్తుంది. ఒకటి లోపల, ఒకటి బయట పనిచేస్తుంది.
1: Both act on the heart, one inside, another outside.
0: కనుక మొట్టమొదట మనము ఈ డయాబెటిక్స్ బ్లడ్ ప్రెషర్ లేకుండా ఉండడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: So we should make an effort to see that we will not suffer from blood pressure and diabetes.
0: మరొక కారణం ఏమనగా,
1: the another reason is,
0: కొంతమంది శ్రీమంతులు,
1: some rich people,
0: కొంత అధికారులు కూడాను,
1: people in authority,
0: తగినంత ఎక్సర్సైజ్ చేయటం లేదు.
1: They don't do the exercise needed.
0: ఇది కంపల్సరీ, తప్పని రీతిగా ఎక్సర్సైజ్ ఉంటుండాలి.
1: This physical exercise must be compulsory.
0: ఈ ఎక్సర్సైజ్ లేకుండా పోవడానికి కారణం ఏమిటి?
1: What is the reason for the absence of exercise?
0: తుకము మరిగిపోయి ఆరోగ్యములకు అమితమైన బలమునిస్తున్నారు.
1: Having been used to these pleasures, they have not attached
0: themselves to health. అనారోగ్యం పెరిగిపోతుంటుండాలి.
1: For that reason, they are sick.
0: నా ఉద్దేశము 4 మైళ్ళు లేక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉన్నటువంటి ఆఫీసులు కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, పిల్లలు కానీ, అధికారులు కానీ సైకిల్ పైన ప్రయాణం చేస్తే చాలా మంచిది.
1: according to Swami, the officers and the students, if they go to their work spots, like offices, college and schools, on cycle for 4 kilometers or 4 miles or 5 kilometers, it will be very healthy. This cycling exercise is very great.
0: కేవలం ఎక్సర్సైజ్ కు హెల్త్ కు మాత్రమే కాకుండా ఎక్స్పెన్సెస్ కూడా లెస్.
1: ఫర్ ది సైక్లింగ్ ఎక్సర్సైజ్ ది ఎక్స్పెన్సెస్ ఆర్ ఆల్సో లెస్.
0: పరిస్థితిని బట్టి పెట్రోల్ వేల చాలా ఎక్కువైపోయింది.
1: టుడేస్ పొజిషన్ యు నో ది పెట్రోల్ ప్రైస్ ఈజ్ ఆన్ ది రైజ్.
0: కనుక మన ఎక్స్పెన్సెస్ కూడా తగ్గిపోతుంది.
1: అండ్ అవర్ ఎక్స్పెన్స్ ఆల్సో విల్ బి లెస్ దిస్ వే.
0: ఇంతే కాదు, మూడో ఫలితం కూడా ప్రధానమైనది ఉంది.
1: నాట్ ఓన్లీ దిస్ దేర్ థర్డ్ రిజల్ట్ ఆల్సో.
0: యాక్సిడెంట్ లేకుండా ఉంటుంటాడు.
1: యుల్ నెవర్ సస్టైన్ ఎనీ యాక్సిడెంట్.
0: కనుక సైకిల్ అనేటువంటిది, ప్రయాణం అనేటువంటిది మంచి ఎక్సర్సైజ్.
1: సో సైక్లింగ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్.
0: ఆర్థిక సంబంధమైనటువంటి యొక్క ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుంది.
1: ఫినాన్షియలీ యూ డోంట్ నీడ్ టు స్పెండ్ మచ్.
0: యాక్సిడెంట్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుండవు.
1: ఇట్ డజంట్ గివ్ ఎనీ స్కోప్ లీడింగ్ టు ఎన్ యాక్సిడెంట్.
0: ఇంతే కాకుండా పరోపకార సంబంధమైనటువంటి యొక్క కార్యం కూడా ఈ యొక్క సైకిల్ ప్రయాణంలో ఉంటుండాలి.
1: నాట్ ఓన్లీ దిస్, యూ కెన్ ఆల్సో సర్వ్ అదర్స్ ఇఫ్ యూ టేక్ టు సైక్లింగ్. హెల్ప్ అదర్స్ ఇఫ్ యూ టేక్ టు సైక్లింగ్.
0: ఏమిటి ఈ హెల్ప్?
1: వాట్ సార్ట్ ఆఫ్ హెల్ప్ ఇస్ దాట్?
0: ఈనాడు ప్రతి ఒక్క పట్టణంలందు కూడాను బజార్ల నుండి ప్రయాణం అవుతుంటుంది కార్లు.
1: టుడే ఇన్ ఎవ్రీ సిటీ యూ ఫైన్ కార్స్ స్పీడింగ్.
0: కార్స్, బస్సెస్, ట్రైన్ అన్ని విధాలు రావటం చేత స్మోక్ ఎక్కువైపోతుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ కార్స్, బస్సెస్ అండ్ ట్రైన్స్ యూ ఫైన్ లాట్ ఆఫ్ స్మోక్ ఇన్ ది అట్మాస్ఫియర్.
0: ఈ స్మోక్ అనేటువంటిది ఏమి జరుగుతుండాలి అంటే, ఈనాడు ప్రస్తుత పరిస్థితి లోపల కార్బన్ డైఆక్సైడ్ అధికమైపోయింది.
1: బికాస్ ఆఫ్ ది స్మోక్ దేర్ ఇస్ మోర్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ అధికం కావటం చేత ప్రపంచమును కాపాడుతూ ఉండేటువంటి ఓజస్ యొక్క ప్రమాదం కూడా కొంతవరకు పల్చబడిపోయి ఉంటుండాలి.
1: Because of excess of carbon dioxide in the atmosphere, the ozone is on the decline.
0: ఇప్పుడు దానిని తయారు చేయాలని, దాని సరైనటువంటి ఇంప్రూవ్మెంట్ తెచ్చాలని సైంటిస్టు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
1: Scientists are making many efforts to prepare and to manufacture.
0: కానీ ఈ ప్రయత్నాలతో ఇది సక్సెస్ అయ్యేటువంటిది కాదు.
1: But it will never confer success through these efforts.
0: ఈ వాతావరణాన్ని పరిశుద్ధము గావించాలి.
1: We should purify the environment.
0: ఈనాడు ప్రపంచంలో గాలి, నీరు, ఆహారము, సమస్త పదార్థము కూడాను పొల్యూషన్, అపవిత్రమైపోయినది.
1: Today in the world there's air pollution, water pollution and food is also polluted.
0: పీల్చే గాలి పరిశుద్ధంగా లేదు.
1: The air is not pure.
0: తాగే నీరు పరిశుద్ధంగా లేదు.
1: ద వాటర్ దట్ వీ డ్రింక్ ఈజ్ నాట్ ప్యూర్.
0: తినే తిండి పరిశుద్ధంగా లేదు.
1: ద ఫుడ్ దట్ వీ ఈట్ ఈజ్ నాట్ ప్యూర్.
0: సౌండ్ పరిశుద్ధంగా లేదు.
1: సౌండ్ ఈజ్ నాట్ ప్యూర్.
0: అన్ని శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, ఈ 5 ఎలిమెంట్స్ కూడాను అశుద్ధమైపోయినాయి.
1: ఆల్ ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్ ఆర్ పొల్యూటెడ్.
0: తద్వారా ఏనాడు కూడాను కని విరుగునటువంటి యొక్క రోగములు అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ పొల్యూషన్ వీ ఫైండ్ దిస్ ఈజ్ దిస్ అన్హర్డ్ ఆఫ్.
0: ఈ పొల్యూషన్ తగ్గిపోవాలనుకుంటుంటే మనము కొంతవరకును ఈ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్, కార్ ప్రయాణాలు తగ్గించాలి.
1: హౌ టు అరెస్ట్ పొల్యూషన్? వీ షుడ్ ట్రావెల్ ఇన్ కార్స్ లెస్ అండ్ లెస్ టు కంట్రోల్ పొల్యూషన్.
0: ఇంతే కాదు, సైంటిస్టులు కానీ లేక ప్రాచీన మహర్షులు కానీ దీనికి అనేక విధమైనటువంటి పరిశోధనలు జరిపి చక్కని సత్యమైనటువంటి యొక్క సూక్తిని వారు వెలుబుచ్చుతూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద సెయింట్స్ అండ్ సైంటిస్ట్ ఎక్స్ప్రెస్ ద ట్రూత్.
0: తద్వారానే ఆయుర్వేదానికి కూడా గొప్ప హెల్ప్ చేస్తూ వచ్చారు, సహాయం చేస్తూ వచ్చారు.
1: త్రూ దర్ డిక్లరేషన్ ఎక్స్పెరిమెంట్స్ దే కాంట్రిబ్యూటెడ్ టు ఆయుర్వేద నాలెడ్జ్.
0: కారణం ఏమనగా, దిస్ ఇస్ నేచురల్ ట్రీట్మెంట్.
1: The reason is, it's a natural treatment.
0: మానవుడు వదిలినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు వృక్షములు తీసుకుంటున్నాయి.
1: The carbon dioxide exhaled is accepted by trees.
0: వృక్షములు వదిలినటువంటి ప్రాణవాయువును మానవుడు తీసుకుంటున్నాడు.
1: Oxygen left by plants is taken in respiration by man.
0: మానవులకు వృక్షములకు ఇంత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: Such an intimate relationship is present between man and the tree.
0: కాని ఈనాడు వృక్షములు అరణ్యములంతా కూడాను నాశనము గావించడం చేత ఈ ప్రాణవాయువు తగ్గిపోయింది.
1: టుడే దిస్ డిఫారెస్టేషన్ డిస్ట్రాయింగ్ ఆల్ ఫారెస్ట్. Therefore, oxygen content is less.
0: జనాభ పెరిగిపోయింది.
1: The population is more.
0: తాను వదిలేటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువు సర్వత్రా వ్యాపించిపోయినది.
1: The carbon dioxide exhaled pervades everywhere.
0: కనుక ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి యొక్క అధికం కావటమే రోగములకు మూల కారణం.
1: The excess of carbon dioxide is responsible for diseases.
0: ఇంతే కాకుండా
1: not only this.
0: ఈ వృక్షములకు మానవునికి ఉండేటువంటి సన్నిహిత సంబంధము అదే ఆయుర్వేదం, అదే వనస్పతి అన్నారు.
1: ద రిలేషన్షిప్ మ్యాన్ ట్రీ
0: సహజమైనటువంటి యొక్క నేచురల్ పవర్ సహజమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
1: ట్రీస్ ఆర్ ఎండోడ్ విత్ నేచురల్ ఫ్యాకల్టీస్ పవర్.
0: కనుక ఆ నేచురల్ పవర్ ని మనము నేచురల్ రీతిగా అనుభవించినప్పుడు నేచురల్ లైఫ్ గా మనం అనుభవించవచ్చు.
1: వెన్ వి ఎక్స్పీరియన్స్ దిస్ నేచురల్ పవర్ ఇన్ ఎ నేచురల్ వే వి లీడ్ ఎ నేచురల్ లైఫ్.
0: కృత్రిమమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లీడింగ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్ టుడే.
0: కారణం
1: ద రీజన్
0: బయట ఆర్ట్ లోపల హార్ట్.
1: దేర్ ఇస్ ఆర్ట్ అవుట్ సైడ్ అండ్ హార్ట్ ఇన్ సైడ్.
0: కానీ ఆర్ట్ ను ఫాలో చేస్తున్నారు కానీ హార్ట్ ను ఫాలో చేయటం లేదు.
1: బట్ దే ఫాలో ఆర్ట్ బట్ దే డోంట్ ఫాలో హార్ట్.
0: హార్ట్ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ ఏ ఆర్ట్.
1: The reflection, reaction, resound of the heart is art.
0: కనుకనే దీనికి మనస్సుకు ఆత్మకు శరీరమునకు ఒక విధమైనటువంటి సమత్వం ఏర్పడాలి.
1: Therefore, there should be equanimity between the mind, intellect, and the soul.
0: మానవుడు అనగా కేవలము శరీరానికి సంబంధించినటువంటి వాడు మాత్రమే కాదు.
1: Man is not merely the body.
0: దీనిని గాయత్రి మంత్రం నందు భూర్ భువః స్వః ఓం భూర్భువస్సు అని ఒక మంత్రం ఉంటుండాలి.
1: ఇన్ గాయత్రి మంత్ర దేర్ ఇస్ వన్ మంత్ర
0: భూర్ అనగా పదార్థము.
1: భూర్ మెంట్ మెటీరియల్.
0: పదార్థం అనగా మన దేహమే.
1: ద మ్యాటర్ ఈస్ హియర్ ఇస్ ద బాడీ.
0: ఈ దేహం ఉంటున్నంత మాత్రం చాలదే.
1: ఇట్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ ద బాడీ.
0: దీనిని కదిలించేటువంటి యొక్క కంపింప చేసేటువంటి ప్రాణశక్తి కూడా ఉంటుండాలి.
1: There is the life principle that makes this body work.
0: ఈ యొక్క ప్రాణ శక్తి కంపన చేస్తుంటుండాలి.
1: It is this life
0: స్పందన. స్పందన.
1: It is vibration.
0: ఈ స్పందన శక్తికి ఒక విధమైనటువంటి జ్ఞానమును సప్లై చేస్తుంటుండాలి. ఒక విధమైనటువంటి తెలివితేటలు. అదే ప్రజ్ఞ.
1: This vibration is assisted by awareness or prajna.
0: కనుక ఈ ప్రజ్ఞ అనేటువంటిదే రేడియేషన్. ప్రాణమే వైబ్రేషన్, దేహమే మెటీరియలైజేషన్. ఈ మూడు కూడా చేరినప్పుడే మానవుడు. మెటీరియలైజేషన్,
1: వైబ్రేషన్,
0: వైబ్రేషన్
1: అండ్ రేడియేషన్.
0: రేడియేషన్ ఈ మూడు కూడా ఉండేటువంటి వాడే మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ ది త్రీ, ది రేడియేషన్ ద సెల్ఫ్, ద వైబ్రేషన్ ద లైఫ్ అండ్ మెటీరియలైజేషన్ ద బాడీ.
0: మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియన్స్.
1: దీస్ త్రీ, మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియన్స్.
0: కానీ కాన్షియన్స్ ని ఎవరు యోచన చేయటం లేదు.
1: బట్ నో వన్ థింగ్స్ ఆఫ్ కాన్షియన్స్.
0: ఫోర్స్ ను విచారించడం లేదు.
1: దే డోంట్ థింక్ ఆఫ్ ఫోర్స్.
0: కేవలం కాయమును మాత్రమే ప్రధానంగా తీసుకుంటున్నారు.
1: దే కన్సిడర్ ద బాడీ యాస్ ద మెయిన్ వన్.
0: వైద్యుడు కూడాను కేవలం బాడీనే కాకుండా మైండ్ దీనికి తగినటువంటి ఒక కాన్షియన్స్ ఈ మూడింటిని కూడాను విచారణ చేయాలి.
1: ఎవ్రీ డాక్టర్ నాట్ ఓన్లీ షుడ్ థింక్ ఆఫ్ ద బాడీ, షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ద మైండ్ అండ్ కాన్షియన్స్.
0: దీనిని మూడు చేరినప్పుడే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. అప్పుడే వాడు పూర్తి మానవుడు.
1: దీస్ త్రీ మేక్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్, దెన్ ఓన్లీ హీ విల్ బి ఎ ట్రూ మ్యాన్.
0: ప్రజ్ఞాశక్తి లేకపోతే వాడు మానవుడు కాదు.
1: వెన్ దర్ నో రేడియేషన్ హీ కెనాట్ బి మ్యాన్.
0: స్పందనాశక్తి లేకపోతే మానవుడు కాదు.
1: వెన్ దర్ నో వైబ్రేషన్ హీ కాంట్ బి ఎ మ్యాన్.
0: దీనికి కాయములకు సంబంధించినటువంటి ఈ స్పందనాశక్తి ప్రజ్ఞాశక్తి రెండు కూడా ఉంటుండాలి.
1: సో లాంగ్ దర్ ఇస్ బాడీ ద వైబ్రేషన్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: దిస్ ఇన్ వేదాంత ఇట్ ఇస్ కాల్డ్ ప్రజ్ఞాన అవేర్నెస్.
0: ప్రజ్ఞానం అనగా ఏమిటి? రేడియేషన్.
1: దిస్ ప్రజ్ఞాన ఇస్ రేడియేషన్.
0: ఈ రేడియేషన్ అనేటువంటిది అన్నింటిని కూడా తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహాన్ని అందిస్తుంటుండాలి.
1: ఇట్ ఇస్ రేడియేషన్.
0: జ్ఞాన శక్తిని చేకూర్చుప చేస్తుండాలి.
1: ఇట్ ఇస్ రేడియేషన్ దట్ ఎంకరేజెస్ సపోర్ట్స్ ఆల్ ది విజ్డమ్.
0: ఈ రేడియేషన్ కు తగినటువంటి ఒక పనిముట్టుగా నిలిచి ఉంటుండాలి స్పందనా శక్తి.
1: Vibration.
0: అదే వైబ్రేషన్.
1: వైబ్రేషన్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు రేడియేషన్.
0: కనుక రేడియేషన్, మెటీరియలైజేషన్ ఈ రెండింటికి మధ్య లోపల వైబ్రేషన్, ఇది చాలా ప్రధానమైనటువంటిది.
1: సో బిట్వీన్ రేడియేషన్ అండ్ మెటీరియలైజేషన్ దేర్ ఇస్ వైబ్రేషన్ ఇన్ బిట్వీన్.
0: కనుక ప్రతి మానవుని యొక్క ప్రతి యాక్షన్ నందు కూడా ఒక వైబ్రేషన్ ఉంటుండాలి.
1: సో ఇన్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ వైబ్రేషన్.
0: ఈ వైబ్రేషన్ కేవలం ప్రజ్ఞాశక్తి రేడియేషన్ కు సంబంధించినటువంటిగా ఉండాలి.
1: దిస్ వైబ్రేషన్ షుడ్ బి బేస్డ్ ఆన్ రేడియేషన్.
0: ఈ మూడింటి యొక్క తత్వం లోపల మానసిక తత్వము చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ త్రీ ది మెంటల్
0: మనస్సును నిరంకుశంగా ప్రవేశపెట్టకూడదు.
1: యూ షుడ్ నాట్ మేక్ ద మైండ్ టు ఎంటర్ విత్ ఫోర్స్.
0: ఈ ఫోర్స్ గా ఉంటుండకూడదు, మైండ్ రేడియేషన్ సోర్స్ గా రావాలి.
1: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ఫోర్స్, ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: అది నిజమైన ఆరోగ్యమునకు తగినటువంటి సహాయం చేస్తుంది.
1: ఇట్ సపోర్ట్స్ అండ్ హెల్ప్స్ ఫర్ ప్రాపర్ హెల్త్.
0: ఆరోగ్యము లేకపోతే మానవుడు ఏ చిన్న కార్యములందు కూడాను సాధించలేడు.
1: Without health, man cannot accomplish even a small thing.
0: Kanaka ayuhu, aarogyamu, aishwaryamu. Aishwaryam kante aarogyam chala avasaram.
1: So out of these three, longevity, prosperity and health, health is most important.
0: Divyamaina vaidyulara.
1: Divine doctors.
0: Indulo doctors long life nu andinchalani prayatnistuntaru.
1: Doctors make an effort to ensure long life.
0: నా ఉద్దేశము దీర్ఘ జీవితం కంటే దివ్య జీవితం చాలా ప్రధానం.
1: According to Swami's view, more than long life, divine life is more important.
0: Long life ఉంటుంది అతని వల్ల లోకానికి కానీ సమాజంకి కానీ ప్రయోజనం, లేకపోతే ప్రయోజనం ఏమిటి లాంగ్ లైఫ్?
1: What is the value by having this long life without being of any help either to one's own self or society?
0: లాంగ్ లైఫ్ ఎవరికి ఉంటుండాలి? సొసైటీకి కానీ లేక దేశములకు కానీ ఒక ఉపకారం చేసేటువంటి వ్యక్తికి లాంగ్ లైఫ్ కావాలి.
1: హూ నీడ్స్ లాంగ్ లైఫ్? ద వన్ హూ స్ట్రైవ్స్ ఫర్ సొసైటీ ఆర్ ఫర్ ద కంట్రీ.
0: అలాంటి వారు లాంగ్ లైఫ్ ఉండినంత వలన ప్రయోజనం లేదు.
1: సచ్ పీపుల్ డోంట్ కంట్రిబ్యూట్, దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ లాంగ్ లైఫ్.
0: తిండికి చేటు, భూమికి బరువు.
1: దేర్ ఇస్ ఎ బర్డెన్ టు వరల్డ్ అండ్ ఆల్సో వేస్ట్ ఆఫ్ ఫుడ్.
0: కనుక మనము ఏదో ఒక స్పెషల్ వైద్యము గావించి లాంగ్ లైఫ్ గా మీరు కొంత ప్రయత్నానికి పూనుకోకూడదు.
1: త్రూ ఆల్ ది స్పెషలైజేషన్స్ యు షుడ్ నాట్ మియర్లీ స్ట్రైవ్ ఫర్ లాంగ్ లైఫ్.
0: ఉన్నంత వరకునైనా చక్కగా పరులకు ఉపకారం గావించేటువంటి శక్తి సామర్థ్యంతో ఉంటుండాలి ఆరోగ్యం.
1: ద గివెన్ లైఫ్ షుడ్ ఎన్ష్యూర్ ద సర్వీస్ అండ్ హెల్ప్ టు అదర్స్.
0: అది అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచన ద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇవి రెండు కావాలి.
1: అవుట్ ఆఫ్ ది 18 ఎథిక్స్ కంపోజ్డ్ బై సెయింట్ వ్యాస, టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, హెల్ప్ ఎవర్ అండ్ హర్ట్ నెవర్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు వైద్యులు చాలా శ్రద్దాభక్తితో పనిచేస్తున్నారు.
1: అన్ఫార్చునేట్లీ డాక్టర్స్ నో డౌట్ ఆర్ వర్కింగ్ విత్ ఆల్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: కానీ ధనము పైన ఉన్నటువంటి డివోషన్ కంటే దైవం పైన ఉన్న డివోషన్ అని పెంచుకుంటే చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ గుడ్ ఇఫ్ దే డెవలప్ డివోషన్ టువర్డ్స్ గాడ్ రాదర్ దాన్ ఆన్ మనీ.
0: ధనము కూడా ఉండాలి.
1: మనీ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ధనమూలం ఇదం జగత్తు. ధనము లేకపోతే జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ మనీ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఇన్ ద వరల్డ్.
0: కానీ ఆ ధనము కూడా ఒక లిమిట్ లో ఉంటుండాలి.
1: మనీ ఆల్సో షుడ్ బి లిమిట్.
0: నశ్రేయో నియమం వినా, దేనికి కానీ ఒక నియమాన్ని మనం పాటించాలి.
1: ఫర్ ఎనీథింగ్ వీ షుడ్ ఫాలో డిసిప్లిన్.
0: ఈ నియమము తప్పితే రోగం ప్రారంభమవుతుంది.
1: వెన్ యూ డోంట్ ఫాలో ది డిసిప్లిన్ దేర్ ఒరిజినేట్స్ డిజీజ్.
0: మన శరీరంలో 98.4 టెంపరేచర్ ఉంటుండాలి.
1: ద బాడీ హ్యాస్ ద టెంపరేచర్ 98.4.
0: ఇది పర్ఫెక్ట్ నార్మల్.
1: దట్స్ పర్ఫెక్ట్ నార్మల్.
0: కానీ 99 పోతే జ్వరం ప్రారంభమైంది.
1: బట్ ఇఫ్ రైజెస్ టు 99 ఫీవర్ స్టార్ట్స్.
0: అదే విధంగా బ్లడ్ ప్రెషర్ 120/80 పర్ఫెక్ట్ నార్మల్.
1: సిమిలర్లీ బ్లడ్ ప్రెషర్ 120/80 ఇస్ పర్ఫెక్ట్ నార్మల్.
0: కానీ 150/90 పోతే అది కూడా కొంచెం రోగం ప్రారంభమైంది.
1: బట్ ఇట్ ఇంక్రీజెస్, దట్ కమెన్సెస్ ద డిజీజ్.
0: అదే విధంగా నియమము కొంతవరకు తప్పిపోతే, మితిమీరితే అది రోగంగా పోతుంది.
1: సిమిలర్లీ లిమిటేషన్ ఆర్ డిసిప్లిన్ ఇఫ్ ఇట్స్ ట్రాన్సెండెడ్, దట్ బిగిన్స్.
0: కనుక మన ధనాశ కూడా ఒక నియమంతో ఉంటుండాలి.
1: Even for money, we should have some limitation.
0: కుటుంబం ఉంటుండాలి, దాని పోషణకు ధనం కావాలి.
1: To maintain the family, money is necessary.
0: కాని ధన సంపాదన లోపల కాంపిటీషన్ మాత్రం ఉండకూడదు.
1: But there should not be competition while earning money.
0: అతను నాలుగు భవనాలు కట్టాడు, నేను ఆరు భవనాలు కట్టాలి అనేటువంటిది రాకూడదు.
1: He has four buildings, let me construct six buildings.
0: ఈ మితిమీరి పోవటం చేతనే రోగాలు క్రమక్రమేణ అది కూడా మితిమీరి పోతున్నాయి.
1: Because of excess of desires, the diseases are also increasing.
0: కనుక డాక్టర్స్ తాము నేర్చుకున్నటువంటి విద్యను, తాము తెలుసుకున్నటువంటి విద్యను సాధ్యమైనంత వరకు కూడాను కొంతమంది ఫ్రీగా ట్రీట్మెంట్ జరపాలి.
1: సో ఫర్ ఆల్ ది నాలెడ్జ్ ద డాక్టర్ రిసీవ్డ్ దే షుడ్ ఆల్సో సర్వ్ అదర్స్ ఫ్రీలీ.
0: ఇది మనము చదువుకున్నందుకు తగినటువంటి ఒక ఫలితం.
1: ఇట్స్ ది రిజల్ట్ ఫర్ హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్.
0: గాలిని మనం తీసుకుంటున్నాము,
1: వి బ్రీత్ ఎయిర్.
0: తీసుకున్న గాలిని తిరిగి మనం త్యాగం చేయాలి, వదలాలి.
1: దట్ ఇన్హేల్డ్ మస్ట్ బి సాక్రిఫైస్డ్.
0: అప్పుడే మన లంగ్స్ చక్కగా హెల్తీగా ఉంటుంటాయి.
1: దెన్ లంగ్స్ విల్ బి హెల్తీ.
0: ఆహారం తీసుకుంటున్నాము,
1: వి ఈట్ ఫుడ్.
0: తీసుకున్న దానిని తిరిగి మనం వదలాలి.
1: అండ్ దాట్ విచ్ ఇస్ ఈటెన్ విల్ హావ్ టు
0: బి ఎక్స్క్రీటెడ్. అది వదలకుండా అగినిపోతే పొట్ట పాడైపోతుంది.
1: ఇఫ్ నాట్ ఎక్స్క్రీటెడ్ ది అబ్డోమెన్.
0: అదే విధంగా ధనమును సంపాదిస్తున్నాము, సంపాదించిన ధనాన్ని త్యాగం కూడా చేయాలి.
1: దట్ విచ్ ఇస్ ఎర్న్ యు హావ్ టు బి సాక్రిఫైస్.
0: ఇది ఏ భేదం నందు నా కర్మణ నా ప్రజయా ధరేన త్యాగే నీకి అమృతత్వ మానసు. ఆ త్యాగములో ఉంటుండాలి మన యొక్క యోగము, ఆ యోగములో ఉంటుండాలి మన యొక్క క్షేమం.
1: ఇట్ ఈస్ సెడ్ ఇన్ వేద దట్ నో పొజిషన్ నో మనీ నో వెల్త్ గివ్స్ యూ ఎటర్నిటీ అదర్ దాన్ దిస్ సాక్రిఫైస్. దేర్ లైస్ అవర్ వెల్ఫేర్.
0: మన జీవితం ముందుకు కొనసాగాలనుకుంటే
1: టు కంటిన్యూ టు లివ్
0: మతము తత్వము ఆర్ట్ అనగా కళ ఈ మూడు కూడా ప్రతి మానవునికి ఉంటుండాలి.
1: In order to continue to live, three are important for every man: the religion, the nature, and art.
0: Philosophy and art.
1: Philosophy and art.
0: Religion, philosophy, and art.
1: Religion, philosophy, art. And art.
0: Art.
1: Art.
0: ఈ మూడు కూడాను సమంగా ఉంటున్నప్పుడు మానవుడు పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతాడు.
1: When these three are equally distributed, man will be perfectly healthy.
0: ఇందులో ఏ మాత్రం కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయినప్పటికీ,
1: if there is little difference in the balance,
0: aneka vidhamainatvanti yokka badhalaku guri avutam.
1: He suffers from various problems.
0: Matam ante em tanukunnaru?
1: What do you think of religion?
0: Kaadu, religion of love.
1: What do you mean by religion? It's
0: caste,
1: religion of love.
0: Humanity.
1: The caste of humanity.
0: Ante kevalamu naa matamu, nee reddi matamu, naayudu matamu, brahmana ivi kaadu. Caste anetvantidi human quality.
1: The caste of humanity, but not the caste to one belongs.
0: Manavata kulamu upinchukovali.
1: He should develop this feeling.
0: మానవతా విలువలు పెంచుకోవాలి.
1: He should develop human values.
0: ఈ మానవతా విలువలు ఏమిటది?
1: What are these human values?
0: Thoughts, words and action. మూడింటి యొక్క ఏకత్వమే మానవత.
1: There should be perfect harmony between thought, word and deed.
0: ఈ మూడు కూడాను సమస్థితిలో ఉండినప్పుడు నీకు ఎట్టి భయం కాని ఎట్టి అనారోగ్యం కాని సంభవించదు.
1: When these three are in perfect harmony, you will never suffer from any disease.
0: ఈనాడు మానవుడు తెలివితేటలను పెంచుకుంటున్నాడు.
1: Man is developing intelligence.
0: కానీ ఆ తెలివితేటలకు తగినంత మనం అభివృద్ధి గావించడం లేదు.
1: బట్ ఈస్ నాట్ డెవలపింగ్ ప్రాపర్లీ.
0: ఎప్పుడు ఇది మన జీవితమే ఒక బ్యాలెన్స్ లో ఉంటుండాలి.
1: లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
0: ఈ బ్యాలెన్స్ చెడిపోయింది ఈనాడు.
1: ది బ్యాలెన్స్ ఈస్ లాస్ట్ టుడే.
0: ఎట్లా చెడిపోయింది?
1: హౌ?
0: మానవుడు తెలివితేటలను స్కిల్ చేస్తే బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంటాడు.
1: If he skills his intelligence, there will be perfect balance.
0: కానీ నాలెడ్జ్ ని కిల్ చేస్తే బ్యాలెన్స్ చెడిపోతుంది.
1: But when he kills the knowledge, the balance will be lost.
0: Yetta kill chestunnaru.
1: How is he killing?
0: See no evil, see what is good.
1: See no evil,
0: hear
1: see what
0: no
1: is
0: evil, hear what is good.
1: Hear no
0: talk
1: evil.
0: Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is skill. Bad look, bad talk, bad hear, bad thought, bad action. Kill. Knowledge in kill chestunnaru.
1: Through bad words, bad talk, bad hearing, he kills the knowledge.
0: కనుక మనము బ్యాలెన్స్ ఉండినప్పుడే మానవత్వం చక్కమైనటువంటి రాజబాటలో ప్రయాణం చేస్తుంది.
1: When there is perfect balance, human life is led along the royal road.
0: కనుక ఈనాడు వైద్య శాస్త్రము కేవలం వైజ్ఞానిక శాస్త్రము చాలా స్వార్థమైపోవటం చేతనే ప్రపంచం యొక్క పరిస్థితి మరింత మితిమీరిపోతుంటుండాలి.
1: Because you find absolute selfishness in medical sciences, therefore you find so many hazards in the world.
0: పదార్థ జ్ఞానం కంటే భావన జ్ఞానము చాలా అవసరము.
1: More than the material knowledge, the knowledge of the feeling is more important.
0: ముఖ్యముగా హార్ట్ జబ్బుకు తగినటువంటి యొక్క విషయాన్ని ఈనాడు ప్రతి ఉత్తమమైనటువంటి డాక్టర్ కూడాను విచారించి కేవలం తగినటువంటి ప్రచార ప్రబోధం చేయాలి.
1: Every good doctor should investigate the causes for heart ailments and teach accordingly later.
0: ఈ హార్ట్ కు జబ్బుకు తగినటువంటి కారణాలంతా కూడాను ప్రజల్లో చక్కగా చాటాలి.
1: They should propagate the reason for heart ailments.
0: ఈ హార్ట్ తత్వం లోపల మనం ఏది గుర్తించినామో అది చక్కగా పేషెంట్స్ కు ఎక్స్ప్లెయిన్ చేయాలి.
1: What we have recognized the mistakes in the heart, we should explain clearly to patients.
0: ఈ హార్ట్ జబ్బుకు తగినటువంటి కారణాలు ఏమిటో కూడాను చక్కగా మనం పరిశోధన చేయాలి.
1: We should also inquire clearly the causes for heart diseases.
0: ముఖ్యముగా హార్ట్ జబ్బు వచ్చిందంటే ఆపరేషన్ ఆపరేషన్ అనే ఒక పెద్ద పదము మన కంటి ముందు చిందిస్తుంటుండాలి.
1: Whenever you think of heart disease, we come across this word operation.
0: ఈ ఆపరేషన్ అనేటువంటి పదము మన థాట్ కి రాకూడదు.
1: You should not entertain this word operation even in thought.
0: విధిలేనప్పుడు దాన్ని చేయక తప్పదు.
1: It is most needed, however,
0: సాధ్యమైనంత వరకు కూడాను ఆపరేషన్ లేకుండా కేవలము కొన్ని విధమైనటువంటి ట్రీట్మెంట్స్ తోనే దాన్ని నివారణ గావించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: To the possible extent, without undergoing operation, we should try to treat the patient using drugs.
0: ఈ యొక్క ఆపరేషన్ లేకుండా పీస్ఫుల్ గా మెడిసిన్స్ తోనే కొంత నివారణ కావడానికి మానసిక పరివర్తన తెప్పించాలి.
1: Without operation, one has to be treated with medicines with at peace in the mind.
0: కనుక ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్.
1: Today in the world, everywhere, we hear of operation.
0: సాధ్యమైనంత వరకు కూడాను ఆపరేషన్ తక్కువ మెడిసిన్స్ ఎక్కువ ఉపయోగపెట్టి ఆరోగ్యాన్ని కాపాడటానికి తగిన కృషి చేయాలి వైద్యులు.
1: Doctors should make every effort to cure the disease without any operation by making use of medicine.
0: జ్ఞాని అయినప్పటికీ యోగి జోగి బైరాగి విరాగి ఎటువంటి వారికైనా హార్ట్ ఆపరేషన్ అంటే భయం ప్రారంభమవుతుంది.
1: Whether is a rich person or a pauper or a millionaire or the one who renounced this world, when he thinks of heart disease, he'll have fear. There shouldn't be any fear for that.
0: నిర్భయంగా ఉంటుండాలి.
1: He should be fearless.
0: నిర్భయత్వం ఎట్లా వస్తుంది?
1: How can you be fearless?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: You should develop self-confidence.
0: ఈ self-confidence ఉండినప్పుడే self-satisfaction.
1: When there is self-confidence, you'll have self-satisfaction.
0: Self-satisfaction ఉన్నప్పుడే self-sacrifice.
1: When there is self-satisfaction, you'll have self-sacrifice.
0: Self-sacrifice చేసినప్పుడే self-realization.
1: When you self-sacrifice, you'll realize self-realization.
0: First foundation is self-confidence.
1: So first foundation is self-confidence.
0: ఈ self-confidence రావడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందించాలి.
1: We should give necessary encouragement to have this self-confidence.
0: దివ్య వైద్యులారా,
1: divine doctors.
0: కానీ ఒక ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ ని వర్ణించడం మాత్రం కాదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ బై మియర్లీ నరేటింగ్ డిస్క్రైబింగ్ ద హాస్పిటల్.
0: బయట ప్రపంచంలో హార్ట్ జబ్బు అని అనేటప్పటికీ రిలేషన్స్ ఏడుస్తారు, పేషెంట్ ఏడుస్తారు.
1: ఇన్ ద వరల్డ్ వెన్ వన్ థింగ్స్ విత్ హార్ట్ డిజీజ్ ద పేషెంట్ క్రైస్ అండ్ ఆల్సో రిలేషన్స్.
0: ఇంకా అనేక విధమైనటువంటి విచారం కూడా గురి అవుతారు.
1: దే ఆల్సో సఫర్ ఇన్ మెనీ వేస్.
0: కానీ మన హాస్పిటల్ లోపల ఈ విచారం అనే దానికి అవకాశమే లేదు.
1: హియరింగ్ ఆ హాస్పిటల్ నో వన్ వరీస్.
0: ఇంతకు పూర్వము పల్లెల వారంతా హార్ట్ జబ్బు అంటే చాలా భయపడిపోయేవారు.
1: ప్రయర్ టు దిస్ విలేజర్స్ దే హ్యాడ్ లాట్ ఆఫ్ ఫియర్.
0: గడిచిపోయిన నవంబర్ 22వ తేదీ నుంచి కూడాను మా పల్లెల వారికి కూడాను చిన్న చిన్న పిల్లలు కూడాను హార్ట్ అంటే భయమే లేదు.
1: Right from November 22nd, even kids are not afraid
0: of heart disease.
1: The children enter into the hospital smilingly, leaving the parents
0: even.
1: This courage is big medicine.
0: Because
1: of this courage, it ensures success.
0: నవ్వులతో పువ్వులతో ఉండినటువంటి ఆసుపత్రి యొక్క ఆసుపత్రి మాత్రమే తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా వేరొక ఆసుపత్రి కనపడటం లేదు.
1: దిస్ ఈస్ ఓన్లీ హాస్పిటల్ ఆఫ్ స్మైల్స్ అండ్ ఫ్లవర్స్, నోవేర్ ఎల్స్.
0: డాక్టర్స్ నవ్వుతూ నవ్వుతూ పనిచేస్తున్నారు.
1: డాక్టర్స్ వర్క్ స్మైలింగ్.
0: పేషెంట్స్ నవ్వుతూ నవ్వుతూ ఆపరేషన్ చేయించుకుంటున్నారు.
1: పేషెంట్స్ దే ఆర్ రెడీ ఫర్ ఆపరేషన్ స్మైలింగ్.
0: నర్సెస్ నవ్వుతూ నవ్వుతూ ట్రీట్మెంట్ చేస్తున్నారు.
1: నర్సెస్ వర్క్ స్మైలింగ్.
0: టెక్నీషియన్స్ కూడా నవ్వుతూ నవ్వుతూ తాము తమ పనులు తాము చేస్తున్నారు.
1: టెక్నీషియన్స్ ఆల్సో వర్క్ స్మైలింగ్ ఆల్ ది టైం.
0: రిలేషన్స్ కూడా నవ్వుతూ నవ్వుతూ పెండి కూర్చున్నట్టుగా వస్తున్నారు.
1: రిలేషన్స్ ఆల్సో కమ్ టు ది హాస్పిటల్ యాజ్ ఇఫ్ దే ఆర్ అటెండింగ్.
0: ముఖము చూసినప్పటికీ నీ నవ్వు ముఖంగానే ఉంటుండాలి.
1: Whosoever face you look, you find smiling face.
0: ఎక్కడి నుంచి వచ్చింది?
1: How do you find the
0: happiness? Happiness is union with God. దాని వల్లనే హ్యాపీ వస్తుంది.
1: Happiness lies in union with God.
0: ఈ దైవ విశ్వాసం కోల్పోవటం చేతనే ఎక్కడ చూసినా విచారం విచారం విచారం.
1: బికాస్ ఆఫ్ దిస్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ వీ ఫైండ్ గ్రీవ్.
0: సుఖములు ఉంటుంటాయి.
1: దేర్ ఆల్ ప్లెజర్స్.
0: అన్ని కంఫర్ట్స్ ఉంటుంటాయి.
1: ఆల్ కంఫర్ట్.
0: కానీ ఫేస్ పైన క్యాస్ట్ ఆయిల్ ఫేస్ గా ఉంటుంది.
1: బట్ ది ఫేస్ ఇస్ ద క్యాస్ట్ ఆయిల్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: లోపల శాంతి లేదు.
1: దేర్ ఇస్ నో పీస్ ఇన్
0: విదిన్. శాంతి శాంతి.
1: We say peace.
0: శాంతి ఎక్కడుంది? తమయందే ఉంటుండాలి శాంతి.
1: Where is peace? It is within.
0: Conscience తృప్తికరంగా మనం పనిచేస్తే శాంతి అక్కడే ఉద్భవిస్తుంది.
1: If you satisfy your conscience, there you find peace.
0: శాంతి బయట నుంచి మనం సంపాదించుకునేది కాదు.
1: You cannot get it outside.
0: బయట తట్టంతా పీసెస్. There is no peace.
1: Outside, externally, you find pieces, but not peace.
0: Peace మనలోనే ఉంటుండాలి.
1: The peace lies within.
0: కనుక మనం తెలుసుకున్నటువంటి యొక్క శక్తిని విద్యను కూడాను సద్వినియోగపరిచేటువంటి త్యాగంతో ఉంటుండాలి మనం.
1: సో ఆల్ ద నాలెడ్జ్ దట్ వీ అక్వైర్డ్ వీ షుడ్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ విత్ సాక్రిఫైస్.
0: మన హాస్పిటల్ విషయం లోపల ఇది నాది కాదు, మీదే హాస్పిటల్.
1: దిస్ హాస్పిటల్ ఇస్ నాట్ స్వామిస్ హాస్పిటల్, ఇట్ బిలాంగ్స్ టు యూ.
0: ఈ హాస్పిటల్ లోపల ప్రప్రథమం నుంచి కూడాను ఉత్తమమైనటువంటి యొక్క భావం చేత, ఉత్తమమైనటువంటి యొక్క పరికరముల చేత, ఉత్తమమైనటువంటి వ్యక్తుల చేత ఇది ప్రారంభమవుతూ వచ్చింది.
1: Right from the beginning, this hospital started with noble feelings, excellent equipment, and wonderful people.
0: ఇది మీరు నమ్మరు కానీ 5 నెలల లోపలే ఈ ఆసుపత్రి పూర్తి అయిపోయింది.
1: You may not believe the construction work completed within 5 months.
0: చూచారు ఆ భవనం ఎట్లా ఉంటుందని.
1: You have seen that beautiful structure.
0: ఈ భవనము ప్రభుత్వమేగిన చేయబట్టితే 10 సంవత్సరములు గ్యారంటీగా తీసుకుంటారు.
1: If government is to take up the construction of that building, it will take 10 years to complete.
0: నేను కూడాను తీసుకోలేదు.
1: We have not taken even 10 months.
0: మేలో మనం ప్రారంభించా మేము కొడైకనాల్ నుంచి వచ్చిన తర్వాత.
1: As we returned from Kodaikanal, the work started in the month of May.
0: November 23rd operation ప్రారంభమైనది.
1: Operation started on November 22nd.
0: అనేక మంది చాలా విచారం చేస్తూ వచ్చారు. స్వామి ప్రామిస్ చేశారు 22nd కు. ఇది ఎట్లా జరుగుతుంది? ఎక్విప్మెంట్స్ రావాలి, అమెరికా నుంచి రావాలి, ఇది కేవలం అన్ని విధాల ప్రభుత్వం యొక్క నిబంధనలు చాలా ఉంటున్నాయి, ఇది ఎట్లా జరుగుతుంది అని చాలా విచారపడుతూ వచ్చారు.
1: మేము స్టార్టెడ్ వరింగ్ బికాస్ స్వామి డిక్లేర్డ్ దట్ ఆపరేషన్స్ వుడ్ స్టార్ట్ ఆన్ 22nd.
0: కార్యం చేపట్టినప్పటికీ తప్పక అది విజయం సాధిస్తుంది.
1: అవుట్ ఆఫ్ నోబుల్ ఫీలింగ్స్ యు ఆర్ బౌండ్ టు అటైన్ సక్సెస్.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క భావము.
1: ది ఫీలింగ్స్ ఆర్ సెల్ఫ్లెస్.
0: ఏ విధమైనటువంటి యొక్క దురాశలు కూడా లేనటువంటి భావము.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ అట్ ఆల్.
0: అలాంటి పరిశుద్ధమైనటువంటి యొక్క భావం చేత ఏ కార్యం చేపట్టినప్పటికీ పరిశుద్ధంగా జరిగిపోతుంది.
1: విత్ ప్యూర్ ఫీలింగ్స్ వాట్ ఎవర్ యు డూ యు ఆర్ బౌండ్ టు బి నో డౌట్ యు విల్ బి సక్సెస్ఫుల్.
0: మా వేణుగోపాల్ వచ్చాడు 22nd.
1: డాక్టర్ వేణుగోపాల్ కేమ్ ఆన్ 22nd.
0: ఆయన చేపట్టినప్పటి నుంచినే అన్ని కేసులు కూడా సక్సెస్.
1: ఎవర్ సిన్స్ హి హస్ టేకెన్ అప్ వర్క్.
0: కానీ మీరు
1: సక్సెస్.
0: ఇది మేము ఎప్పుడు బయట ఎవరికి మేము చెప్పలేదు, కానీ ఆ భక్తి శ్రద్ధలు కూడాను కొంతవరకు 10 మందికి పంచుకొని మేము ఆనందించాలనే ఆశ.
1: దీస్ థింగ్స్ హ్యావ్ నాట్ బిన్ సేడ్ ఇన్ పబ్లిక్, బట్ విత్ ది డిజైర్ టు షేర్ ది స్టెడ్ఫాస్ట్నెస్ అండ్ డిజైర్.
0: గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుండేటువంటి వారు
1: హీఈస్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్,
0: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్
1: మెడికల్ సైన్సెస్. హీఈస్ వర్కింగ్ ఇన్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.
0: సాటర్డే సండే, సాటర్డే నైట్ బయలుదేరటము, సండే రావటము, ఆపరేషన్ చేయటము, సండే నైట్ తిరిగి పోవటం.
1: హీ స్టార్ట్స్ దేర్ ఆన్ సాటర్డే, కండక్ట్స్ ఆపరేషన్ హియర్ ఆన్ సండే, లీవ్స్ దట్ నైట్.
0: అందుకు కూడా ఎన్ని విధాలు చేసినాయంటే మా హాస్పిటల్ కు చాలా గొప్ప సేవ చేశాయి.
1: హీ డిడ్ ఇమెన్స్ సర్వీస్ టు దిస్ హాస్పిటల్.
0: ఒక్క చార్జీ నయా పైసా కూడా వాడు తీసుకోవటం లేదు.
1: హీ హాస్ నాట్ టేకెన్ చార్జెస్ ఎయిదర్.
0: ట్రావెలింగ్ చార్జీ కూడా వాడు తీసుకోవటం లేదు.
1: హీ హాస్ నాట్ టేకెన్ ట్రావెలింగ్ చార్జ్.
0: ఈ విధమైనటువంటి త్యాగభావాన్ని 10 మందికి చెప్పి దీన్ని మేము ఆనందించాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అంతేకాని వారి గొప్పతనం కాదు.
1: దీస్ థింగ్స్ స్వామి టెల్స్ సో దాట్ హిస్ డివోషన్ కుడ్ బి షేర్డ్ అమంగ్ ఎవ్రీ వన్, నాట్ అదర్ వన్.
0: వారి టీమ్ అందరు కూడా నర్సెస్, డాక్టర్స్ అందరు కూడా అట్లే వచ్చారు.
1: హిస్ టీమ్ నర్సెస్ డాక్టర్స్ కేమ్ లైక్ దాట్.
0: ఒక్కదాని వారు ఆశించలేదు.
1: They haven't expected
0: ఈ విధమైనటువంటి అవకాశం మాకు చిక్కిందని వాడు ఎంతో హృదయానందంతో విడిని సాధిస్తూ వచ్చారు.
1: They were very happy because such an opportunity they could get.
0: ఇప్పటి వరకు కూడా చేస్తూనే వచ్చారు.
1: From that day down this day they have been working.
0: ఇంకా మా నర్సెస్ ఉంటున్నారు.
1: Then the nurses.
0: టెక్నీషియన్స్ అంతా ఉంటున్నారు.
1: The technicians.
0: వీరందరూ చాలా వరకు మూడు వంతులు మా కాలేజీ స్టూడెంట్స్.
1: Most of them are our college students.
0: ఈ బాయ్స్ అంతా కూడాను ఢిల్లీకి తీసుకుని పోయి వారితో అనేక రకమైనటువంటి టెక్నీషియన్స్ అంతా కూడాను చాలా ట్రైనింగ్ ఇచ్చారు.
1: ఆల్ దీస్ ఆర్ సెంట్ ఢిల్లీ ఫర్ టెక్నికల్ ట్రైనింగ్.
0: ఈ బాయ్స్ కూడా డే నైట్ అనేటువంటి భేదం లేకుండా ఎప్పుడుంటే అప్పుడు పనిచేస్తూ వచ్చారు.
1: Boys work day and night without any consideration.
0: Tellavari 6 gantalaku poyi ratri 12 gantala varaku kuda pan chesina varu untaru.
1: Right from the morning 6 o'clock down to 12 o'clock in the night they work.
0: Navutu pan chesaru.
1: They work smilingly.
0: Nurses kuda ante.
1: Nurses are also like that.
0: Amaru oka vidhamainatundi oka bhakti saddalato ikkadiki cherare kaani oka dhanasito kaani inke vidhamainatundi oka apekshato kaani cheraledu.
1: They are all here out of their devotion, not for any money or such factors.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: నిన్న నేను వస్తూ ఉండినాను, మధ్య మార్గంలో బస్సు బ్రేక్ అయిపోయింది.
1: Yesterday Swami was returning, there was bus breakdown.
0: పగలంతా పాపం పనిచేశారు.
1: They worked all the day.
0: నేను అప్పుడప్పుడు మా వేణుగోపాల్ చెప్పేది, ఒక దినం వచ్చి 10 ఆపరేషన్స్ చేసేది.
1: పర్ డే వేణుగోపాల్ యూస్ టు కండక్ట్ ఆపరేషన్స్ 10 పర్ డే.
0: వేణుగోపాల్ 10 ఆపరేషన్ చేస్తే నర్సెస్ ఎంతకి ట్రబుల్ అవుతుంది, వాళ్ళకి ఎంత స్ట్రెయిన్ అవుతుంది, కొంచెం తగ్గించుకోండి అంటే, లేదు స్వామి అవకాశం చిక్కినప్పుడు మేము చేయాలని ఆయన ఉత్సాహం కొద్దీ చేసేవారు.
1: బట్ వెన్ స్వామి సెడ్ వెన్ యూ కండక్ట్ 10 ఆపరేషన్స్ పర్ డే దర్ విల్ లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఫర్ ది నర్సెస్. బట్ డాక్టర్ వేణుగోపాల్ సెడ్ దిస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.
0: చాలా అర్జెంట్ గా చేయవలసినటువంటిది.
1: దిస్ ఆపరేషన్ మస్ట్ బి డన్ అర్జెంట్
0: తీరాలని చెప్పని చాలా శ్రద్ధగా నైట్ అంతా కూడా చేసేటువంటి వాడు.
1: హీ డిడ్ ఆపరేషన్స్ విత్ ఆల్ సిన్సెరిటీ త్రూ అవుట్ నైట్.
0: తిండి లేదు, నిద్ర లేదు, కాఫీ కూడా తీసుకోవటం లేదు.
1: వితౌట్ స్లీప్, వితౌట్ ఫుడ్ ఆర్ డ్రింక్.
0: అదేవిధంగానే మా నర్సెస్ కూడా చాలా ఆ పని చేస్తూ వచ్చారు.
1: నర్సెస్ ఆల్సో వర్క్ లైక్ వైజ్.
0: నిన్న నేను బస్సు చూసేటప్పటికి నర్సెస్ అంతా పాపం దిగి నడుచుకొని వస్తున్నారు మందిరానికి.
1: As Swami watched yesterday, nurses got down from their bus,
0: started walking. చాలా శ్రమపడ్డారు.
1: They were working since 3 days.
0: వారి శ్రద్ధ చూస్తే తక్షణమే నేను వచ్చి మరి తీకు ఒక బస్సును పంపించాను, మీరే నడచకండి బస్సులోనే కూర్చోండి నేను బస్సు పంపిస్తానని.
1: Finding their sincerity, Swami immediately commanded that the bus should be sent for them.
0: స్వామికి వారికి ఉండినటువంటి యొక్క ఆత్మ సంబంధము ప్రేమ సంబంధమే ఈ కార్యానికి మూల కారణం.
1: The only relationship between them and Swami is only
0: heart
1: love.
0: Heart to heart, love to love.
1: It is heart to heart and love to love.
0: Not money to money.
1: Not money to money.
0: ఈ విధమైనటువంటి యొక్క త్యాగభావం చేత ఈ ఆసుపత్రి దినదినానికి అభివృద్ధి పొందుతూ వస్తుండాలి.
1: Because of this sacrifice, the hospital is growing day by day.
0: ఒక్క నయా పైసా పేషెంట్ నుంచి మేము పుచ్చుకోవటం లేదు.
1: ఈవెన్ వన్ నయా పైసా ఇస్ నాట్ కలెక్టెడ్ ఫ్రమ్ పేషెంట్.
0: గుడ్డలతో పాటు, తిండితో పాటు, ఔషధంతో పాటు, ఆపరేషన్తో అంతా ఫ్రీ.
1: ద క్లోత్స్, ద ఫుడ్, ద డ్రగ్స్, ఆపరేషన్, ఎవ్రీథింగ్ గివెన్ ఫ్రీ.
0: ఫుడ్ కూడా వాళ్ళకి ఎంత మంచి ఫుడ్, ఎందుకంటే వారు మావారు, పరాయి వారు కాదు.
1: వాట్ గుడ్ ఫుడ్ ఇస్ ప్రొవైడెడ్ టు దెమ్, దే బిలాంగ్ టు అస్. సెపరేట్
0: సూపు, ఐస్ క్రీమ్, మిల్క్, ఈ విధమైన ఎందుకంటే వారికి చాలా పుష్టిని అందించాలి.
1: సూప్ ట్వైస్ ఎ డే, ఐస్ క్రీమ్, దే వర్ ఆల్ ప్రొవైడెడ్ బికాస్.
0: కొత్త డాక్టర్స్ అంతా వచ్చారు కనుక విషయాన్ని చెప్పవలసి వచ్చింది.
1: సిన్స్ మెనీ డాక్టర్స్ ఆర్ న్యూ, దీస్ థింగ్స్ హావ్ టు బి టోల్డ్.
0: ఆధునిక పడకలు,
1: వి ఫైండ్ మోడర్న్ బెడ్స్ దేర్.
0: మొట్టమొదట కొన్ని దినములు పల్లెలు వారినంతా పేషెంట్స్ అక్కడ చేరిస్తే తెలియకుండా మంచం క్రింద పోయి పండుకున్నారు.
1: In the early days, the villagers, in a sense, not knowing how to lie down on bed, they used to lie below the
0: cot. పండుకోలేదంటే ఇంత గొప్ప బెడ్ పైన మేము పండుకునే అధికారం ఉందా అన్నారు. మీకోసమే ఇది పెట్టింది అని చెప్పి చెప్పాము.
1: Then when asked why do you sleep below the cot, they used to respond that we are not eligible to sleep on this costly bed.
0: అంత ప్రేమతో వారు కూడా వైద్యం చేయించుకోవడానికి కూడా వచ్చేటువంటి వారు.
1: దే వర్ రెడీ టు బి ట్రీటెడ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక పేషెంట్స్ కు ఏ విధమైనటువంటి విచారములకు అవకాశం ఇవ్వటం లేదు.
1: Patients didn't bother, didn't worry in any way.
0: Mottamottine cheppanu doctors ku manchiga patients tho maatadandi.
1: Swami said to doctors, talk nicely to patients.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, you can speak obligingly.
0: Check up chesetappudu kodalo navutu navutu check up cheyali.
1: While you check up, you should do it smilingly.
0: Pause chusukuntu anukunte collapse ayipotharu. Aa pulse chustunnappudu aanandiste patient kuda aanandam addam strength anta vastundi.
1: When you notice, when you record the pulse, if you put a serious face, the patient collapses. But you record the pulse smiling.
0: Doctors చేయి చూస్తూనే ఆ పేషెంట్ చాలా భయం వేస్తుంది.
1: As some of the doctors record the pulse, the patient will fear.
0: Doctors
1: shouldn't do like that.
0: వాళ్ళకి మంచి ఒక క్యాల్షియం ఇంజెక్షన్ ఇచ్చినట్టు, గ్లూకోజ్ ఇంజెక్షన్ ఇచ్చినట్టుగా ధైర్యం ఇవ్వాలి.
1: They should give courage as they give calcium or glucose injection.
0: మొట్టమొదట ఈ కరేజ్ encouragement గొప్ప మెడిసిన్.
1: So this courage encouragement is the first foremost.
0: ఏమీ జరగదు, ధైర్యంగా ఉంటుండు అనేటువంటి ఒక దీర్ఘమైనటువంటి యొక్క మాటను మనం అందించాలి.
1: దే షుడ్ గివ్ దెమ్ స్ట్రాంగ్ వర్డ్, నథింగ్ విల్ హ్యాపన్ టు యూ. వెన్ యూ నోటీస్, వెన్ యూ రికార్డ్ ద పల్స్, ఇఫ్ యూ పుట్ ఎ సీరియస్ ఫేస్, ద పేషెంట్ కొలాప్సెస్. బట్ యూ రికార్డ్ ద పల్స్ స్మైలింగ్.
0: డాక్టర్స్ చేయి చూస్తూనే ఆ పేషెంట్ చాలా భయం.

0: They should give them a strong word. Nothing will happen to you.
1: వాళ్ళు చూస్తారే చాలా అడ్వాన్స్ కేసు ఎందుకు ఇప్పుడు వచ్చారు ఏమొచ్చారని వాళ్ళు అరిస్తే చాలా భయపడిపోతారు.
0: యూ షుడ్ నాట్ సే లుకింగ్ ఎట్ దెమ్ ఇట్స్ అడ్వాన్స్ కేసు వై హావ్ యూ కమ్ హియర్ యూ షుడ్ సే దాట్
1: వద్దు. అలాంటి వాళ్లకు అధైర్యంగా వచ్చిన వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వాలి.
0: దోస్ పీపుల్ హూ హావ్ కమ్ హియర్ హావింగ్ లాస్ట్ కరేజ్ యూ గివ్ దెమ్ ఎంకరేజ్మెంట్.
1: డాక్టర్ ఇచ్చేటువంటి ఔషధం కంటే డాక్టర్ చేసేటువంటి యొక్క యాక్షన్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది.
0: మోర్ దెన్ మెడిసిన్ ద యాక్షన్స్ ఆఫ్ ద డాక్టర్ విల్ హావ్ గ్రేటర్ ఎఫెక్ట్.
1: కనుక డాక్టర్స్ నవ్వుతూ నవ్వుతూ పేషెంట్ ని చూడాలి.
0: సో డాక్టర్స్ షుడ్ ట్రీట్ ద పేషెంట్ స్మైలింగ్లీ.
1: అధైర్యంగా ఉండేటువంటి వారికి ధైర్యాన్ని బోధించాలి.
0: దోస్ హావ్ నో కరేజ్ దే షుడ్ గివ్ దెమ్ కరేజ్.
1: ఎందుకంటే ప్రపంచమంతా ఇప్పుడు ఒక సైకలాజికల్ లో ప్రారంభమైంది.
0: బికాస్ ద హోల్ వరల్డ్ వీ ఫైండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్.
1: దానికి ఒక విధమైనటువంటి ధైర్య సాహసాలు అందించాలి.
0: వీ షుడ్ గివ్ దెమ్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్.
1: ముఖ్యంగా వైద్యులు గుర్తించవలసినటువంటి విషయము చాలా ప్రధానమైనటువంటిది. ఈనాడు మన భారతదేశంలో అనేక మంది బీదలంతా ఉంటున్నారు. తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు, ఉండడానికి కొంప లేదు. అలాంటి పరిస్థితుల్లో హార్ట్ ఆపరేషన్ అంటే లక్షలు లక్షలు లక్షల రూపాయలు కావాలి.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ద డాక్టర్స్ హావ్ టు రియలైజ్ ఇస్ దట్ ఇన్ ఇండియా ద నంబర్ ఆఫ్ పూర్ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్
1: సాధ్యమైనంత వరకు కూడాను వారికి ఉచిత వైద్యాన్ని అందించడానికి ప్రయత్నించాలని నేను ఆశిస్తున్నాను.
0: స్వామి ఎక్స్పెక్ట్స్ that we should give free treatment to the extent possible.
1: Aa vidhanga ichinappudu mana yokka jeevitham kudunu chaala unnata sthitiki pothundi.
0: We will also lead noble lives by doing such service.
1: Sadhyamainta varaku operation tagginchi aushadhalu chetane rogam nivarana gavinchadaniki tagina krushi cheyali.
0: To the extent possible you should make every effort to do away with operation.
1: Aadhunika vidyalo vaidyam anetundi dinadanaaniki చాలా మార్పులు చెందుతూ ఉంటుండాలి.
0: ద మోడర్న్ మెడికల్ సైన్స్ యూ ఫైండ్ సో మెనీ చేంజ్.
1: ఈ మార్పుల లోపల చాలా కొన్ని ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి.
0: ఇన్ దీస్ చేంజెస్ వీ ఫైండ్ మెనీ డేంజర్స్.
1: కనుక సాధ్యమైనంత వరకు ప్రాచీన వైద్యాన్ని మనం అనుసరిస్తూ
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలోయింగ్
1: ఈ నూతన ఎక్స్పెరిమెంటల్ చేసే దాంట్లోనే చాలా ప్రాణాలు తీవకూడదు.
0: వైల్ ఎక్స్పెరిమెంటింగ్ వీ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ కిల్లింగ్ మెనీ పీపుల్.
1: కనుక ఎక్స్పెరిమెంటల్ మనకు తక్కువ.
0: We should do experiments.
1: ఎక్కువ తీసుకోవాలి.
0: వీ షుడ్ రిలై ఆన్
1: ఎక్స్పీరియన్స్. కేవలం పేషెంట్ టు డాక్టర్, డాక్టర్ టు పేషెంట్, ఇదే మనకి ఎక్స్పీరియన్స్.
0: దట్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్.
1: యంత్రాలతో కానీ లేక ఔషధాలతో కానీ మనము వారికి సంబంధం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ బ్రింగ్ ఇన్ ద మెషినరీ ఆర్ మెడిసిన్స్ హియర్.
1: కనుక మన హాస్పిటల్ ఎంతో దినదిన అభివృద్ధి వచ్చి సాధ్యమైనంత వరకు కూడాను రోగాలే లేకుండా ఉండాలని ఆశిస్తున్నాం మేము.
0: The hospital is growing day by day and he expects that nobody will fall sick.
1: The hospital is 200-300 people who come to the hospital.
0: People clap on coming to know that 200-300 patients came to the hospital.
1: నా ఉద్దేశం అంటే హాస్పిటల్కి పేషెంట్స్ రాకుండా ఉండాలి, అదే నా ఉద్దేశం.
0: Swami's feeling is that no one should be in the hospital.
1: రోగములే లేకుండా ఉండాలి.
0: There should not be any diseases.
1: మన హాస్పిటల్ గొప్పతనం కాదు, హాస్పిటల్ అభివృద్ధి కాదు మనకు ముఖ్యము, దేశాభివృద్ధి కావాలి.
0: ఇట్స్ నాట్ ద హాస్పిటల్ దట్ ఇస్ ఇంపార్టెంట్, ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ఇంపార్టెంట్.
1: మన దేశంలో ఇలాంటి రోగ నివారణకు డాక్టర్స్ అందరూ కూడాను అందరూ ఐకమత్యంగా చేరి ఒక పని చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: ఫర్ ద హార్ట్ ట్రీట్మెంట్ డాక్టర్స్ షుడ్ వర్క్ యునైటెడ్లీ. స్వామి వాంట్స్ యూ టు అండర్టేక్ ఏ ప్రోగ్రామ్.
1: కానీ ఈ డాక్టర్స్ కు చాలా వరకు కోఆపరేషన్ చాలా తక్కువగా ఉంటుంది.
0: But among doctors, there is less and less of cooperation.
1: Kani cooperation lekapoyina bayam em ledu gaani operation jarugutunta okarku vinnanga ayipothunnaru.
0: Doesn't matter if there is no cooperation, see that there will be no operation or difference.
1: Pakkaku pettandi.
0: Keep off all the differences.
1: Deshalu asuyalu duram nettandi.
0: Keep off the hatred and jealousy.
1: Premato aikamatyanga manam sadhichesthe naitikanga bhautikanga dharmikanga aadhyatmikanga laukikanga vaidyanikanga kuda no bharat desham entunu abhivruddhi ganchutundi.
0: If you work unitedly with love, the country will certainly progress and prosper ethically, morally, scientifically and technologically.
1: Aikamatyam chaala avasaram.
0: Unity is very essential.
1: Manaku teliyin daanini maroka daggara nerchukovali.
0: If we don't know a thing, we should learn from others.
1: Adi tappu ledu.
0: No mistake in that.
1: Andaru students ni.
0: All are students.
1: Manam nerchukovalsindi ento untundali.
0: There is a lot to learn.
1: Kanuka manamu goppa vidyavantulamaina ani gani goppatanam kaadu.
0: It's not greatness to be highly educated.
1: Sakala vidyalu nerchi sabha jeyinchagavachu.
0: Having acquired all forms of knowledge, you can be number one in the court.

0: with all the valor and courage you can fight in the battlefield.
1: Raja rajai putti rajyame legavachu.
0: Being born a king, you can rule the entire kingdom.
1: Siyamabhudhanamu iyavachu.
0: You can also sacrifice acts of charity
1: like golden man.
0: You can even count the stars in the sky.
1: Jeevarasula peru cheppavachu.
0: You can also tell the names of beings.
1: Ashtanga vidyalanu abhyasinchagavachu.
0: You can be a great scholar in the 18 forms of knowledge.
1: Chandra mandalamaina cheravachu.
0: You can reach moon also.
1: Kani.
0: Yet.
1: Dehendriyamularikatti manasu nilpi.
0: Having full control on the senses.
1: Antarmukhamu jesi.
0: Making them inward.
1: Nischala.
0: With steadiness.
1: Arogyavantudai niluvagalada.
0: Can he lead a healthy life?
1: Intakannanu vereddi erugaparatu.
0: What else is to be communicated?
1: Sadhu sadguna ganyulau vaidyulara.
0: This assembly of virtuous noble doctors.
1: Manam yinadu oka vidhamante mano nigraham kavali.
0: We need control of the mind today.
1: ఈ మనోనిగ్రహం చేత ఎన్ని రోగములైనా కూడా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ కంట్రోల్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ సర్టన్లీ క్యూర్ మెనీ ఎయిల్మెంట్స్.
1: కనుక మొట్టమొదట మనోనిగ్రహంతో పాటు
0: అలాంగ్ విత్ ది కంట్రోల్ ఆఫ్ ద మైండ్
1: మన టెన్షన్ టెంపర్ కూడా కంట్రోల్ చేయాలి.
0: వీ షుడ్ ఆల్సో కంట్రోల్ అవర్ టెన్షన్ అండ్ టెంపర్.
1: అప్పుడు మన భారతదేశంలో రోగులే కనిపించరు.
0: దెన్ యూ విల్ నెవర్ ఫైండ్ డిసీజ్డ్ ఇన్
1: భారత్. ఈనాడు రోగుల కంటే భారతదేశంలో వైద్యులు ఎక్కువైపోయినారు.
0: టుడే మోర్ దాన్ ది డిసీజ్ దేర్ మోర్ డాక్టర్స్ ఇన్ భారత్.
1: కాదు కాదు, రోగులు కూడా లేకుండా చెయ్యాలి.
0: దేర్ షుడ్ నెవర్ బి డిసీజ్ పీపుల్ హియర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా,
1: మీరందరూ ఈనాడు ఇక్కడ చేరటం.
0: Today all of you have assembled.
1: ఈ వైద్య విధానం లోపల మీరు కొన్ని తెలుసుకోవాల్సినటువంటివి, కొన్ని తెలియజెప్పవలసినటువంటివి ఎన్నో ఉంటుంటాయి.
0: There are many things to know and to teach in this branch of medicine.
1: సమస్యలను ఇక్కడ పరిహారం గావించుకొని క్రమక్రమేణ దేశములకు ఉపకారమైనటువంటి కార్యంలో పాల్గొనాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Solve all your problems, the medical problems, by the detailed discussion and strive for the welfare of the country. With this, Swami brings his discourse to a close.
2: Sai Ram, you just heard the divine discourse delivered by Bhagwan Baba during the Cardiology Speciality Symposium held in the auditorium of the Sri Satya Sai Institute of Higher Learning, Prashanthi Nilayam, on the 6th of February, 1993. Bhagwan Baba said, and I quote, "Many doctors say that the cause of heart ailments are due to smoking, consumption of fatty foods, overeating and other habits. We should see that the proper balance is maintained between the physical body and the inner feelings or the spirit. The main cause of heart troubles may said to be hurry, worry and curry. Modern man is continuously in a hurry. Hurry causes worry, which affects the physical health. Curry means fatty foods. Worry causes blood pressure and hurry causes diabetes. Both of them are like twins, one acting on the heart inside and the other externally on the blood. Everyone should know how to control these causes. Some people do not do any physical exercises and lead a sedentary life. My advice to office goers and students is that it is good for them to commute by cycle at least 5 or 6 kilometers a day." Unquote. Thank you and Sai Ram.

0: Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami says that our culture has four injunctions, wherein mother, father, teacher and guest are to be regarded as God. We all need to be grateful to them and honor them for their roles and sacrifices which they make, enabling us to grow and prosper in this world. This divine droplet is taken from the discourse delivered on 22nd November 1975.
1: మదర హృదయం కలిగిన బాలబాలికలారా, మన భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఈ నాలుగు సూత్రములను బాలబాలికలు వారి యొక్క ఆచరణయందు ఉంచటము అత్యవసరము. అట్టి ఆచరణలే మన భవిష్యత్తు యందు భారతదేశమునకు గౌరవ ప్రతిష్టలు కూడా నిలపడానికి వీలవుతుంది.
2: Sweet and tender-hearted boys and girls, you should recognize that in our culture and in our tradition, we have four injunctions. Matrudevo bhava, Pitrudevo bhava, Acharya devo bhava, Atithi devo bhava. That is, regard your mother as God, regard your father as God, regard your teacher as God, regard your guest as God.
1: Talli kevalam uddeshamunu matrame andistundi. తండ్రి దానిని పోషించేటువంటి విధానమును సూచిస్తాడు. కాని తలయందున్నటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించేటువంటి వాడు గురువు. ఈ మూడింటిని వినియోగపరిచేటువంటి యొక్క విధానం యొక్క విహారమే ఈ యొక్క సమాజము. కనుక అతిథులను కూడాను మన యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం భావించి వారి యొక్క గౌరవ మర్యాదలను కూడాను మనము ప్రతిష్ఠ లోపల అనగా ఆచరణీయందు ఉంచి అనుభవించటం అత్యవసరము.
2: మదర్ గివ్స్ యూ ది బాడీ, father protects and lets that body grow, whereas your teacher enables the intelligence in your head to grow and prosper. The community, which consists of other guests, they regard you as a member of the community and they help you to grow in the community. Thus, mother, father, teacher and members of the community who are your guests should all be looked upon as gods.
1: Bala bala kalara, mee dehamu, mee raktamu, మీ భోజనము, మీ వస్త్రము సర్వం కూడాను తల్లిదండ్రుల యొక్క అనుగ్రహ ప్రసాదములే.
2: బాయ్స్ అండ్ గర్ల్స్, యువర్ బాడీ, యువర్ బ్లడ్, ది క్లోత్స్ విచ్ యు ఆర్ వేరింగ్, ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు యూ హ్యాస్ బీన్ గివెన్ టు యూ యాజ్ ఎ గిఫ్ట్ బై యువర్ ఫాదర్ అండ్ మదర్.
1: లోకములో ప్రవేశించి కన్ను తెరిచినటువంటి తక్షణమే మీ తల్లి నిన్ను ప్రేమించి తన యొక్క రక్తమును కూడాను మీకు దారబోసి అనేక గారాభంతో మిమ్మల్ని పెంచి అల్లారుముద్దుగా ప్రేమించి మీ జీవితం యొక్క అభివృద్ధిని ఆశిస్తూ ఉంటారు.
2: ది మోమెంట్ యూ హ్యావ్ ఎంటర్డ్ దిస్ వరల్డ్ అండ్ ది మోమెంట్ యూ హ్యావ్ ఓపెన్ యువర్ ఐస్ ఇన్ దిస్ వరల్డ్, యువర్ మదర్ ఈస్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ యువర్ వెల్ఫేర్. షీ గివ్స్ హర్ బ్లడ్, షీ గివ్స్ ఎవ్రీథింగ్ టు యూ సో దట్ యూ మే గ్రో అండ్ ప్రాస్పర్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మొట్టమొదట అట్టి ప్రేమ స్వరూపిణి అయినటువంటి తల్లిని ప్రేమించి గౌరవించేటువంటి విధానాన్ని మీరు నేర్చుకోవాలి.
2: So the first thing which you have to learn is to learn to love the mother who is the embodiment of such affection and prema.
1: Inka tandri mee yokka bhavishyattuku taginatvanti yokka baadhyatalanni kudanu thana vahinchi taginatvanti kaalakaalamulaku taginatvanti sahayamulu olarchukuntu meemmalni poshinchukuntu raavatamu tandri yokka baadhyataga untundi. కనుక తల్లికి కూడాను అట్టి గౌరవ మర్యాదలను అందిస్తి వారి ఆజ్ఞలు సిరసా వహించి మన జీవితంలో వారికి అంకితం గావించుకునేటువంటి విధానం నేర్చుకోవాలి.
2: We now come to the father. The father protects you. The father thinks of your future, thinks of your welfare. He is always minding your welfare, your growth and your prosperity. Such father who protects you should also be born in mind and you should show the necessary affection and regard to the father.
1: జీవితమైనటువంటిది కేవలం తిండి తీర్థాలతోనే పూర్తి అయ్యేటువంటిది కాలేదు.
2: లైఫ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ సోల్లీ కన్సిస్ట్ ఆఫ్ మియర్లీ ఈటింగ్ అండ్ ఫిల్లింగ్ యువర్ స్టమక్.
1: తెలివితేటలు, దానికి తగినటువంటి గుణపోషణలు, శీల సంరక్షణలు కూడా అత్యవసరము.
2: బ్రైట్నెస్, ఇంటెలిజెన్స్ అండ్ ఎబిలిటీ టు కంట్రోల్ అండ్ ప్రొటెక్ట్ యువర్ బ్రైట్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ ఆర్ నెసెసరీ.
1: సమాజము మధ్య ఏ రీతిగా మనం ప్రవర్తించాలి అనేటువంటి యొక్క ప్రక్రియ కూడా ప్రబోధింపజేసేటువంటిది విద్య.
2: Education is such that it will teach you how you should conduct yourself in the midst of the society of which you are a part.
1: Kaluka atti prajnana vijnana sudhyanamu andinchetunte yokka prabhulainte guruvulaku kudanu manam krutagnataluga untundali.
2: So to the teacher who gives you this ability, this knowledge and this adjustment to the environment and the society, you should be grateful and honor the teacher.
0: Sai Ram, you just heard a divine droplet, a small excerpt of a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
3: Radio Sai presents next a selection of songs sung by devotees from the United States of America.

அஸ்திரம் யவனம் தனம். அஸ்திரம் தாரா புத்ராதி தர்மம்

0: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అస్థిరం జీవనం లోకే. మనం జీవించినటువంటి ఈ లోకము స్థిరమైనది కాదు.
1: ది వరల్డ్ ఇన్ విచ్ వి లివ్ ఈజ్ ట్రాన్సిటరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం యవ్వనం ధనం. యవ్వనం అన్నటువంటిది మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటిది మాత్రమే.
1: యూత్ ఈజ్ దట్ విచ్ కమ్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసపియర్స్.
0: ఇదికి దీనికి ప్రారంభము అంత్యము అన్నటువంటిది లేదు.
1: దెర్ ఈజ్ నో బిగినింగ్ ఫర్ దిస్ నార్ ఎండ్.
0: ఇట్టి మిడిమాలకు యవ్వనమును చూచి మిడిసిపోవటం ఇది విద్యావంతుల యొక్క తత్వము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ ది ఎడ్యుకేటెడ్ వన్స్ టు టేక్ సో మచ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ దిస్ ట్రాన్సియంట్ యూత్.
0: ధనమా, ఇది కూడా స్థిరమైనటువంటిది కాదు.
1: ఈవెన్ వెల్త్ ఈజ్ నాట్ స్టడీ ఇన్ దట్ సెన్స్.
0: ఇది కేవలం కదిలిపోయే మేఘముల వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఏనాటికి కూడాను అది మనం ఉద్ధారం గావించినటువంటిది కాదు.
1: ఈవెన్ ది యూత్ ఆల్సో ఈజ్ నాట్ లైక్ దాట్.

0: ధారాపుత్రాదులు. వీరు కూడాను కేవలము మధ్యలో ఆవరించి మధ్యలో విడిపోయేటువంటి వారే.
1: వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ లైఫ్, ఇట్ కమ్స్ అక్కర్స్ ఇన్ ద మిడిల్ అండ్ డిసప్పియర్స్ ఇన్ ద మిడిల్ అలోన్.
0: పెళ్లికి పూర్వము భార్య ఎవరు, భర్త ఎవరు?
1: బిఫోర్ మ్యారేజ్ హూ ఈజ్ వైఫ్ అండ్ హూ ఈజ్ హస్బెండ్?
0: తెలియదు.
1: నో,
0: మధ్యలో వచ్చి మధ్యలోనే ఒకరికొకరు వియోగం సంభవిస్తుంటాది.
1: ది రిలేషన్షిప్ డెవలప్స్ ఇన్ ద మిడిల్ అండ్ ఇట్ గెట్స్ డిస్ఇంటిగ్రేటెడ్ ఆల్సో ఇన్ ద మిడిల్.
0: బిడ్డలు కూడాను అంతే.
1: చిల్డ్రన్ ఆల్సో ఆర్ లైక్ దాట్.
0: పుట్టక పూర్వము తల్లి ఎవరు, బిడ్డ ఎవరు?
1: బిఫోర్ బర్త్ హూ ఈజ్ ఫాదర్ అండ్ హూ ఈజ్ చైల్డ్.
0: పుట్టిన తరువాతనే ఈ విధమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు కలిగి ఉంటుంటాయి.
1: ద రిలేషన్షిప్ హ్యాప్ అకర్స్ ఓన్లీ ఆఫ్టర్ ద బర్త్ టేక్స్ ప్లేస్.
0: ఇవి అన్ని కూడాను అస్థిరములే.
1: ఆల్ దీస్ ఆర్ ట్రాన్సియంట్.
0: ధర్మ కీర్తి ద్వయం స్థిరం. స్థిరమైనటువంటిది ఏమిటి? ధర్మము, కీర్తి, ఇవి రెండే మానవులకు స్థిరమైనటువంటి యొక్క పదార్థములు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది రైచియస్నెస్ అండ్ ది గుడ్ నేమ్ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ స్టడీ.
0: ఈ దృశ్యకల్పితమైనటువంటి జగత్తంతా కూడాను, చరాచర ప్రపంచమంతా కూడాను, వస్తువులు కూడాను కేవలము కాలవాహిన్లో కలిసిపోతుంటాయి.
1: దిస్ ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ గెట్స్ మర్జ్డ్ ఇన్ ది ఫ్లో ఆఫ్ టైమ్.
0: యత్ దృశ్యం తన్నస్యం. ఏది మనకు కనిపించుతున్నదో అది కేవలము కొంతకాలంలోనే మనకు మరుగైపోతుంటాయి.
1: వాట్ యు సీ నౌ ఈజ్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లాంగ్, ఇట్ డిసప్పియర్స్ బిఫోర్ లాంగ్.
0: ఈ చర్మ చిచ్చువులకు గోచరమయ్యేటువంటి ఈ దృశ్యకల్పిత జగత్ అంతయి కూడాను కాలగర్భములో కలిసిపోతుండాలి.
1: ది ఎంటైర్ క్రియేటెడ్ వరల్డ్ విచ్ ఈస్ విజిబుల్ టు ది ఫిజికల్ ఐ గర్డ్స్ మర్జ్డ్ ఇన్ టు ది టైమ్.
0: చూచే నేత్రము, చూడబడే విశ్వము రెండు కూడాను అనిత్యములే.
1: ది ఐ విచ్ సీస్, ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సీన్ ఆర్ బోత్ ఇంపర్మనెంట్.
0: ఈ చర్మ చిచ్చువులు కేవలం మానవులకు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది మ్యాన్ అలోన్ హూ హ్యాస్ దిస్ ఫిజికల్ ఐ.
0: పశు పక్షి మృగాదులకు, క్రిమి కీటకాదులకు ఈ యొక్క నేత్రములు ఉంటున్నవి.
1: బర్డ్స్, బీస్ట్స్ అండ్ యానిమల్స్, వర్మ్స్ అండ్ ఆల్ ద అదర్ టైప్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ హ్యావ్ దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: What is the speciality of the man's eyes alone?
0: Manavulaku charma chachchulu unnavi, krimi kitikaadulaku charma chachchulu unnavi, pachapachi mrugaadulaku charma chachchulu unnavi, kaani manavuni yokka visishtata emiti?
1: Man has eyes, birds, beasts and animals and worms also have eyes.
0: Nijamuga gnana chachchulni taanu abhruti parichukonakundina ఈ చర్మ చిచ్చులు ఉండి కేవలం పశు పక్షి మృగాదులతో సమానమనే అనిపిస్తుంది.
1: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ ద ఐ ఆఫ్ విజ్డమ్, ద ఫిజికల్ ఐ అలోన్ ఈజ్ నో వే దేర్ ఐస్.
0: దీని యొక్క విశేషం ఏమిటి?
1: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఆఫ్ ది మ్యాన్స్ ఐస్ అలోన్?
0: మానవులకు చర్మ చిచ్చులు ఉన్నవి,

0: man does not have the eye of wisdom, the physical eye alone is in no way better than the other animals, birds and beasts.
1: మానవ జీవితం అమూల్యమైనటువంటిది.
0: Human life is extremely precious.
1: అర్థవంతమైనటువంటిది.
0: It is full of meaning.
1: అనుభవించదగినటువంటిది.
0: It is a life meant for enjoying.
1: ఇట్టి పవిత్రమైన మానవ జీవితమును సార్థకము గావించుకునవలనన్న ఆత్మజ్ఞానము అత్యవసరము.
0: It is essential to have knowledge of Atma if you really want to sanctify such a sacred human life.
1: Andulani jantunam narajalma durlapam kani durlapame aithe jnanina shunya pasubissamana jnaname lekundina pasuvuto samaname.
0: It is said that it is rare to get a human life among all living beings. But if one does not have wisdom and knowledge, he is no better than an animal.
1: ఈ చర్మచిచ్చువులు కేవలము బాహ్యమైన స్థూలమైన జగత్తును చూడగలుగుతున్నదే కాని సూక్ష్మమైన దివ్యత్వాన్ని గుర్తించుటకు ఇది సాధ్యం కాదు.
0: Physical eyes can have a look into the external world and the gross world. But it cannot look into the subtle divinity.
1: Yavari netramunu vare chudaleru. Yavari netramu varine chudaledu.
0: Each one's eyes cannot see his own eyes.
1: Mee netramunu meeru chudagalugutunnara?
0: Have you been able to see your own eyes?
1: Ledu.
0: No.
1: Edo oka adharamunu puraskarinchukoniye మీ నేత్రమును మీరు చూడగలుగుతున్నారు.
0: యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్.
1: ఆధారమే లేకుండినా తన నేత్రమునే తాను చూడలేకపోతున్నాడు మానవుడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో అదర్ ఎక్స్టర్నల్ హెల్ప్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ ఓన్ ఐస్.
1: ఈ స్థూలమైనటువంటి నేత్రము స్థూల దేహమునే గుర్తించలేకపోయినప్పుడు సూక్ష్మమైనటువంటి మనసును ఏ రీతిగా గుర్తించగలదు?
0: ఇఫ్ దిస్ ఫిజికల్ ఐ cannot see the gross physical eye itself, how can it understand the subtle mind?
1: ee sukshmamainatvanti yokka manasane gurtinchaleinatvanti netramulu atyanta sukshmamainatvanti yokka aatma tattvanni ee reetiga gurtinchagalaru?
0: These eyes which cannot understand the subtle mind, how can they understand more subtle atma?
1: Kanuka charma chachchuvulaneatvantadi kevalamu sahajamainatvanti yokka jeevitaniki దుష్టకల్పితమైనటువంటి యొక్క జగత్తును చూపించను మాత్రమే.
0: ఫిజికల్ ఐస్ కెన్ షో యూ ఓన్లీ ది ఫిజికల్ గ్రాస్ వరల్డ్.
1: జ్ఞాన నేత్రము ప్రతి మానవునకు అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ ఎన్ ఐ ఆఫ్ విజ్డమ్.
1: జ్ఞాన నేత్రమన్నా దివ్య నేత్రమన్నా ఆత్మనేత్రమన్నా బ్రహ్మనేత్రమన్నా ఇవన్నీ కూడాను ఒకదానికొకటి పర్యాయ పదములు మాత్రమే.
0: వెదర్ ఇట్ ఈస్ ది ఐ ఆఫ్ విజ్డమ్ ఐ డివైన్ ఐ ఆఫ్ ఆత్మ ఆర్ బ్రహ్మన్ ఐ, ఇట్ ఈస్ వన్ అండ్ ద సేమ్, దే ఆర్ ఆల్ సినోనిమ్స్.
1: కనుక సర్వం బ్రహ్మం అనేటువంటి భావాన్ని మనము విశ్వసించినప్పుడే జగత్ అంతయు కూడాను బ్రహ్మభావంతో రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ యూ ఫర్మ్లీ బిలీవ్ that everything is Brahma, the entire creation becomes Brahma for you.
1: Yetti bhavamu atti drishyamu.
0: Your vision depends upon your perspective.
1: Yetti rangu atti prakruti.
0: With whatever color eyes you see, the creation appears in that color alone.
1: Drishtini jnanamayamuga marchukunnappude srishti brahmamayanga roopondutundi.
0: If you convert your vision into wisdom vision, then the entire creation becomes Brahma.
1: మన చర్మ చిచ్చువులకు ఏ రంగైన అద్దాలు మనం ధరిస్తామో ప్రకృతి అంతేకును అదే రంగంతో అదే రంగుతోనే మనకు కనిపిస్తుంది.
0: వాట్ ఎవర్ కలర్ గ్లాసెస్ యు వేర్, ది ఎంటైర్ వరల్డ్ అపియర్స్ విత్ ది సేమ్ కలర్.
1: కనుకనే యద్దృశ్యం తన్నస్యం, కనిపించేటువంటిది అన్నీ కూడాను మార్పు చెందునవి.
0: Therefore, all that you see undergoes a change.
1: కనుక మార్పు చెందినటువంటి యొక్క ఈ దృశ్యమునకు మార్పు

0: చెందనటువంటి యొక్క స్థిరత్వం అనేటువంటి యొక్క బ్రహ్మత్వము ఆధారమై ఉంటున్నది.
1: ది అన్చేంజింగ్ బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ద చేంజింగ్ వరల్డ్.
0: మనము కారులో ప్రయాణమవుతున్నాం,
1: వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ కార్,
0: లేక బస్సులో ప్రయాణమైపోతున్నాం,
1: మేబీ ఇన్ ఎ బస్.
0: కానీ బస్సు కారు కదులుతుండాలి.
1: బస్ ఆర్ ద కార్ దే ఆర్ మూవింగ్.
0: రోడ్డు కదలటం లేదు కదా.
1: రోడ్ డస్ నాట్ మూవ్.
0: కదలనటువంటి రోడ్డును ఆధారం చేసుకుని కదిలేటువంటి యొక్క బస్సు కారులు ప్రయాణం సలుపుతున్నాయి.
1: బస్ ఆర్ ద కార్ కెన్ మూవ్ అండ్ ట్రావెల్ ఓన్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎ రోడ్ విచ్ ఇస్ నాట్ మూవింగ్, విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక కదిలేటువంటి యొక్క ఈ జగత్తుకు, మార్పు చెందేటువంటి ఈ జగత్తుకు, కదలనటువంటిది, మార్పు చెందనటువంటి యొక్క దివ్యత్వం ఒకటి ఆధారమై ఉంటున్నాను.
1: ఫర్ ది వరల్డ్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ విచ్ ఈస్ చేంజింగ్ దేర్ ఈస్ ది డివైన్ ఆత్మ విచ్ ఈస్ ది వెరీ బేసిస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మొట్టమొదట గుర్తించుకుంటేనే ఈ జగత్తు యొక్క రహస్యమంతా కూడాను మనకు సులభంగా అర్థమవుతుంది.
1: వన్స్ యూ రియలైజ్ సచ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ద ఎంటైర్ వరల్డ్ బికమ్స్.
0: ఈ జగత్భావం అర్థం కాకుండా పోవడానికి మూల కారణము మన మనస్సే.
1: ద రీజన్ ఫర్ యువర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది వరల్డ్ ఈజ్ యువర్ ఓన్ మైండ్.
0: మనస్సు ప్రవృత్తి యొక్క లక్షణం.
1: మైండ్ హ్యాస్ ఎ టెండెన్సీ ఆఫ్ ప్రవృత్తి.
0: ఈ దృశ్యమైనటువంటి యొక్క ఈ వస్తువాహనం యందు రాత్రి పగలు కూడాను మన జీవితం వ్యర్థం గావించుకుంటున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్.
0: దీని నిమిత్తమై మన జన్మము ధరించినామా?
1: హౌ వి గాట్ దిస్ బర్త్ ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇండల్జెన్స్?
0: కాదు కాదు కాదు,
1: సర్టన్లీ నాట్.
0: బ్రహ్మ సత్యాన్ని గుర్తించాలి.
1: టు రికగ్నైజ్ దట్ బ్రహ్మ అలోన్ ఇస్ ట్రూత్ వీ హావ్ గాట్ ద లైఫ్.
0: దీనిని గుర్తించాలనుకున్నప్పుడు బ్రహ్మతత్వాన్ని మనము చింతించాలి.
1: ఇఫ్ యూ షుడ్ రియలైజ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మ యూ షుడ్ థింక్.
0: దీనిని తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
1: షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ఇట్.
0: దీనిని చూడడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు సీ అండ్ గెట్ ఎ విజన్ ఆఫ్ ఇట్.
0: దీనితో సంభాషించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ ట్రై టు హ్యావ్ ఎ డైలాగ్ విత్ ఇట్.
0: అది నిజమైనటువంటి రిలీజన్.
1: దాట్ ఈస్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: మ్యాన్ మస్ట్ రియలైజ్ గాడ్, ఫీల్ గాడ్, సీ గాడ్, టాక్ టు గాడ్. దిస్ ఈజ్ రియలైజ్. దిస్ ఈజ్ రిలీజన్.
1: మ్యాన్ మస్ట్.
0: కనుక మానవుడు మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దైవత్వాన్ని. Man must realize God. దానిని తెలుసుకోనకుండా ఎన్నింటిని తెలుసుకున్నప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: Without realizing God, whatever other things you try to realize, it is all a waste.
0: అనిల్ కుమారు కొన్ని నిమిషముల పూర్వము వృక్షశాస్త్రాన్ని గురించి చెప్పుతూ మనం ఆశించేది ఫలపుష్పాలు.
1: A few minutes ago, while speaking about botany, Anil Kumar said, we aspire to have
0: పుష్పములు పై వృక్షముపై ఉండేటువంటివి.
1: These fruits and flowers are the top of the tree.
0: కనిపించే ఫలపుష్పములు, ఆశించే ఫలపుష్పములు దేనిపైన ఆధారపడి ఉంటున్నవి?
1: On what are these fruits and flowers based?
0: కనిపించినటువంటి యొక్క వేర్లపై ఆధారపడి ఉంటున్నది.
1: They are based upon roots which cannot be seen.
0: మనం వేర్లను పోషించినప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పములు మనకు ప్రాప్తిస్తాయి.
1: ఓన్లీ వెన్ వీ ఫాస్టర్ రూట్స్ విచ్ ఆర్ ఇన్విజిబుల్ వీ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విచ్ కెన్ బి సీన్.
0: కనుక మనము నీరు ఎరువులు పోసి పోషించవలసినటువంటిది వేర్లను మాత్రమే కానీ ఫలపుష్పములు కాదు.
1: యూ హ్యావ్ టు దేర్ ఫోర్ ఫాస్టర్ రూట్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ నాట్ ది ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ విత్ వాటర్ అండ్ ఫర్టిలైజర్.
0: కనుక ఈ జగత్తుకంతా కూడాను ఈ జగత్ అనేటువంటి వృక్షములకు దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వమే దీని వేర్లు.
1: ఇట్ ఈస్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ డివైన్ ఆత్మ విచ్ ఆర్ ద రూట్స్ ఫార్ దిస్ వరల్డ్.
0: దీనినే భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నది.
1: దిస్ ఇస్ వాట్ వాస్ టోల్డ్ ఇన్ భగవద్గీత దాట్ ఐఎమ్ ద సీడ్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్.
0: ఎట్లా ఈ బీజం తానవుతాడు?
1: How can he become seed?
0: తానే బీజమైనటువంటి వాడు సర్వులు ఎందుకు ఈ బీజ రూపంలో ఏ విధంగా ఉంటున్నాడు?
1: ఇన్ వాట్ ఫారం ఈజ్ హీ మేనిఫెస్టింగ్ యాజ్ ఎ సీడ్
0: అనే విషయాన్ని మనం విచారించడానికి పోయినప్పుడు,
1: ఇఫ్ యూ కెన్ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్,
0: ఒక విత్తనము నాటినాం,
1: యూ సో ఎ సీడ్,
0: అది క్రమక్రమేణ మొక్కై వృక్షమైంది.
1: ఇట్ హస్ బికమ్ ఎ సాప్లింగ్, ఎ స్మాల్ ట్రీ.
0: ఈ వృక్షంలో అనేక శాఖ ఉపశాఖలు బయలుదేరాయి.
1: దిస్ ట్రీ హ్యాస్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్.
0: ప్రతి శాఖ ఎందుకు పుష్పములు వికసించాయి.
1: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఇన్ ఈచ్ బ్రాంచ్.
0: ఆ పుష్పములన్నీ కూడా కాయలుగా రూపొందాయి.
1: దీస్ ఫ్లవర్స్ హావ్ బికమ్ ఫ్రూట్స్.
0: కాయలన్నీ కూడా ఫలములుగా మారినాయి.
1: దీస్ అన్రైప్ ఫ్రూట్స్ హావ్ బికమ్ రైప్.
0: ఒక్కొక్క ఫలమునందు కూడా ఒక్కొక్క బీజం పోయి చేరిపోయింది.
1: ఇన్ ఈచ్ ఫ్రూట్ దేర్ ఇస్ అగైన్ ఎ సీడ్.
0: మనం నాటినది ఒకే బీజమే.
1: వీ హావ్ సోన్ ఓన్లీ వన్ సీడ్.
0: కొన్ని వందల ఫలముల లోపల కూడా వందల బీజములు బయలుదేరాయి.
1: వాట్ యువర్ గాట్ ఈస్ హండ్రెడ్స్ ఆఫ్ సీడ్స్ ఇన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అనగా ఏ విత్తనము నాటినావో ఆ విత్తనం యొక్క జాతి సర్వ ఫలముల్లో కూడా విత్తనంగా రూపొందిపోయింది.
1: ద మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సీడ్ యువర్ సోన్, ద సేమ్ టైప్ ఆఫ్ సీడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫ్రూట్స్ విచ్ ది ట్రీ గివ్స్.
0: నాట్ సేమ్ టైప్, సేమ్ క్వాలిటీ.
1: సేమ్ క్వాలిటీ సీడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ది ఫ్రూట్స్.
0: ఇది జగత్తు. ఈ జగత్తుకు బ్రహ్మనే, ఆత్మనే ఒక బీజం.
1: ఫర్ దిస్ వరల్డ్ ఆత్మ ఈజ్ ద సీడ్.
0: ఈ విశ్వమే ఒక పెద్ద వృక్షము.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఎ ట్రీ.
0: ఈ విశ్వం అనేటువంటి వృక్షమునకు ఒక్కొక్క దేశం కూడా ఒక్కొక్క కొమ్మ.
1: ఈచ్ కంట్రీ మే బి కంపేర్డ్ టు ఎ బ్రాంచ్ ఫర్ దిస్ ట్రీ.
0: ఒక్కొక్క కొమ్మ లోపల కూడా అనేక విధమైనటువంటి జీవరాశులు బయలుదేరాయి ఫలములుగా.
1: There are number of living beings in each country.
0: ఈ ఒక్కొక్క జీవరాశి ఎందుకు కూడాను ఈ యొక్క ఆత్మ అనే బీజము తిరిగి అందులో విత్తనంగా పోయి చేరిపోయింది.
1: In each living being, the Atma is functioning as a seed.
0: కనుక ఒక్కొక్క వ్యక్తి ఎందుకు కూడాను ఆత్మస్వరూపుడై తాను ఉంటున్నాడు. ఏకో వసి సర్వభూతాంతరాత్మ. అందరి ఎందు ఉండినటువంటిది నాటిని బీజమే.
1: In every living being, I am in the form of seed, in the form of Atma.
0: Kani, ee naati yokka vidyarthulu, ee yokka rahasyanni gurtinchadaniki prayatninchatamu ledu.
1: Today,
0: daarini telusukovalanetuvanti yokka apeksha kudanu chaala takkuva.
1: Today's students have neither the desire to know nor any efforts to find out this particular secret of
0: the subject. Physics kavali, chemistry kavali, జియాలజీ కావాలి, మ్యాథమెటిక్స్ కావాలి, ఈ రకమైనటువంటి ఒక దీంట్లో ఒక సబ్జెక్టు పైన మాత్రమే తాము జీవితాన్ని అంకితం గావించి ఆ సబ్జెక్టు ద్వారా జీవనోపాధి నిమిత్తమై తగినటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతున్నారే కాని జీవిత పరమావధి యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: స్టూడెంట్స్ ఆర్ డెడికేటింగ్ దర్ ఎంటైర్ లైఫ్ టు లర్న్ వన్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ యాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ దే ఆర్ ట్రైయింగ్ టు ఈక్ అవుట్ ఎ లైవ్లీహుడ్ on the basis of this knowledge.
0: Mathematics nu maruvaka chepinchu ganita shastramu vanka kanaga boru.
1: They try to master mathematics but they do not care to know the simple arithmetic.

0: They know the routes and the ways to go to various foreign countries in America, but not to Kasi.
1: Algebra enta nareya chuturu kani inti vaishalyambu erugaboru.
0: They are masters in algebra, but they do not know how to find out the area of their own house.
1: Anudinammunu drillu anusarinturu kani padmasanamu jaya badapadunu.
0: Day in and day out they practice drill, but they find it very difficult to put a padmasana.
1: Emiti ee drill chesi emiti ee vidhamaitundi exercise chesi vachina phalitham emiti?
0: What is it that you are going to achieve by this drill and these exercises?
1: Inni vidhamuluga chestunnaru shareeraliki sambandhamaitundi yokka vyayamam.
0: All these physical exercises are being carried out
1: kutchovataniki chetagalu,
0: but they do not know how to squat properly.
1: Ilanti vidyarthulu yokka tattvamu కేవలము బాహ్య దృశ్యము పైన ఆధారపడి ఆకర్షింపబడుతుంది.
0: ఆల్ దీస్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ ఇన్ ది ఎక్స్టర్నల్ థింగ్స్ అండ్ ది కాన్సన్ట్రేట్ ఓన్లీ ఇన్ దిస్ ఎక్స్టర్నల్ వరల్డ్.
1: త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇది వేదం యొక్క ప్రధానమైనటువంటి మంత్రం.
0: ద మోస్ట్ సీక్రెట్ మంత్ర ఆఫ్ వేద ఈస్ యూ కెనాట్ గెట్ ఇమ్మార్టాలిటీ వితౌట్ రినౌన్సియేషన్.
1: న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. మానవ, నీవు ఎన్ని సత్కర్మలు ఆచరించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి యొక్క సదైశ్వర్యాన్ని అభివృద్ధి పరిచినప్పటికీ, సిరి సంపదలతో తురుతూగుచున్నప్పటికీ, ఇవన్నీ కూడాను కేవలము అస్థిరములు, అశాశ్వతములు. త్యాగేనైకి అమృతత్వ మానసు, ఇవన్నీ కూడా నీకు అమృతత్వాన్ని అందించవు.
0: Oh man, all these good actions and deeds and all this wealth and all the name and fame that you have earned, they are all temporary.
1: Ayi tyagamu denini manam tyagam cheyali?
0: What is it that you have to renounce?
1: Asti pastulu tyagam cheyatama?
0: Is it wealth and property?
1: Aalu biddalu tyagam cheyatama?
0: Is it wife and children?
1: Kaadu kaadu kaadu.
0: No,
1: neeku bandhana emiti?
0: What is it that binds you?
1: ఆ బంధన ఏమిటో నీవు గుర్తించినప్పుడే ఆ బంధన విసర్జించడానికి తగిన కృషి చేస్తావు.
0: ఓన్లీ వెన్ యు నో వాట్ ఈస్ బైండింగ్ యూ అండ్ వాట్ ఈస్ బాండేజ్.
1: ధన కనక వస్తు వాహనాదులు కాని, ఆలు బిడ్డలు కాని, ఇల్లు భూములు కాని, ఇవి బంధనలు కావు.
0: మనీ, వెల్త్, ప్రాపర్టీస్, వైఫ్ అండ్ చిల్డ్రన్, హౌసెస్ అండ్ ప్రాపర్టీస్, దే ఆర్ నాట్ రియల్ బాండేజ్.
1: నీవు దేహమని భావించటమే ఒక పెద్ద బంధన.
0: You are considering yourself as the physical body is the biggest bondage.
1: Deha bhrantiye oka pedda bandhana.
0: Delusion of the physical body is the greatest bondage.
1: Nene deham aneetundi yokka bhavannu visarjinchali.
0: You should give up the feeling that you are the body.
1: Appude mocham anedi labhistundi.
0: Then you get freedom and liberation.
1: Kanuka bandha vimochana anaga emti? దేహభ్రాంతిని వదిలిపెట్టి ఆత్మభ్రాంతితో కూడటమే.
0: వాట్ డూ యూ మీన్ బై ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్? గివింగ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ద బాడీ అండ్ అండర్ ఫీలింగ్ దట్ యు ఆర్ ఆత్మ, దట్ ఈస్ ది కరెక్ట్ థింగ్.
1: దేహ విరక్తి, దైవ ఆసక్తి, ఈ రెండింటి యొక్క సన్నిహిత సంబంధమే బంధ విమోచన మోక్ష ప్రాప్తి, రెండు కూడాను సంభవిస్తాయి.
0: డిస్పాషన్ ఫర్ ది బాడీ అండ్ అటాచ్మెంట్ టు ఆత్మ. This will give you freedom from bondage and confer on you liberation.
1: Aithe dehabhrantini vadalatam etla?
0: How can you give up the attachment to the body?
1: Dehabhranti ante annapanaadulu visarjinchi, dinini abhiruddhi parchukuneetundi margamulu visarjinchi, kevalamu kushkinchi astapanjaranga mari maranichadam kaadu.
0: You cannot obtain that kind of freedom by merely making your body weak, giving up food.
1: దేహమునకు సంబంధించినటువంటి ఆహార విహారములు సక్రమంగా జరుపుకో.
0: వాట్ ఎవర్ ఈస్ నెసెసరీ ఫర్ మెయింటైనింగ్ ది బాడీ, యూ కెన్ పార్టేక్ దట్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్.
1: కానీ దేహమే నేనటువంటి యొక్క భావం విసర్జించు.
0: గివ్ అప్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ ది బాడీ.
1: నేను దేహం కాదు, ఇది నా ఉపాధి.
0: ఐఎమ్ నాట్ ద బాడీ, దిస్ ఇస్ ఓన్లీ ఎ వెస్చర్.
1: దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ కూడాను నా ఉపాధులు, నేను ధరించినటువంటి యొక్క డ్రెస్సులు.
0: బాడీ, మైండ్ సెన్సస్ అండ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆర్ ఆల్ సంథింగ్ లైక్ ద డ్రెస్ విచ్ ఐ వేర్. ఈ డ్రెస్ని
1: ఏ విధంగా మనం మార్చుకుంటున్నామో, ఏ విధంగా విసర్జిస్తున్నామో అదే విధంగానే ఈ దేహభ్రాంతిని మనం విసర్జించాలి.
0: జస్ట్ యాజ్ వీ గివ్ అప్ అవర్ డ్రెస్, వీ చేంజ్ అవర్ డ్రెస్, వీ షుడ్ ఆల్సో గివ్ అప్ ది అటాచ్మెంట్ టు దిస్ బాడీ.
1: ఈ దేహమును పోషించవలసినటువంటి మార్గాన్ని, సక్రమైనటువంటి దీనిని అనుసరించు.
0: యూ కెన్ ఫాలో ది ప్రాపర్ పాత్ టు మెయింటైన్ ది ఫిజికల్ బాడీ ఇన్ గుడ్ కండిషన్.
1: భిక్షాన్నం దేహరక్షార్థం, వస్త్రం శీత నివారణం. దేహానికి సంబంధించినటువంటి యొక్క శీత నివారణ నిమిత్తమే ధరించవలసినటువంటి వస్త్రములు ధరించాలి.
0: యూ కెన్ టేక్ ఓన్లీ ఫుడ్ ఫార్ మెయింటైనింగ్ ది బాడీ అండ్ క్లోత్స్ ఫార్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ కోల్డ్ అండ్ హీట్.
1: ఈ ఆకలి దప్పులకు సంబంధించినటువంటి ఆహార నియమములు కూడా నువ్వు పాటించాలి.
0: యూ డుడ్ ఆల్సో జస్ట్ టేక్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ థర్స్ట్ అండ్ హంగర్.
1: మన డిబేట్ లోపల నాకు ఆకలి అవుతుందని నేను భుజిస్తాను, నాకు ఇది స్వతంత్రం అన్నారు.
0: సెట్ దట్ ఐఎమ్ హంగ్రీ, ఐ వుడ్ లైక్ టు పార్టేక్ ఫుడ్.
1: నాకు దప్పి అయిపోతే నేను నీరు తాగుతాను, ఇది నాకు స్వతంత్రం అన్నారు.
0: అండ్ ఇట్ వాజ్ సెట్ దట్ ఐఎమ్ థర్స్టీ, ఐ వాంట్ టు డ్రింక్ వాటర్, ఐ హావ్ ఫ్రీడమ్.
1: స్వతంత్రం కాదు,
0: దిస్ ఈజ్ నాట్ ఫ్రీడమ్.
1: కేవలము ఒక ఫోర్స్ తో, ఒక విధమైన నిర్బంధం చేత నీవు భుజిస్తున్నావు, పానీయం గుడుస్తున్నావు.
0: యు ఆర్ కంపెల్డ్ టు ఈట్ అండ్ యు ఆర్ కంపెల్డ్ టు డ్రింక్, దేర్ఫోర్ దిస్ ఇస్ మై కంపల్షన్.
1: ఆకలి ఉండటం చేత నీవు ఆహారం తీసుకుంటున్నావు.
0: యాజ్ దేర్ ఇస్ కంపెలింగ్ హంగర్, యు ఆర్ టేకింగ్ ఫుడ్.
1: నీవు ఆకలి నివారణ నిమిత్తమే అన్నమును భుజిస్తున్నావు, కానీ ఇది స్వాతంత్ర్యం ఎట్లవుతుంది?
0: ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై యువర్ ఓన్ హంగర్ యు ఆర్ టేకింగ్ ఫుడ్, హౌ కెన్ దిస్ బి ఫ్రీడమ్?
1: నీకు దప్పి ఉన్నది కనుక నీ దప్పిని నివారించుకోవడానికి దాహం తీసుకుంటున్నావు, జలము తీసుకుంటున్నావు.
0: యాజ్ యు ఆర్ హ్యావింగ్ థర్స్ట్, యు ఆర్ టేకింగ్ వాటర్ టు క్వెంచ్ ఇట్.
1: ఇది కొంచెం వరకు జగత్ సంబంధమైనటువంటి ఒక నియమములు.
0: దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నెససరీ ఇన్ ఎ వరల్డ్లీ వే,
1: లా ఆఫ్ నేచర్.
0: దిస్ ఇస్ లా ఆఫ్ నేచర్.
1: కనుక ఇవన్నీ కూడా స్వాతంత్రానికి సంబంధించినటువంటివి కాదు.
0: దిస్ ఇస్ నాట్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమునకు సంబంధించినటువంటిది ఆత్మానందమే.
0: ది బ్లిస్ ఆఫ్ ఆత్మ అలోన్ ఈజ్ రియల్.
1: ఈ ఆనందం మనకు ఏ విధంగా లభిస్తుంది? దేహం చేత లభిస్తుందా? కాదు.
0: హౌ కెన్ యూ గెట్ దిస్ ఆత్మ?
1: మనస్సు చేత లభిస్తుందా? కాదు.
0: నాట్ బై ది బాడీ, నాట్ బై ది మైండ్.
1: ఈ దేహ మనస్సులతో లభించేటువంటి ఆనందము కేవలము తాత్కాలికమైనటువంటి ఆనందము.
0: ద జాయ్ దట్ యు గెట్ బై ది బాడీ అండ్ మైండ్ ఈజ్ ఓన్లీ వెరీ టెంపరరీ.
1: ఇలాంటి ఆనందం నిమిత్తమే మానవుడు సృష్టింపబడలేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఫర్ ద సేక్ ఆఫ్
1: శాశ్వత ఆనందమును అనుభవించే నిమిత్తమై మానవుడు తానే తన రూపాన్ని ధరించుకున్నాడు.
0: మ్యాన్ క్రియేటెడ్ ఎ ఫారం ఫర్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ దట్ హీ మే ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్.
1: ఇది అంతే ఇప్పుడు నువ్వు కేవలము దైవ సంకల్పమే.
0: దిస్ ఈస్ ఆల్ ద విల్ ఆఫ్ గాడ్.
1: నీకు నీవు ఏమాత్రం కూడా నువ్వు ఏ కార్యమును కూడా నువ్వు ప్రయత్నంతో సాధింపలేవు.
0: There is nothing which you can achieve by your own efforts.
1: మానవుని ప్రయత్నం చేత సాధింపబడనటువంటి కార్యములు ఎన్ని లేవు.
0: There are so many things which cannot be achieved by man. ఏ
1: ప్రయత్నం చేయకపోయినప్పటికీ ఫలించేటువంటి కార్యములు ఎన్ని లేవు.
0: There are so many things which can be achieved without any efforts whatsoever.
1: కేవలం ఇది నేను సాధించాను సాధించాను అనేటువంటిది కేవలం కర్తృత్వ భోక్తృత్వానికి మూల కారణము. ఇదే అహంకారము.
0: To think that you have achieved so many things is the root cause for your doership and your enjoyership.
1: ఆనందం నీ స్వరూపమే.
0: బ్లిస్ ఈజ్ యువర్ వెరీ నేచర్.
1: నీవే ఆనంద స్వరూపుడు.
0: యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆనంద.
1: అయితే నీ ఆనందాన్ని నీవు గుర్తించలేకపోతున్నావు.
0: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దిస్.
1: రాగద్వేషముల చేత, అహంకార మమకారముల చేత, అభిమాన ఆహ్లాదము చేత కప్పబడి ఉంటుండాది ఈ ఆనందము.
0: దిస్ బ్లిస్ ఈజ్ కవర్డ్ బై లైక్స్ డిస్లైక్స్ ఈగో అండ్ పొసెసివ్ ఇన్స్టింక్ట్ అండ్ సచ్ అదర్ థింగ్.
1: రాగద్వేషములు దట్టమైనటువంటి పట్టలు.
0: దిస్ లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆర్ వెరీ థిక్.
1: ఇవి ఏమైనా ఆనందాన్ని అడ్డుపరుస్తున్నాయి.
0: దే కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ ఎంజాయింగ్ బ్లిస్.
1: ఈ రాగద్వేషములు మనం దూరం గావించుకున్నప్పుడు మన సత్స్వరూపాన్ని మనము ధరించగలము.
0: రిమూవ్ దిస్ కైండ్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, యూ గెట్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక ఆనందము మనమే. మనమే ఆనందమై తిరిగి ఆనందాన్ని మనము తెలుసుకున్నట్టుకై ప్రయత్నిస్తున్నాము. ఇది ఎంత వెర్రితనం.
0: వెన్ వీఆర్ అవర్ సెల్స్ బ్లిస్ టు సర్చ్ ఫర్ సమ్ బ్లిస్ ఎల్స్వేర్ ఈజ్ రాదర్ ఫూలిష్నెస్.
1: తన ఎందే సర్వము ఉండినప్పటికీ బాహ్యమైనటువంటి యొక్క విషయ వాంఛన చేత దుష్ట కల్పితమైనటువంటి జగత్తునందు పోయి మనం అనేక రకమైనటువంటి వాంఛలను అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం.
0: వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఒబ్టైన్డ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ అన్ అకౌంట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ యూఆర్ ట్రైన్ టు ఫైండ్ సంథింగ్ ఎక్స్టర్నల్ టు యూ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్.
1: కోరిన ఫలమిచ్చు కల్ప వృక్షం బుండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా.
0: When there is a wish fulfilling tree which can give you whatever you want, why do you go in search of a small flower?
1: Adigina palichu kamadhenu vevunda dhanamichi aavunu konaganeela.
0: When there is a celestial cow which can give you nectar and milk, why do you buy an ordinary cow?
1: Mindedu kaantito melu parvatamunda వెండి బంగారు కై వెతుకనేల.
0: దేర్ ఇస్ ఎన్ ఎఫల్జెంట్ గోల్డెన్ మేరు మౌంటైన్ ఇట్ సెల్ఫ్, వై డు యూ గోయింగ్ ఫార్ ఆర్డినరీ గోల్డెన్ సిల్వర్.
1: సర్వము తానై ఉండగా ఈ అల్పమైన స్వల్పమైనటువంటి విషయాలకు మనం ఎందుకు ఆరాట పడుతున్నాం?
0: వెన్ వీఆర్ అవర్ సెల్స్ ఎవ్రీథింగ్, వై షుడ్ వీ ఆస్పైర్ టు హ్యావ్ స్మాల్ పెటీ మీనింగ్.
1: తానంత అధికుడు, తానంత గొప్పవాడు, తానే ఆనంద స్వరూపుడు అనేటువంటి సత్యాన్ని తెలియకపోవటం చేతనే.
0: It is because you do not know that you are yourself great, you are the very embodiment of bliss, the entire bliss is in you.
1: Vidyarthulara meeru telisinaatundi vishayame.
0: Dear
1: students, manaputene untuntadi.
0: Dear students, you know that there is a highly
1: dani balamu entatito anubhavinche vaadiki artham avutundi kaani anyulaku artham kaadu.
0: There is a very strong elephant. Only people who know his strength know.
1: కేవలం ఒక తోకతో కొట్టినట్టే 9 అడుగులు పోయి ముందు పడతాడు.
0: If it can just whip you with its tail, a man can be thrown 9 feet away.
1: బలమైనటువంటి ఆ ఏనుగు.
0: Such is the strength of an elephant.
1: కానీ బలహీనుడైనటువంటి మావుట తన అంకుశం చేతిలో పట్టుకున్నప్పుడు తాను చెప్పినట్టు వింటుంది ఈ ఏనుగు.
0: But the master of the elephant controls it with a small piece of iron and makes it listen to his word absolutely implicitly.
1: Vani balamenta yenugu balamenta.
0: What is the strength of this master compared to the elephant's strength?
1: Tana yokka shakti aa yenugu teliyadu.
0: But the poor elephant does not know its own strength.
1: Shakti unnadi,
0: it has strength,
1: kaani teliyakapovatam chetane ఆ అల్పునికి స్వల్పుడైనటువంటి వాని యొక్క చేతిలో అది అణిగమణిగి ఉంటుంది.
0: బట్ యాజ్ ఇట్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, ఇట్ హస్ సబ్జెక్టెడ్ ఇట్ సెల్ఫ్ టు మాస్టరీ బై ఎ వెరీ స్మాల్.
1: మీకు బాగా తెలుసును, బి తుమ్మెద.
0: యు ఆల్సో నో ది ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ఎ బీ.
1: ఈ తుమ్మెద చేగుబారినటువంటి యొక్క కఠినమైనటువంటి కర్రనైనా తొలుచుకుని లోపల ప్రవేశిస్తుంది.
0: దిస్ బీ క్యాన్ ఎంటర్ ఇన్ టు ఎ వెరీ హార్డ్ వుడ్ by making a hole.
1: Inta kathinamainatundi karranu kudanu tolisi lopala poyeyatundi yokka shakti unnatundi ee yokka tummeda.
0: This bee which has got the strength to make hole and get into a very hard,
1: atisunnitamainatundi yokka kamalamulo praveshinchinappudu kamala rekhalu anni cheripoyinappudu dani nunchi bandimpabadi tana shaktini taanu marchi andulone maranistundi.
0: When it enters into a lotus flower, when the petals come and close, it gives up its life not being aware of its own
1: tana shakti tanaku teliyadu,
0: it does not know its own strength.
1: Adhe vidhamugane manavudu tanalo undinatundi aanandamu tanalo undinatundi divyattamu tanalo undinatundi pavitratamu taanu gurtinchukodaniki taginatundi prayatnam cheyatam ledu, cheyakapoyinappudiki nee cheppinatundi vaari maatalanu vishwasinchatam ledu.
0: In the same way, the man, although he has got all the bliss, all the divinity, all the sacredness in him, he does not know. Even when others tell
1: him, tagalatvanti krushi chesinappudu tappaga ee satyanni meeru anubhavistaru.
0: If only you make an effort, you will really experience
1: ee satyam chedu tappaga meeru aanandanni anubhavistaru.
0: By this truth you will also enjoy the divine bliss.
1: Kasturi mrugamu, adi oka rakamainatundi deer.
0: It is a musk deer.
1: Jinka,
0: it is a musk deer.
1: Adi అప్పుడప్పుడు తన నుండి కూడాను ఒక సుగంధం అనేటువంటిది ఆవిర్భవిస్తుంటారు.
0: సమ్ టైమ్స్ ఇట్ గెట్స్ ద స్మెల్ విచ్ ఇస్ ఫ్రాగ్రెంట్.
1: తన యొక్క నాభి నుండి పుట్టుంటారు.
0: ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ నేవల్.
1: ఆ యొక్క సుగంధాన్ని తాను అనుభవిస్తుండాలి.
0: ఇట్ ఎంజాయ్స్ దట్ ఫ్రాగ్రెన్స్.
1: ఎక్కడి నుంచి వస్తుండదు ఈ సుగంధం అని చెప్పని అడవంతా తిరుగుతుంది.
0: Not knowing from where this fragrance emanates, it goes in search of the fragrance everywhere in the forest.
1: కట్టకడపట అడవంత తిరిగి అలసిపోయి ఒక వృక్షఛాయలో కూర్చొని తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటుంది.
0: After searching in the entire forest the place from where this fragrance comes, it takes
1: విశ్రాంతి తీసుకునే సమయం లోపల తన ముక్కును తన నాభి దగ్గర ఉంచుకొని కొంత విశ్రాంతి కోసమని పవళిస్తుంది.
0: After being tired, it takes rest under a shade and keeps its nose near unto the
1: navi nunchi vachetundi sugandhamu thanu gurtinchukuntundi.
0: Then it realizes the fragrance comes from
1: ayyo nenu enta pichidananu naa nundine vachinatundi ee sugandhari nenu telusukonaleka ee sugandham ekkada undadani adavanta sancharinchanu alisi poyyanu ide ajnanam yokka tattvam.
0: What a mad thing I am, not knowing that the fragrance comes from my own navel. I searched the entire forest and I got myself exhausted. This is ignorance.
1: మానవుడు కూడాను అంతే.
0: సిమిలర్ ఇస్ ద మ్యాన్.
1: నిత్యానందము బ్రహ్మానందము అద్వైతానందం అనేటువంటిది మానవుని యొక్క స్వభావము స్వరూపము.
0: ద పర్మనెంట్ బ్లిస్, ద డివైన్ బ్లిస్ అండ్ ద బ్రహ్మిక్ బ్లిస్ ఆర్ ఆల్ ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి, ఈ భౌతిక సంబంధమైనటువంటి, ఈ ప్రాకృతి సంబంధమైనటువంటి విషయ వాసనకు లోబడిపోవటం చేతనే ఆ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క ఈ దివ్యతత్వాన్ని తాను అర్థం చేసుకోలేకపోతున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, దీన్ని అన్వేషించలేకపోతున్నాడు.
0: As man has become a slave of these external objects and temptations, he does not know his own divine nature, his own divine bliss, therefore he has not been able to experience.
1: అన్నింటికీ దేహాభిమానమే మూల కారణము.
0: Attachment to the body and identifying himself with the body is the root cause for all these.
1: దేహము పంచభౌతికము.
0: Physical body is made up of five elements.
1: దేహము కూలక తప్పది ఎప్పుడు.
0: One day or the other it has to fall.
1: దేహి నిరామయుండు.
0: The indweller is a permanent
1: one. గణతిప్పక దేహి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనాలను ముద్రలు లేవు.
0: He is not subject to birth, death or any such limitation.
1: నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
0: Truly speaking, that indweller himself is the god of gods.
1: కనుక నిజముగా తన యొక్క ఆత్మనే సర్వ విధములైనటువంటి యొక్క మార్గమును మానవులకు అందిస్తూ ఆనందింపచేయుచున్నది.
0: ఇట్ ఈస్ హిజ్ ఓన్ ఆత్మ విచ్ గివ్స్ మ్యాన్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ బ్లిస్.
1: ఆత్మ నిరంతరము ఆనందమును అందించునే కాని దుఃఖము విచారమనేటువంటిది తనలో ఏమాత్రము లేదు.
0: ఆత్మ ఆల్వేస్ ఎంజాయ్స్ బ్లిస్ అండ్ జాయ్. ఇట్ డస్ నాట్ నో వాట్ సారో.
1: పాత్రలో పోసినటువంటి పాయసమును ఈ పాత్రకు ఎన్ని రంధ్రములు కొట్టినా ఏ రంధ్రం నుంచి వచ్చినా గాని పాయసమే వస్తుంది, కానీ మరొక చేదు రాదు.
0: వెన్ దేర్ ఇస్ ఎ స్వీట్ జ్యూస్ పాయసం ఫిల్డ్ ఇన్ ఎ పర్టికులర్ పాట్, వేర్ ఎవర్ యు స్ట్రైక్ ఎ హోల్ యు గెట్ పాయసం అలోన్ త్రూ దట్ హోల్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ హోల్స్.
1: ఆనందమయము.
0: దస్ ఆత్మ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే ఋషులందరూ కూడాను మొట్టమొదట ఈ ఆత్మకు ఆనందం అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ వై the sages in the ancient days gave the name for atma.
1: ఈ ఆనందం అంటే ఎలాంటి ఆనందము? నిత్యానందం.
0: What type of bliss?
1: పరమ సుఖదం.

0: గగన సదృశం
1: ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ జాయ్ అండ్ సుప్రీం హ్యాపీనెస్
0: నిత్యం విమలం అచలం
1: ఇట్ ఈస్ వన్ అలోన్ ఇట్ ఈస్ ప్యూర్
0: సర్వదీ సాక్షిభూతం
1: ఇట్ ఈస్ విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్
0: భావాతీతం త్రిగుణరహితం
1: ఇట్ ట్రాన్సెండ్స్ ఆల్ భావాస్ అండ్ ఆల్ క్వాలిటీస్
0: ఇది ఆత్మస్వరూపం యొక్క ఆత్మస్వభావం యొక్క సరైనటువంటి యొక్క గుర్తులు
1: దీస్ ఆర్ ద సింబుల్స్ ఆఫ్ ట్రూ ఆత్మ
0: ఇట్టి ఆనందము ఏనాడు కూడా దుఃఖమును కాని కష్టమును కాని బాధలు కాని విచారములు కాని అందించదు
1: హౌ కెన్ సచ్ బ్లిస్ ఆఫర్ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సారో సాడ్నెస్
0: అట్టి పెన్నిధి మీ సన్నిధినే ఉండగా దుఃఖమును విచారమును కష్టములను కలిగించేటువంటి యొక్క ఈ జగత్తునకై మీరు ఎందుకు ఇంత ఆరాట పడుతున్నారు
1: వెన్ యువర్ ఓన్ వెరీ నేచర్ ఈస్ సచ్ బ్లిస్ వై ఆర్ యూ సో మచ్ హ్యాంకరింగ్ ఆఫ్టర్ దిస్ ఓన్లీ డిజైర్ జాయ్ అండ్ హ్యాపీనెస్
0: ధన నిధికి లోకములో కొన్ని రకములైనటువంటి కట్టుబాట్లు చేస్తుంటారు
1: ఫర్ ద ట్రెజర్ దే పుట్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ అండ్ సర్టన్
0: కొన్ని బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో కావలసినంత ధనం ఉంటుండాలి
1: బ్యాంక్స్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ
0: కానీ కేవలం ఆ ధనమును అట్నే విసర్జించిపోవటం లేదు దానికి కావలసినంత బందోబస్తు చేస్తున్నారు
1: దే ప్రొవైడ్
0: ఇనుప ద్వారములు బంధిస్తున్నారు పెద్ద పెద్ద లాక్స్ బీగములంతా తగిలిస్తున్నారు రాత్రి పగలు కూడాను పారావారు దానిని చక్కగా రక్షిస్తున్నారు అందులో ధనాన్ని మనం పొందాలనుకుంటుంటే ఈ యొక్క ద్వారములు విరగొట్టాలి తాళములు పగలగొట్టాలి అందులో వాచ్మ్యాన్ గా ఉండేటువంటి గుర్ఖాలు గుర్ఖాలు వాడిని కొట్టి వాడి దగ్గర అన్ని విధాలు స్వాధీనం చేసుకోవాలి
1: ఇఫ్ యూ షుడ్ గెట్ దట్ మనీ యూ హావ్ టు బ్రేక్ ద డోర్స్ యూ హావ్ టు బ్రేక్ ఓపెన్ ద లాక్స్ యూ హావ్ టు రిమూవ్ ది వాచ్
0: ఆ యొక్క ధనము మనకు లభ్యమవుతుంది
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దట్ వెల్త్
0: అదే విధముగానే ఈ ఆనందం అనేటువంటి నిధికి ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడి ఉంది
1: ఇన్ ద సేమ్ వే ఫర్ దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రొటెక్టెడ్
0: దీనిని కాపాడేటువంటిది ఏమిటి
1: వాట్ ఈస్ ఇట్ దట్ ప్రొటెక్ట్స్ దిస్
0: అహంకారం అనే సర్పము సర్వత్రా సంచరిస్తూనే ఉంటుంటుంది ఏ నిర్విరామంగా కూడా తిరుగుతూ ఉంటుంది
1: ది స్నేక్ ఆఫ్ ఈగో గోస్ రౌండ్ అండ్ రౌండ్ దిస్ వెల్త్ అండ్ ట్రైస్ టు ప్రొటెక్ట్ దిస్ వెల్త్
0: కనుక దాని దగ్గరికి ఎవరూ పోలేకపోతున్నారు
1: దట్ ఈస్ వై నో వన్ ఈస్ ఏబుల్ టు గో టు దిస్ వెల్త్ ఆఫ్ బ్లిస్
0: ఎవడు ఈ అహంకారం అనే సర్పము నిర్మూలము గావించునో వానికి ఈ ఆనందం అనే నిధి లభ్యమవుతుంది
1: ద వన్ హూ కిల్స్ దిస్ స్నేక్ ఆఫ్ ఈగో విల్ బి ఏబుల్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ జాయ్
0: కనుక ఈ అహంకారం కేవలము అజ్ఞానం చేత ఆవరించినటువంటిది
1: దిస్ ఈగో ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: ఈ అహంకారమునకు కారణమేమిటి
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ దిస్ ఈగో
0: ధనమా కారణం
1: Is it wealth?
0: లేక బలమా కారణం
1: Is it strength?
0: లేక స్థానమా కారణం
1: Is it
0: అధికారమా కారణం విద్యనా కారణం ఇవి ఏమీ కారణం కాదు ఇవన్నీ అల్పమైనటువంటి శక్తులు
1: The education, all these things are very small excuses.
0: ఇవన్నీ అహంకారానికి ఎట్ల కారణమవుతాయి
1: How can they be a cause for the అహంకారా or the ego?
0: దేహభ్రాంతియే దీనికి మూల కారణం
1: It is the delusion of the physical body alone which is responsible for this ego.
0: Ivanni enta kaalam andukosame chankaracharya ma

0: ఈ ధనము బలము ఈ యొక్క సంపదను గురించి అహంకారపడుతున్నాడు. ఇది ఎంతసేపు? క్షణములు మార్పు చెందుతుంది.
1: You man is suffering from pride and vanity on account of the wealth, on account of the strength, on account of beauty, etc. For how long will they last? They are all momentary.
0: ఇవందరూ కూడా అనుభవించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారు స్థిరంగా?
1: Where are those people who have enjoyed all these things now?
0: గొప్ప గొప్ప పదవులనంతా ఏలి, సిరి సంపదలను అనుభవించి, ప్రఖ్యాతిని పొంది, రారాజులుగా మారి, చక్రవర్తులుగా మారినటువంటి వ్యక్తులంతా ఎక్కడున్నారు ఇప్పుడు?
1: వేర్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఎంజాయిడ్ గ్రేట్ వెల్త్ అండ్ గ్రేట్ ప్రాపర్టీస్ అండ్ హూ హ్యావ్ బికమ్
0: ఎంపరర్స్? లేక వారి స్థానములు ఉన్నాయా? వారి యొక్క ధనం ఉండదా? ఏది లేదు.
1: ఈజ్ దేర్ వెల్త్ ఫౌండ్ ఆర్ దే ఫౌండ్? ఈజ్ దేర్ పొజిషన్ పర్మనెంట్? నథింగ్ ఈజ్ పర్మనెంట్. దే ఆర్ నాట్ అట్ ఆల్ ఫౌండ్.
0: ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క సాధనలు సలిపి ఇవన్నీ అనిత్యము అనిత్యమని లోకానికి చాటుతూ వచ్చారు.
1: గ్రేట్ సోల్స్ అండ్ సేజెస్ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్ టు ఫైండ్ అవుట్ ది ఇంపర్మనెన్స్ ఆఫ్ దిస్ థింగ్స్.
0: గీత కూడాను అనిత్యం అసుఖం లోకం అని చాటిపోయింది.
1: ది సేమ్ థింగ్ హెస్ బీన్ డిక్లేర్డ్ బై భగవద్గీత. దిస్ వరల్డ్ ఈజ్ ఇంపర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ సారో.
0: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
1: వాజ్ నాట్ హరిశ్చంద్ర కంపెల్డ్ టు లీవ్ దిస్ వరల్డ్ ఆల్దో హీ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్?
0: ఎల్ల లోకములేల యశగు శ్రీ నలరాజు తన వెంట భూమిని కొనుచు చననా?
1: కింగ్ నలా హూ వాజ్ ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్ కుడ్ హీ క్యారీ ఎ బిట్ ఆఫ్ ఆర్త్ విత్ హిమ్?
0: కృతయుగంబునకు అలంకృతి చేయు మాధాత సిరిమూట గట్టుక నరుగజనన.
1: మాల్దాత హూ వాజ్ ఎ పీస్ ఆఫ్ డెకొరేషన్ ఫర్ కృత ఏజ్ ఇట్ సెల్ఫ్ కుడ్ హి క్యారీ విత్ హిమ్ ఎదర్ నేమ్?
0: సేతు కట్టే అలనాటి శ్రీరాముడి పుడురుపై నున్నవాడ.
1: శ్రీరామ హూ కన్స్ట్రక్టెడ్ ఎ బ్రిడ్జ్ అక్రాస్ ద ఓషన్ ఈజ్ హీ నౌ?
0: ఎందరెందరు రాజులు ఎగినారో.
1: సో మెనీ కింగ్స్ హావ్ డిసపియర్డ్.
0: కరుణు వెంట కొని పోవరి ఊర్వితళము.
1: నాట్ ఈవెన్ వన్ క్యారీడ్ ఎ హ్యాండ్ ఫుల్ ఆఫ్ మనీ.
0: మీరు మాత్రము మీదు సిరియు సంపద విద్యయు తలను గట్టుక పోదురా?
1: ఆర్ యూ గోయింగ్ టు క్యారీ విత్ యూ యువర్ ఓన్ వెల్త్, యువర్ ఓన్ ప్రాపర్టీస్, యువర్ ఓన్ ఎడ్యుకేషన్?
0: విద్యార్థులారా,
1: ఓ డియర్ స్టూడెంట్స్,
0: ఏది మన వెంట రాదు.
1: వీఆర్ నాట్ గోయింగ్ టు క్యారీ ఎనీథింగ్ విత్
0: అస్. వచ్చేది రెండే.
1: దర్ ఆర్ ఓన్లీ టూ థింగ్స్ విచ్ యూ క్యారీ,
0: మంచి చెడ్డ.
1: అండ్ దాట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్.
0: మనం ఏది చేస్తామో అది మాత్రం మన వెంట వస్తుంది.
1: వాట్ ఎవర్ వీ డూ యూఆర్ గోయింగ్ టు క్యారీ ది రిజల్ట్స్ ఆఫ్ దాట్.
0: మంచిని చేసి మంచిని తీసుకోండి.
1: డూ గుడ్ అండ్ రీప్ ది ఫ్రూట్స్ దేర్.
0: ఏ విత్తనాలు నాటుతామో అదే ఫలమే మనకు లభిస్తుంది.
1: వాట్ ఎవర్ సో సీడ్ యు సో ది సేమ్ ఫ్రూట్ యు ఆర్ గోయింగ్ టు గెట్.
0: తాత్కాలికంగా దీనిని అలక్ష్యం చేస్తున్నారు
1: ది స్టూడెంట్స్.
0: భవిష్యత్తులో ఏనాటికైనా కూడాను ఇవి ఆ అనుసరించుకుని ఇది మొక్కలుగా రాక తప్పదు.
1: యు ఆర్ నెగ్లెక్టింగ్ అండ్ ఇగ్నోరింగ్ దీస్ ట్రూత్స్. ఇన్ ఫ్యూచర్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యువర్ యాక్షన్స్.
0: ముండ బీజములు వేయి, పండ్ల బీజములు వేయి, తిరిగి అవి మొక్కలుగా వస్తాయి.
1: వాట్ ఎవర్ సీడ్ యు సో వెదర్ ఇస్ ఎ థార్న్ సీడ్ ఆర్ ఎనీ అదర్ సీడ్.
0: విశ్వాసమే భారతీయుల యొక్క విశ్వాసము. కర్మఫల సిద్ధాంతాన్ని విశ్వసించినటువంటి వారు భారతీయులు.
1: భారతీయస్ హ్యాడ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్ థియరీ ఆఫ్ యాక్షన్ అండ్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: కనుక మీ హృదయంలో మంచిని ఆవిర్భవింప చేసుకుని
1: దేర్ ఫోర్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్.
0: నేను ఆత్మస్వరూపుడను.
1: Consider yourself as the very
0: embodiment of Brahma. Swabhavamu.
1: My very nature is nature of Brahma. Is it appropriate to my nature to do this particular thing or not?
0: Nenu atmaga undi ee anatma sambandhamainatundi tuchcha karyamulo nenu praveshinchadam manchida kaadu aneetundi prati karyamunandu kudanu tana yokka divyatvanni tanu smarinchi karyamulo praveshinchali.
1: Whatever work you undertake, remember your divine nature. And undertake appropriate
0: దోషములకు దూరం అవుతాడు.
1: దెన్ ఓన్లీ యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిఫెక్ట్,
0: పాశములకు దూరం అవుతాడు.
1: You will be free from bondage.
0: దోషములకు దూరం అవుతాడు.
1: You will be free from all kind of deceit.
0: ఆత్మ ఆశలో ప్రవేశిస్తాడు.
1: Then you will get into the aspiration of ఆత్మ.
0: ఇలాంటి విచారణ విద్యార్థులకు అత్యవసరం.
1: Students should develop this kind of thinking.
0: మనము చదువుతున్నాం.
1: We are studying.
0: గొప్ప గొప్ప డిగ్రీలు తీసుకుంటున్నాం.
1: We are taking big degrees.
0: ఇంకా విదేశాలకంతా వెళ్లి ఇంకా అధికమైనటువంటి డిగ్రీలు పొందుతున్నాం.
1: We are going to obtain greater degrees than this.
0: ఈ యొక్క చదువులు చదివి మనం దేనిని సంపాదిస్తున్నాం?
1: What is it that we are going to achieve by this kind of education?
0: ఈ చదువులు చదివి ఉద్యోగంలో చేరి
1: after this studies and education we are going to
0: పుచ్చుకోవటం కోసమా?
1: Is it for
0: మోసాలు చేయటం కోసమా? అబద్ధాలు ఆడటం కోసమా? పొట్టను పోషించుకునే కోసమా? కాదు కాదు. ఈ చదువులు ఇలాంటి అపవిత్రమైన మార్గంలో నా ప్రవేశపెట్టడం.
1: We should not, this education is not meant for taking bribery, for deceiving people, for going in the wrong path. Certainly not for that.
0: పరులను మోసగించి పొట్టను పోషించుకోవాలనుకుంటే ఈ విద్యలు ఎందుకు?
1: If you want to earn by deceiving others, why this education at all?
0: కనుక మన విద్య ఆత్మ విద్య.
1: Our education is education of ఆత్మ.
0: దీని ద్వారా మనము పవిత్రమైన ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని మనం లోకానికి అందించాలి.
1: వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ లైఫ్ టు గో యాజ్ అన్ ఐడియల్ స్టూడెంట్ అండ్ ఇన్ ది ఐడియల్ పాత్.
0: జ్ఞానుడు పొట్ట నింపుకునే కోసమని రెండు చేతులు ఇచ్చాడు.
1: ఫర్ ఫిల్లింగ్ దిస్ స్మాల్ స్టమక్ గాడ్
0: రెండు చేతులు పని జరిగితే, పని చేస్తే, కష్టపడి శ్రమిస్తే పొట్ట నిండదా?
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ విత్ బోత్ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫిల్ యువర్ స్మాల్ స్టమక్?
0: మనం రెండు చేతులతో శ్రమించి పని చేయటం లేదు.
1: We are not working hard with both hands.
0: Kanukune manamu ee avasthalaku guri ayipothunnam.
1: That is the reason why we are put to troubles.
0: Manam karmanyeva adhikarasya, mana karmane mana pradhanamainatundi lakshyam.
1: We have every right for action.
0: Pavitra karmalu aacharinchali.
1: We should do sacred
0: action. Adarshavantamaina karmalu aacharinchali.
1: Ideal actions.
0: Anyulaku sahayakaramainatundi karmalu aacharinchali.
1: Helpful actions in the service of
0: others. Lokodharamunakai మనము తగినటువంటి జీవితం నీకు అంకితం చేయాలి.
1: వి షుడ్ ఆఫర్ అవర్ లైఫ్ ఫర్ ద గుడ్ అండ్ గ్రేట్నెస్ ఆఫ్ ద వరల్డ్ అండ్
0: హ్యాపీనెస్.
1: ది వరల్డ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్.
0: మన దేశము మన యొక్క మాతృదేశము, ఇది మాతృ స్వభావము.
1: వి షుడ్ లవ్ అవర్ కంట్రీ యాజ్ అవర్ మదర్ ల్యాండ్.
0: కనుక ఇట్టి మాతృభావమే మన ఎందు లేకపోతే మనం ఇంకా ఏ విధంగా ఈ యొక్క జగత్తులో ఉండగలము?
1: If we don't develop such sacred feeling of love of the mother, what is the use of this life at all?
0: Vakala ka samayamlo Calcutta University lopala Subhash Chandra Bose chadutu unnadu.
1: Once upon a time Subhash Chandra Bose was undergoing his studies in the University of Calcutta.
0: Andulo oka British lecturer Bharat deshanni, భారతీయులను గురించి కొంచెం అలక్ష్యంగా, హేళనగా తాను చెప్పుతూ ఉండేటువంటి వాడు.
1: దెర్ వాజ్ ఎ లెక్చరర్ ఫ్రమ్ బ్రిటన్ హూ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ అండ్ క్రిటిసైజింగ్ భారత్.
0: కానీ ఈ విధమైనటువంటి తన మాతృదేశం యొక్క దూషణను తాను వినలేకపోయాడు.
1: బోస్ వాజ్ నాట్ ఏబుల్ టు హియర్ ద క్రిటిసిజం ఆఫ్ హిస్ మదర్ ల్యాండ్.
0: ఇది నా ప్రియ మాతృదేశము.
1: This is my dear motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my dear mother tongue.
0: ఇది నా మతము.
1: This is my religion.
0: ఇది నా అభిమతము.
1: This is my
0: వ్రతము.
1: This is my very religion.
0: దేశాభిమానమే లేకుండా, దేహం యొక్క దీనినే మనం విచారణ చేయకుండా మనం జీవించుతున్నామంటే ఇది నిజంగా మనకు మాతృదేశంగా భావిస్తున్నామా? కాదు కాదు. మాతృదేశమునకు ఏమైనా కూడా నేను త్యాగం చేయాలని సంకల్పించుకున్నాడు సుభాష్ చంద్రబోస్.
1: He took a firm resolution for the sake of his dear motherland. He should be prepared to give up anything.
0: కాని విచక్షణా జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక కొంతసేపు ఓపిక పట్టుకున్నాడు.
1: బట్ హీ వాజ్ బ్లెస్డ్ విత్ ఎ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. హీ ఎక్సర్సైజ్ పేషెన్స్.
0: కానీ వినలేకపోయాడు ఆ మాటలు.
1: బట్ ది క్రిటిసిజం కంటిన్యూడ్. హీ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్.
0: మూడు డస్ట్లంతా ఎగిరిపోయేసేసి ఆ యొక్క బ్రిటిష్ వాడిని తల పట్టుకుని తన చేతులు ఉన్నటువంటి చెప్పును తీసుకుని ఊరికి కొట్టేశాడు.
1: హీ జంప్డ్ ఓవర్ త్రీ బెంచెస్ ఇన్ వన్ గో అండ్ కాట్ హోల్డ్.
0: దేనినైనా నేను సహిస్తాను, నా మాతృదేశాన్ని నేను దూషించడం నేను సహించలేను.
1: ఐ కెన్ బేర్ ఎనీథింగ్ బట్ నాట్ క్రిటిసిజం ఆఫ్ అవర్ మదర్ ల్యాండ్.
0: జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి గరియసి. నేను నరకమునకు పోయినా పర్వాలేదు, నా యొక్క దేశం యొక్క విషయాన్ని నేను కాపాడుకోవాలి.
1: ఐఎమ్ ప్రిపేర్ టు గో ఈవెన్ టు హెల్. సచ్ వాస్ ద బోస్ హూ లివ్డ్.
0: ఈ దృశ్యాన్ని చూసినటువంటి విద్యార్థులందరూ కూడా ఏమీ చేయలేకపోయారు.
1: స్టూడెంట్స్ హూ సా దిస్ సైట్ ఫర్ ఫైండింగ్ దెమ్సెల్వ్స్ హెల్ప్లెస్.
0: కేవలం పులిపిల్ల వలె ఎగిరి అతన్ని అనేక రకములుగా కూడా హింసిస్తున్నాడు. అతను హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ అని అంటున్నాడు, కానీ ఎవరు హెల్ప్ లేదు.
1: అండ్ దట్ టీచర్ బిగాన్ క్రయింగ్ ప్లీజ్ హెల్ప్ మీ హెల్ప్ మీ హెల్ప్ మీ లైక్ ఎ టైగర్ కప్ హీ పౌన్స్ అపాన్ హిమ్.
0: మాస్టర్ కొన్ని క్షణాల లోపల యూనివర్సిటీ అంతా ప్రాకిపోయింది.
1: విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ యూనివర్సిటీ.
0: ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు.
1: దేర్ వాజ్ ఎన్ ఎమర్జెన్సీ మీటింగ్.
0: ఇతన్ని ఇంకా 5 సంవత్సరములు ఈ కాలేజీలో ఏమాత్రం మన కలకత్తా యూనివర్సిటీలో చదవడానికి అవకాశం లేదని నిర్ణయం చేసుకున్నారు.
1: దే రిజాల్వ్ దట్ బోస్ షుడ్ బి డిబార్డ్ ఫర్ 5 ఇయర్స్ ఫ్రమ్ కలకత్తా యూనివర్సిటీ.
0: దానితో అతను చదువులైనా కూడా త్యాగం చేశాడు.
1: హీ వాజ్ ప్రిపేర్డ్ టు గివ్ అప్ హిజ్ ఎడ్యుకేషన్.
0: నిజమైనటువంటిది నా మాతృభూమి, నా రక్తమంతా కూడా భారతదేశంలో పుట్టినటువంటిది, భారతదేశంలో పెరిగినటువంటిది, భారతదేశానికి అంకితం కావాలి.
1: మై బ్లడ్ ఈజ్ మెంట్ ఫర్ sacrificing for the sake and for the honor of my own nation, my motherland.
0: పాటిస్తూ వచ్చాడు.
1: అండ్ దట్ ఈస్ హౌ హీ పార్టిసిపేటెడ్ ఇన్ ద మూమెంట్స్.
0: తండ్రి ఈ యొక్క విషయాన్ని గుర్తించి తాను లండన్ కు పంపించాడు.
1: ఫాదర్
0: ఇండియాలో చదవడానికి అవకాశం లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఫర్దర్ స్టడీస్ హియర్. దెన్ హీ వాజ్ సెంట్ టు లండన్.
0: అక్కడ కూడా పోయి దేశాభిమానాన్ని హృదయంలో పెట్టుకున్నాడు. నా పవిత్రమైన భారతదేశము త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి కాదు, భోగభూమి.
1: ఈవెన్ ఆఫ్టర్ హీ వెంట్ టు లండన్ హీ ఆల్వేస్ రిమెంబర్డ్ దట్ హిజ్ మదర్ ల్యాండ్ దట్ ఈస్ ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ, ఎ కంట్రీ విచ్ ఈస్ డివోటెడ్ టు యోగా.
0: నేను చదవడానికి వచ్చినానే కానీ ఈ దేశంలో స్థిరమైపోవడానికి రాలేదు.
1: ఐ హావ్ కమ్ టు దిస్ కంట్రీ ఓన్లీ ఫర్ స్టడీస్, నాట్ టు సెటిల్ డౌన్ హియర్.
0: పెద్ద భక్తితో చదివేసేసి ఐసీఎస్ పాస్ చేశాడు మంచి స్థాయిలో.
1: హీ స్టడీడ్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పాస్ హిజ్ ఐసీఎస్ ఎగ్జామినేషన్ విత్ డిస్టింక్షన్.
0: తిరిగి అక్కడ నుంచి వచ్చి రాజకీయంలోనే ప్రవేశించాడు.
1: హీ కేమ్ బ్యాక్ టు భారత్ అండ్ ఎంటర్డ్ ది పాలిటిక్స్.
0: నేను ఈ దేశం యొక్క ఆహారంతో ఈ దేహాన్ని పోషించుకున్నాను.
1: మై బాడీ వాస్ ఇట్స్ వెరీ ఎగ్జిస్టెన్స్.
0: ఈ దేశం యొక్క పానీయం చేత జలం చేత నేను ఆ దేహాన్ని కాపాడుకున్నాను.
1: ఐ హావ్ ప్రొటెక్టెడ్ మై బాడీ విత్ ద వాటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కనుక నా దేశమునకు నేను కృతజ్ఞత చూపించాలి.
1: ఐ మస్ట్ షో గ్రాటిట్యూడ్ దిస్ మదర్ ల్యాండ్.
0: చూసారా, అదే విధముగా మన సంస్థకు కానీ మనం ఎవరుండి ఇంత స్థాయికి మనం వచ్చామనేటువంటి ఒక విషయం కానీ ఆ కృతజ్ఞతను మాత్రం విద్యార్థులు మరవరాదు.
1: స్టూడెంట్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ రిమెంబరింగ్ by whose grace and by whose help one has come up in life.
0: Adi nijamainatvanti yokka diksha nijamaina tyagam.
1: That is the correct type of resolution.
0: Swarthanni tyagam chesi parathanni viswasinchi paramarthanni pondali.
1: Renounce selfishness, have firm faith in the transcendental
0: vidya
1: and reach the transcendental goal.
0: Bhagavad Gita kani, Bible kani, Quran kani, Grandharajam kani, ఇంకా ఏ విధమైనటువంటి పవిత్ర గ్రంథములు అయినప్పటికీ ఇవి పారాయణ నిమిత్తమై అది ఆవిర్భవించలేదు.
1: వెదర్ ఇట్ ఈస్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఆర్ ఎనీ సేక్రెడ్ స్క్రిప్చర్, దే ఆర్ నాట్ మెంట్ ఓన్లీ ఫర్ మియర్లీ స్టడీయింగ్ అండ్ లీవింగ్.
0: ఆచరించే నిమిత్తమై అవి అందించినటువంటి.
1: ఆల్ ఆఫ్ దెమ్ హావ్ కమ్ ఫర్ ది పర్పస్ ఆఫ్
0: ఆచరణలో పెట్టాలి.
1: But practice the truth.
0: ఎన్ని శ్లోకాలు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మెమరైజింగ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టాన్స్?
0: ఎన్ని విధమైనటువంటి వ్యాఖ్యానం చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆఫరింగ్ ఎనీ నంబర్ ఆఫ్ కామెంటరీస్ ఆన్ దెమ్?
0: కాదు. గంగ గోవు పాలు గంటడైన చాలు, కడవదైన కడవ పాలు, కౌ మిల్క్ ఒక టీ స్పూన్ ఉండిన చాలు, వై బ్యారెస్ట్ ఆఫ్ డాంకీ మిల్క్?
1: ఇట్ ఈస్ సఫిషియంట్ టు హ్యావ్ ఎ స్పూన్ full of cow's milk, why have barrels of donkey's milk?
0: చదువుతుంటాం భగవద్ గీతలు పారాయణ ఎన్ని చేస్తుంటాము, 700 శ్లోకాలు కంఠం చేస్తున్నారు. కంఠానికి భారమే తప్ప తన యొక్క బాధలకు నివారణ ఏమాత్రం కూడా స్వల్పలేవు.
1: స్టడీయింగ్ అండ్ మెమరైజింగ్ భగవద్గీత ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్ అని రిపీటింగ్ ఇట్ ఈజ్ ఓన్లీ ఎ బర్డన్ ఫర్ యువర్ ఓన్ థ్రోట్, నో యూస్.
0: ఎంతమంది భగవద్గీతలకు వ్యాఖ్యానం చేస్తున్నారు?
1: How many people there are who can offer the commentaries?
0: ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు, ఇది ఆడంబరమైనటువంటి యొక్క తత్వం.
1: This is not devotion, it is only show and ostentation.
0: ఈనాడు ఆకార మానవుని కంటే ఆచార మానవుడు అత్యవసరం.
1: ది నీడ్ ఆఫ్ ది అవర్ ఈస్ పీపుల్ హూ ప్రాక్టీస్.
0: ఆచార మానవుని వల్లనే లోకానికంతకుండా ఒక ఉపయోగం ఉంటుండాలి.
1: మెన్ హూ ప్రాక్టీస్ వుడ్ బి హైలీ యూస్ఫుల్ ఫర్ దిస్ వరల్డ్.
0: ఆచారం లేనిటువంటి యొక్క విచారము ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ థింకింగ్ వితౌట్ ప్రాక్టీసింగ్?
0: కేవలము ఒక సంస్థలో ఒక పేరు పొందొచ్చు.
1: ఇట్ యూ మే గెట్ ఎ నేమ్.
0: ఇంకా గొప్పవాడైపోతుంది బ్రహ్మశ్రీ, లేకపోతే ఇంకే విధమైనటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ పొందొచ్చు.
1: యూ మే గెట్ సమ్ టైటిల్ లైక్ పద్మశ్రీ ఆర్ పద్మవిభూషణ.
0: సున్వంత విశ్వే అమృతస్య పుత్ర అనే బిరుదును ఇదంతా అందుకోలేరు.
1: బట్ యూ కెన్ నెవర్ బికమ్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ బై ఆల్ దీస్ కైండ్ ఆఫ్.
0: దీనికి మించినటువంటి టైటిల్ మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నథింగ్.
0: నీవు అమృతపుత్రుడవు, అమృతపుత్రుడవు, అమృతపుత్రుడవు అని వేదము చాటుతూ ఉంటుండాలి.
1: The greatest title which Veda has declared is that you are the child of immortality, and this is the greatest title.
0: కనుక విద్యార్థులార, ధన పదవుల కోసమని కాని, పేరు ప్రతిష్టల కోసమని కాని మీరు పులాకులు ఆడకండి.
1: Dear students, do not aspire for the sake of amassing wealth and money.
0: దేశాభిమానము, దైవాభిమానము, ధర్మాభిమానము పెంచుకోండి.
1: Develop attachment for the country, love for the Lord and love for dharma.
0: ధర్మమునకు మించినటువంటి లేదు. సత్యం నాస్తి పరో ధర్మ. సత్యమును కంటే మించినటువంటి ధర్మం కాని, ధర్మమునకు మించినటువంటి సత్యం కాని మరొకటి లేదు. సత్య ధర్మములు రెండు కూడాను అవినాభావ సంబంధములు, అన్యోన్య ఆశ్రయమే.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. దెర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. దెర్ ఇస్ నో ట్రూత్ గ్రేటర్ దాన్ ధర్మ, నో ధర్మ గ్రేటర్ దాన్ ట్రూత్.
0: కనుక ఏ కించిత్తైనా కూడా మనం ఆచరించి ఇతరులకు అందించడానికి తగిన కృషి చేయాలి.
1: You should practice at least in a little quantum and offer yourself as an example for others.
0: ananda tattvam anetundi manaku artham avutundi.
1: Then only you will be able to experience
0: nijamuga meeru ananda swaroopulu.
1: You are basically the very
0: ananda nimittamai meeru inni vidhamainatundi yokka karmalu aacharistunnaru.
1: All your actions are meant
0: for enjoyment. Ananda kosamani పెళ్లి చేసుకునేది ఆనందం కోసమని, బిడ్డలు కావాలనేది ఆనందం కోసమని, ఉద్యోగం కావాలనేది ఆనందం కోసమని, ధనం సంపాదించాలని అన్ని ఆనందం కోసమని. లక్ష్యం ఒక్కటి.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ గోల్, ద గోల్ ఆఫ్ బ్లిస్, వెదర్ ఇట్ ఇస్ ఫర్ స్టడీస్, మ్యారేజ్, చిల్డ్రన్.
0: గమ్యములు వేరు వేరైనప్పటికీ గమ్యం ఒక్కటి.
1: ద పాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద గోల్ ఇస్ ద సేమ్.
0: కనుకనే శృంగారములు వేరు, బంగారం ఒక్కటి.
1: The jewelry may be different, but the gold is one.
0: పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే.
1: The color of the milk is the same, although the color of the animal.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒకటే.
1: The indweller is one. The
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: Birth is one. The caste and religion.
0: దర్శనములు వేరు, దైవము ఒకటే.
1: God is one, but the various దర్శనములు.
0: పూల జాతులు వేరు, పూజలు ఒకటే.
1: The worship is one. Flowers may be
0: different. తెలియలేకను మానవులు తెలివి తప్పి.
1: Foolish ones do not know this basic truth.
0: బ్రతుకు కోసం బహుబాధ బద్దులై.
1: For the sake of this,
0: ఈ బ్రతుకు కోసం ఇన్ని మార్గములు పడుతున్నారే కానీ నిజంగా యోచిస్తే అన్ని చేరి ఒక్కటే.
1: Unnecessary trouble you are taking to leave this particular. ఏ
0: మతాన్ని కూడా మనం విమర్శించకూడదు.
1: Do not criticize any religion.
0: నా మతం వేరని చెప్పిన దాన్ని పెద్దగా వర్ణించకూడదు.
1: Do not go on.
0: అన్ని మతముల యొక్క అభిమానాన్ని మనం పురస్కరించుకోవాలి.
1: We have to bring about a harmonious understanding of various religions.
0: కేవలం నామతం గొప్పది, నీమతం గొప్పది అని వాదోపవాదములు వేయటము ఇది కేవలం సంకుచితమైనటువంటి బుద్ధుల యొక్క స్వభావం.
1: ఇట్ ఈస్ నారో మైండెడ్నెస్ టు సే దట్ వన్స్ రిలిజియన్ ఇస్ గ్రేటర్ దాన్ ది అనదర్స్ రిలిజియన్.
0: ఇది అన్ని మతములు ఒక్కటి, అన్ని మతముల యొక్క బోధను ఒక్కటే, అన్ని మతముల సత్యము ఒక్కటే.
1: ద ట్రూత్ అండ్ ద టీచింగ్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్స్ ఇస్ ద సేమ్. దేర్ఫోర్ ఆల్ రిలిజియన్స్ ఆర్ బేసికల్లీ ద సేమ్.
0: సంకుచితమైనటువంటి భావం లోపల పరమత్మను విమర్శించడం కాని, సమతమును వర్ణించడం కాని ఉండకూడదు.
1: Dear students, you should not criticize others' religions, should not go on praising your own religion. This is rather
0: wrong. అన్నింటికీ ఒక గౌరవం మనం అందించాలి.
1: Show respect for every religion.
0: ఈ విధమైనటువంటి సమత్వాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే తప్పక మన దివ్యత్వం అనేటువంటిది మనకు తప్పక ఆవిర్భవిస్తుంది.
1: If you follow this path of equality and equal mindedness, you are going to reach the goal of divinity and bliss which you really are.
0: కానా విద్యార్థులు క్రమక్రమేణ విద్యతో పాటు సమత్వంతో పాటు ప్రేమ తత్వాన్ని మనం అనుభవించి దివ్యత్వమైనటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించడానికి తగిన కృషి చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: డియర్ స్టూడెంట్స్, అలాంగ్ విత్ యువర్ ఎడ్యుకేషన్ యూ విల్ హావ్ టు జస్ట్ ఆల్సో డెవలప్ లవ్ అండ్ డివినిటీ అండ్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ టు ద వరల్డ్. దస్ ఐఎమ్ బ్రింగింగ్ ది డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

स्थितं व्योमां भजत्ये कष्टमाद्वितं सर्वभूतं

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రపంచంలో కనిపించే ప్రతి మానవుని యొక్క దేహమునందు ఆత్మ ఉన్నది. ప్రతి మానవుని యందు కూడాను ఆత్మ ఉన్నది.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్, ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ఆత్మ.
0: నీకు గోచరమయ్యేటువంటి యొక్క వ్యక్తుల యందు ఉన్నటువంటి ఆత్మనే నీ యందు కూడా ఉన్నది.
1: ఆత్మ ప్రెసెంట్, ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి హూమ్ యూ కమ్ అక్రాస్ ఈజ్ వెరీలీ సేమ్ ఇన్ యూ ఆల్సో.
0: సర్వత్రా ఉన్న ఆత్మ, నీ యందు ఉన్నటువంటి ఆత్మ రెండు ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ సీకర్. If he understands that universal consciousness is present in his individual also.
0: Atadu gruhasthudu kani vanaprasthudu kani sanyasi kani brahmachari kani evarenu sariye manavattamlo unnatundi yokka divyattamu okkate ani satyanni gurtinchinatundi vaade కర్మలు చేసినా చేయకపోయినా నిరంతరం కూడాను దైవము అతని వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కాపాడుతూ ఉంటాడు.
1: లెట్ హిమ్ బి సెలబ్రేట్ హౌస్ హోల్డర్ రిక్లూజ్ ఆర్ రెనన్షియంట్ వెదర్ హి డస్ యాక్టివిటీ ఆర్ నాట్ ఇఫ్ హి అండర్స్టాండ్స్ ద స్పిరిట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ హిమ్ దట్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: భారతదేశము పుణ్యభూమి.
1: భారత్ ఇస్ ఎ మెరిటోరియస్ ల్యాండ్.
0: ఈ భూమిపైన వీచేటువంటి గాలి సత్యస్వరూపమైనటువంటిది.
1: ద విండ్ దట్ బ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఈ భూమిపైన చెదిరిపోయే ధూడి అంతా కూడాను ధర్మస్వరూపంతో ఉంది.
1: ద డస్ట్ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్ ఈజ్ ఆల్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
0: ఈ ప్రపంచంలో ఈ భారతదేశం నందు సంచరించేటువంటి జలమంతయు కూడాను ప్రేమస్వరూపమై ఉన్నది.
1: ద వాటర్ దట్ ఫ్లోస్ అక్రాస్ దిస్ ల్యాండ్ రిప్రజెంట్స్ సుప్రీం లవ్.
0: ఈ భూమి యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను క్షమాశీలుడై ఉన్నాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ పర్సానిఫైస్ ఫర్ బ్యాలెన్స్ ఫర్ గివ్నెస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క స్థితులు గతులు మతులు సంస్థితులు కలిగినటువంటి దేశము మరెక్కడ కూడాను కనిపించటం లేదు.
1: దిస్ ఈస్ ద పొజిషన్, దిస్ ఈస్ ద లెవెల్, దిస్ ఈస్ ద ఆల్టిట్యూడ్, దిస్ ఈస్ ద గ్లోరీ అండ్ గ్రాండ్యూర్ ఆఫ్ దిస్ కంట్రీ విచ్ యూ డు నాట్ ఫైండ్ ఎనీవేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: కనుకనే ఈ దేశమునందు ప్రాచీన పురుషులందరూ కూడాను దీన్ని స్వాగతం చేశాడు.
1: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ ది ఏన్షియంట్ సేజర్స్ అండ్ సీయర్స్ వెల్కమ్డ్ దిస్ సార్ట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ దిస్ ల్యాండ్.
0: ధర్మమే ధర్మానికి కంకణం కట్టారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ గివెన్ ద ప్రైమరీ పొజిషన్ కరోనేటెడ్ ద రైచియస్నెస్.
0: నిజాయితీకి స్వాగతం చేశారు.
1: They welcomed the individuality.
0: Dharmamunaku andalam ekkincharu.
1: The righteousness was given highest position of esteem.
0: Kani itti pavitramaitvanti oka sthitilanu anubhavinchinatvanti Bharatadesamu ee naati paristhitini yochukunte chaala chitra vichitramga kanipistundi.
1: The heights and altitudes that Bharat reached in those days, when we compare with the present day, it's rather most surprising.
0: Bharat deshamunandu ee oka satyanni gurtinchinatvanti vyaktulu velaadi mandi untunnaru.
1: There are thousands of citizens of Bharat who have fully recognized this truth.
0: Aithe ఇట్టి నిజాయితీని గుర్తించినటువంటి వ్యక్తులలో ఎంతమంది దైవత్వాన్ని పొందారు?
1: Those who have recognized this individuality integrity, how many of them could attain divinity?
0: Sarvabhuta sthitam yemo bhajatvi kastamatitaha. ప్రతి మానవుని యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ తనను తానే స్మరించుకుంటూ ఉంటుంటారు.
1: ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ థింగ్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఆఫ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్.
0: అదే విధంగానే ఇతరుల యందు ఉన్నటువంటి యొక్క ఆత్మ కూడాను ఒక్కటిగానే భావించి దాని యందు కూడాను ఇట్టి పరిస్థితిలో ఈ యొక్క పవిత్రత జరుగుతూనే ఉంటుంటారు.
1: సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ ద స్పిరిట్ ఆర్ ద సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: భారతదేశంలో దైవాన్ని స్మరించని నాలుక, దానమివ్వని చెయ్యి ఎక్కడా కనిపించటం లేదు.
1: ఇన్ భారత్ యూ డోంట్ ఫైండ్ ఎనీవన్ హూ వుడ్ నాట్ స్ట్రెచ్ హిస్ హ్యాండ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ నాట్ ద టంగ్ దట్ వుడ్ నాట్.
0: ప్రతి భారతీయుడు కూడా దానం చేసిన హస్తమే.
1: ఎవ్రీవన్ స్ట్రెచెస్ హిస్ హ్యాండ్స్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: ప్రతి భారతీయుని యొక్క హృదయము భగవత్ నామం చింతించినటువంటి హృదయమే.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: కనుక ఈ భారతదేశం యొక్క మహత్తరమైన చరిత్రను గుర్తించుకోలేనటువంటి వారు మూర్ఖులని చెప్పవచ్చు.
1: సో వీ కెన్ డిక్లేర్ హీస్ ఎ ఫూల్ ఇఫ్ హీ డస్ నాట్ అండర్స్టాండ్ ద మిస్టరీ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ హోలీ ల్యాండ్.
0: ఒకనొక సమయం లోపల వివేకానంద అమెరికాకు వెళ్లాడు.
1: ఎట్ వన్ టైమ్ వివేకానంద విజిటెడ్ అమెరికా.
0: అక్కడ వెళ్లి ఉపనిషత్తులు, భగవద్గీతలు గండిగా చదివాడు.
1: దేర్ హస్ గాన్ త్రూ సీక్రెట్ టెక్స్ట్ లైక్ ఉపనిషత్స్ అండ్ గీత.
0: ఒక్కటి హృదయం నందు స్థిరం చేసుకున్నాడు.
1: వన్ థింగ్ గాట్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: సర్వత పాణిపాదం తత్సర్వచూచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృతిష్టతి. భగవంతుడు లేనటువంటి యొక్క స్థానము భారతదేశంలో లేనే లేదు.
1: దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ భారత్ వేర్ దెర్ ఇస్ నో డివినిటీ.
0: ఎక్కడ చూచినా భగవంతుని యొక్క పాదముల యొక్క శబ్దమే వినిపిస్తూ ఉంటుంది.
1: ఎవ్రీవేర్ వీ లిసన్ టు ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్.
0: ఎక్కడికి వెళ్లినా భగవంతుని యొక్క నాదమే వినిపిస్తుంటుంది.
1: We listen to the melody of the divine song.
0: ఏ హృదయంలో చూచినా కానీ దాని మోదమే అనుభవిస్తుంటాడు.
1: ఎవ్రీ హార్ట్ ఎక్స్పీరియన్సెస్ ది ఎకోస్ ఆఫ్ ది హోలీ సౌండ్.
0: అలాంటి భారతదేశమును నేను తిరిగి వెళ్లి చూడాలి.
1: He wanted to come back to Bharat once again with this understanding.
0: ఇంతకు పూర్వము నేను ఈ భారతదేశం పైన కొంత అలక్ష్య భావాన్ని చూపాను.
1: In fact, he felt that he neglected the spirit of Bharat earlier.
0: ఇప్పుడు వెళ్లి ప్రతి అణువునందు కూడాను భగవత్తత్వం కలదని చాటి చెప్పగలను. ఆ యొక్క మట్టిని కూడాను నా శిరస్సు పైన చల్లుకుంటాను.
1: This time he wanted to come back to Bharat, experience divinity in every speck of the dust of Bharat.
0: గంగా జలంలో ఉన్నటువంటి ప్రతి బింబమునందు కూడాను ప్రేమనే కదులుతూ ఉంటుండాలి.
1: And he watched love just floating over the surface of the waters of Ganges.
0: ఇట్టి భగవత్తత్వంతో నిండిన, మునిగిన, తేలిన ఒకటే ఇది భారతదేశం.
1: Whether you get drown yourself in the spirit of spirituality, you will understand that Bharat is one.
0: భారతదేశం నందు సత్య ధర్మములే పుట్టినిల్లు.
1: Bharat is the center of the twin principles of truth and righteousness.
0: శాంతి అహింసలే ఈ భారతదేశమునకు మెట్టినిల్లు.
1: In fact, this has been the center of glory for peace and non-violence.
0: కనుకని అట్టి భారతదేశం నందు లేనిది ఒక్కటి కూడాను లేదు.
1: So that which is not present here is nowhere else.
0: ఎన్న భారతే తన్న భారత అనింది వేదం.
1: The Veda says that which is not available.
0: భారతంలో లేనటువంటిది ఏ ప్రదేశంలో కూడా లేదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్ ఇస్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కనుక సర్వము భారతదేశం నుండే ఉంటున్నది.
1: అండ్ హెన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: యావత్ ప్రపంచమంతా కూడాను మూటగట్టి ప్రపంచంలో భారతదేశంలో ఉంచినట్టుగా కనిపిస్తుంది.
1: ఇట్ అపియర్స్ యాజ్ దో ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బండల్డ్ అండ్ ది ఎసెన్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ భారత్.
0: భారతీయులు ఇంతటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములను గుర్తించుకునలేక వేరే దేశములకు వెళ్లి ఏమేమో చూచి వచ్చాము అనేటువంటి భ్రాంతితో కుమిలిపోతుంటారు.
1: Without realizing the potentiality, the capacity and the uniqueness of Bharat, some people go abroad and return saying that they visited certain of the things which are rather surprising.
0: Ekkada aatma nigraham untundo akkada ye maatram kuda himsale jaragavu.
1: Where there is self control, there will be no violence.
0: Ilanti aatma nigraham kosamani అనేక మంది తపిస్తూ వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ టు అచీవ్ దిస్ సెల్ఫ్ కంట్రోల్.
0: ఇంతియే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఆత్మానంద నిమిత్తమై అనేక సాధనలు సలిపితూ వచ్చారు.
1: దే రిసార్టెడ్ టు సెవరల్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ టు ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఏమిటి ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
1: వాట్ ఆర్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్?
0: సామాన్యమైనటువంటి మానవులకు శ్రవణం,
1: ఫర్ ఆర్డినరీ పీపుల్ లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: ఇది సామాన్య మానవులకు సాధారణంగా భావించి ఈ సాధనలు సలుపుతూ వచ్చారు.
1: దీస్ ఆర్ ది 9 పాత్స్ ఆఫ్ డివోషన్ అడాప్టెడ్ ఫాలోడ్ బై సీకర్స్.
0: కానీ భారతీయ సంస్కృతి ఇవన్నీ సాధనలుగా పరిగణించలేదు.
1: బట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ ఎనీ యాజ్ ద ట్రూ వన్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము ఒక్కటే.
1: ది ఎటర్నల్ ట్రూత్ ఈజ్ వన్.
0: ఇందు అందును ఎందు వెతికినా అందందే కానవచ్చును ఒక్క సత్యం.
1: ద సేమ్ ట్రూత్ ఈజ్ ఫౌండ్ హియర్ అండ్ దేర్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: సత్యరూపము,
1: ఇట్ ఈస్ ట్రూత్.
0: బ్రహ్మము,
1: ఇట్స్ సెల్ఫ్.
0: సత్యమయము,
1: ఇట్స్ ఎటర్నల్.
0: సత్యమే సర్వవేళలందు ప్రకాశించుచుండు.
1: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ షైన్స్ ఆల్ ద టైమ్.
0: ఎందు వెతికిన అందే సత్యము కనిపించును.
1: యు ఫైండ్ ట్రూత్ ఎనీవేర్ యు సెర్చ్ ఫర్ ఇట్.
0: ఎందు చూచిన అందే సత్యం వినిపించును.
1: అండ్ యు ఆల్సో లిసన్ టు ట్రూత్ ఎవ్రీవేర్.
0: సత్యం సర్వవేళ యందు సర్వత్రా కూడాను నిండినటువంటిది.
1: ద ట్రూత్ పర్వేడ్స్ ద హోల్ యూనివర్స్ ఎట్ ఆల్ టైమ్స్
0: అని భారతీయ సంస్కృతి పవిత్రమైనటువంటి యొక్క సత్యాన్ని ఈ విధంగా గుర్తింపు చేసింది.
1: దిస్ సీక్రెట్ ట్రూత్ హ్యాస్ బీన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ భారత్.
0: భారతీయుల యొక్క హృదయము విప్పి చూచిన చమనే వారి యొక్క హృదయం నందు కనిపిస్తుంది.
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ భారత్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: అనాది కాలం నుండి భారతదేశమునకు ఎన్నియో ఇక్కట్లు కలిగినాయి, ఎన్నియో బాధలు సంభవించాయి, ఎన్నియో కష్టములు పెట్టారు.
1: భారత్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్, ఆబ్స్టకల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ద పాస్ట్.
0: కానీ దీనిని దేని కూడా లెక్క చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హెస్ ఎమర్జ్డ్ సక్సెస్ఫుల్లీ.
0: క్షమ సత్యము,
1: ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్.
0: క్షమ వేదము,
1: ఇట్ ఇస్ స్క్రిప్చర్.
0: క్షమ సత్యము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వం బౌ, క్షమ సంతోషము, క్షమ దయ, క్షమ వేదంబు సర్వ ప్రాణులయందు.
1: ఫర్బేరెన్స్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్. ఫర్బేరెన్స్ ఇస్ ట్రూత్. Forbearance is a scripture. Forbearance is non-violence. It is the bliss and compassion.
0: కనుకనే భారతీయుడు ఇంతకాలం జీవిస్తూ వచ్చారు.
1: That's how Bharatiyas lived.
0: క్షమనే వారి యొక్క ప్రాణము.
1: His forgiveness is the very breath of life.
0: క్షమనే వారి యొక్క శ్వాసము.
1: And it is the very breath.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములన్నీ కూడాను క్షమతోనే నిండి ఉంటున్నవి.
1: The inhalation and exhalation is full of this forbearance.
0: ఇలాంటి భారతదేశము ఇన్ని ఇక్కట్లకు, ఇన్ని కష్టములకు, ఇన్ని నష్టములకు, ఇన్ని దుఃఖములకును గురి అయి ఏమాత్రము లెక్క చేయకుండా స్థిరంగా నిలిచి ఉన్నదంటే దీంట్లో ఉన్నటువంటి క్షమ బలమే.
1: భారత్ కుడ్ ఎమర్జ్ సక్సెస్ఫుల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్ and losses because of this forgiveness or forbearance.
0: క్షమ కలిగినటువంటి వానికి ఏ బాధలు ఏమీ కదిలించలేవు.
1: ద వన్ విత్ స్టడీనెస్ కెనాట్ బి షేకెన్ బై ఎనీ డిఫికల్టీ.
0: ఆ క్షమ లేనటువంటి వారిని ఈ బాధలు బంగారం వలె తిప్పుతూ ఉంటాయి.
1: ద వన్ వితౌట్ దిస్ న్యాచురలీ బికమ్స్ అన్స్టడీ.
0: క్షమ పైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని ఎవరేమి కదిలించినా గాని ఇది కదలదు, మెదలదు.
1: ద వన్ హూ రిలైస్ ఆన్ ఫర్బేరెన్స్ కెనాట్ బి షేకెన్, హీ విల్ నెవర్ వేవర్.
0: కనుకనే భారతీయుల హృదయమునందు నిండి ఉన్నది క్షమనే.
1: అండ్ సో ఇట్ ఈస్ దిస్ ఫర్గివ్నెస్ విచ్ ఇస్ ప్రెజెంట్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ భారతీయ.
0: ఈ క్షమనే ఇంకొక రూపంలో ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: ది క్షమ ఫర్బేరెన్స్ ఇన్ అనదర్ ఫార్మ్ కెన్ ఆల్సో బి కాల్డ్ లవ్.
0: ఈ ప్రేమకు పర్యాయ పదము,
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ,
0: శాంతి అన్నారు.
1: ఈస్ పీస్ శాంతి.
0: శాంతి అన్న, క్షమ అన్న, ప్రేమ అన్న, మానవుడన్న, ఈ నాలుగింటికి ఒకే అర్థమే.
1: ఆల్ దీస్ వర్డ్స్, ద పీస్, ద ఫర్బేరెన్స్, లవ్, దే ఆర్ ఆల్ సినోనిమ్స్ కన్వేయింగ్ ద సేమ్ మీనింగ్.
0: మానవ
1: అండ్ హ్యూమన్, మానవ కన్వే ది సేమ్ మీనింగ్.
0: కనుకని మానవ అంటే ఉపనిషత్తులు యందు ప్రేమ అని దీనికి అర్థం.
1: ద వెరీ టర్మ్ మానవ అకార్డింగ్ టు ఉపనిషత్ మీన్స్ లవ్.
0: ఇలాంటి ప్రేమతత్వం కలిగినటువంటి వాడే భారతీయుడు.
1: యు ఆర్ ఎ ట్రూ భారతీయ ఇఫ్ యు హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
0: అట్టి భారతీయుల యొక్క తత్వమును ఈనాడు గుర్తించుకొనలేక ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన, భౌతికమైన, తాత్కాలికమైనటువంటి యొక్క ఈ లౌకిక బాధలకు గురి అవుతున్నారు.
1: The pristine glory, the culture of Bharat is totally forgotten today. We go by the modern comforts and conveniences and therefore we meet problems.
0: Chamane nee okkadori prashninchu.
1: Just question yourself.
0: Ee chama nee chama yokka shakti enta varaku unnadi.
1: We can question the forbearance within us. What is your power?
0: Ani cheppite cheppadaniki sadhyam kadanindi.
1: And you get the reply.
0: Yatho vacho nivartante apyaapya manasasah.
1: There came the reply. It's beyond the comprehension.
0: Vakunukkani.
1: Either by word.
0: Manasunukkani.
1: Nor by the mind.
0: Ek aakara chojanthul gani.
1: Or by form.
0: Andinchadaniki veelu kaadu ani.
1: Cannot be estimated.
0: Antati pavitramaitunte samskruti bharatiya samskruti.
1: That is the sacred culture of Bharat.
0: Ee samskrutiye sarva deshamulaku kudanu chaatutu vachindi.
1: The same culture, the sacred culture of Bharat is propagated.
0: Anadikalam nundi sarva deshamulaku kudanu
1: is in the forbearance within us. What is your power?
0: Ani cheppite cheppadaniki sadhyam kadanindi.
1: And you get the reply.
0: Yatho vacho nivartante apyaapya manasasah.

0: అనాది కాలం నుండి సర్వ దేశములకు కూడాను ఈ భారతీయ సంస్కృతి చాటటం చేతనే అన్ని దేశముల వారు కూడాను లోక సమస్త సుఖినో భవంతు అని ఆనందించారు.
1: దట్ హ్యాస్ బిన్ ది క్వింటెసెన్స్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ టు ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: దీనిని స్మరించినటువంటి వారు సర్వత్రా కూడా సుఖంగానే ఉంటారు.
1: దోస్ దట్ హ్యావ్ దిస్ ప్రేయర్ థింకింగ్ ఆఫ్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీబడి విల్ బి పీస్ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్.
0: కనుకనే భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము
1: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సర్వత్రా కూడా ఉండినటువంటి ఒక దైవత్వాన్ని స్మరించటమే.
1: ఈస్ టు ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ ఎవ్రీవేర్.
0: ఇలాంటి భారతీయ సంస్కృతిని విద్యార్థులు గుర్తించుకోలేక అనేక రకములైనటువంటి యొక్క భౌతిక భాగ్యముల కోసమై
1: the students are not able to recognize the value of the culture.
0: Aneka rakamulga paatapadutunnaru.
1: They struggle hard for physical pleasures and prosperity.
0: Kaadu kaadu.
1: You shouldn't be
0: Bharatiya sanskruti konni padamulaku chinnaviga muttimpu chesindayi.
1: And in fact the culture of Bharat has indicated certain signs.
0: Oh Bharatiyuda.
1: Oh Bharatiya.
0: Gaali kante ati veganga poyetundi edi.
1: What is that runs faster than the wind?
0: కొంతమంది ఈనాడు సైంటిస్ట్ అంతా కూడా లైట్ అంటారు.
1: మోడర్న్ సైంటిస్ట్
0: ఇంకా ఏమేమో చెప్తారు.
1: దే గివ్ డిఫరెంట్ ఆన్సర్స్.
0: దీనిని భారతీయ సంస్కృతి అంగీకరించలేదు.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డస్ నాట్ ఎండోర్స్ ఇట్.
0: అన్నింటికంటే వేగంగా పోయేటువంటిది
1: దట్ విచ్ ఇస్ ఫాస్టెస్ట్.
0: అన్నింటికంటే అతి శీఘ్రంగా చేరేటువంటిది
1: దట్ విచ్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్
0: మానవుని మనసే అన్నారు.
1: ఈజ్ ద హ్యూమన్ మైండ్.
0: ఇంకా ప్రపంచంలో అన్ని పదార్థముల కంటే బరువైనటువంటి పదార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది హెవియెస్ట్ ఇన్ దిస్ వరల్డ్?
0: నవ్వుతూ చెప్పింది
1: ది కల్చర్ ఆఫ్ భారత్ గేవ్ ఎ స్మైలింగ్ రిప్లై.
0: కన్న తల్లియే అన్నింటికంటే బలమైనటువంటిది.
1: ఇన్ఫాక్ట్ ఫిజికల్ మదర్ ఈస్ స్ట్రాంగెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్.
0: తల్లికి మించినటువంటి బరువైనటువంటి వస్తువు ఈ జగత్తులో కనరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ వన్ హూ హాస్ గాట్ దట్ హెవీనెస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఆఫ్ మదర్.
0: తల్లి యొక్క బలమే దేశం యొక్క బలము.
1: ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మదర్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మదర్ ల్యాండ్.
0: అందుకోసమనే భారత దేశము భారత మాత అని పిలుస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ భారత్ ఇస్ భారత మాత మదర్ ల్యాండ్.
0: మదర్ ల్యాండ్ అని పిలుస్తూ వచ్చారు కానీ ఎందుకు ఫాదర్ ల్యాండ్ అని పిలిచకూడదు?
1: వీ కాల్ దిస్ కంట్రీ మదర్ ల్యాండ్, వై నాట్ ఫాదర్ ల్యాండ్?
0: లేదు, నా తల్లి ఎందు అంతటి పట్టుత్వం ఉంటుంది.
1: ది స్ట్రెంగ్త్ లైస్ విత్ ది మదర్.
0: ఇంకా రెండవది, విదేశాలకు పోయినప్పుడు నిన్ను ఆప్యాయతగా గౌరవించి పలకరించేటువంటిది ఎవరు అన్నారు?
1: When you go abroad, who is the one who will talk to you with all the affection and respect?
0: అదియే మన మాతృభాష అన్నారు.
1: That is our mother tongue.
0: ఇది నాది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతవంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువనేరని.
1: If he is not proud of
0: that. దతికిన పీనుంగో కండి వస్తుందని కలడా?
1: That amounts equal to a dead body. నన్ను
0: ఎక్కడ పోయినప్పటికీ నన్ను పలకరించి నాతో ముచ్చట్టాడేటువంటిది నా యొక్క భాషనే.
1: It's only my mother tongue that enables me to converse freely with anybody who might.
0: ఎక్కడికి పోయినప్పటికీ కనిపించేటువంటిది నా యొక్క తల్లియే.
1: Wherever I go, I would like to meet my mother.
0: భర్తమాతనే నాకు కనిపిస్తుంది.
1: I find my mother everywhere.
0: ఇంకా అన్నిటికంటే వేగంగా పోయేటువంటిది
1: దాట్ విచ్ ఇస్ ఫాస్ట్.
0: ఈ ప్లేన్ ఆ ప్లేన్ ఆ ప్లేన్ అంటారు, అంత ప్లేన్ లే.
1: ఆల్ ది ప్లేన్స్ ఆర్ సింప్లీ ప్లేన్.
0: కాదు, మనసే.
1: ఇస్ ద మైండ్ దట్ ఇస్ ఫాస్టెస్ట్.
0: సర్వత పాణిపాద ఆ మనసు.
1: ఇస్ ద మైండ్ దట్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: మన ఏమ మనుష్యానం కారణం బంధమోచయో. మోక్షం వరకు తీసుకెళ్తుంది ఈ మనసు.
1: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ ఆల్సో లిబరేషన్.
0: ఇంకా దానికంటే ఇంకా ముందుకు పోయేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ద ట్రాన్సెండ్స్ దాట్.
0: కనుక ఇంత స్పీడ్ గా పోతుంది.
1: మైండ్ గోస్ సో ఫాస్ట్.
0: ఇలాంటి ఉపమానాలు భారతీయ సంస్కృతి యందు అనేకంగా కనిపిస్తూ వచ్చాయి.
1: సచ్ ఇలస్ట్రేషన్ ఎగ్జాంపుల్స్ వీ ఫైండ్ ఇన్ఫినిట్ ఇన్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా విద్యార్థులు చక్కగా గుర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి.
1: స్టూడెంట్స్ హావ్ గాట్ టు నో మెనీ మోర్ థింగ్స్.
0: ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ నథింగ్ మోర్.
0: అదే క్షమ,
1: దట్ ఫర్బేరెన్స్,
0: అదే శాంతము,
1: దట్ ఈస్ పీస్,
0: అదే ఒక విధమైనటువంటి వేదము,
1: దట్ ఈస్ స్క్రిప్చర్.
0: ఈ సత్యములకు ప్రేమకు ఉండినటువంటి ఒక డిఫరెన్స్ గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో.

0: the difference between truth and love.
1: ఈ ప్రేమకు దుఃఖం అనేది కనిపించదు.
0: Love is beyond misery.
1: ఎంతసేపు అయినప్పటికీ దీనికి నవ్విస్తూనే పోతుంది, కానీ దీనికి దుఃఖం ఏమాత్రం కనిపించదు.
0: లవ్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, నో ట్రేస్ ఆఫ్ సాడ్నెస్.
1: ఒకరిని నొప్పించదు, తాను నొప్పి పడదు.
0: ఇట్ వోంట్ హర్ట్ ఎనీబడీ నార్ గెట్ హర్ట్ ఇన్ టర్న్.
1: నొప్పించక తాను ఒక తప్పించుకు తిరుగునట్టి ధన్యుడి ప్రేమ.
0: అండ్ ఇట్స్ లవ్ విచ్ విల్ నెవర్ హర్ట్ నార్ గెట్ హర్ట్ అండ్ దస్ ఎస్కేప్స్ ది టు.
1: ఒకరిని నొప్పించదు ఈ ప్రేమ.
0: దిస్ లవ్ విల్ నాట్ హార్మ్ ఎనీబడీ.
1: తాను నొప్పి పడదు.
0: నాట్ గెట్ హార్మ్డ్.
1: తప్పించుకు తిరుగుతుంది.
0: అండ్ ఇట్ ట్రాన్సెండ్స్ ది టు.
1: ఈ విధమైన యొక్క సమస్తకరమైనటువంటి శక్తి స్వరూపమే ఈ ప్రేమ.
0: దిస్ లవ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
1: కనుకనే ప్రేమకు కోపం వస్తుంది అనుకుంటారు మీరు.
0: సమ్టైమ్స్ వి మే ఫీల్ లవ్ ఆల్సో క్యారీ ద ట్యాగ్ ఆఫ్
1: భగవంతుడు నాపైన కోపంగా ఉంటున్నాడు అని అనుకుంటారు.
0: Some people say that God is angry with me.
1: భగవంతునికి కోపమే లేదు.
0: There is no anger in God at all.
1: కోపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఈనాటి వరకు.
0: God is just making an attempt to know what anger is.
1: ఎక్కడ చూసినా ప్రేమ ప్రేమ ప్రేమ, భగవంతునికి ద్వేషం అంటే అనుకున్నాం.
0: People say God has hatred.
1: నీ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అని అన్ని వైపులా తిరిగి చూస్తున్నాడు.
0: God is in search of this hatred where it is.
1: ఎక్కడ చూసినా కనిపించటం
0: లేదు. నో వేర్ ఇట్ ఈస్ నోటీస్డ్.
1: కట్టకడబటికి
0: ఫైనలీ
1: చీకట్లో ఏమైనా ఉంటుండాడో ఏమో ఈ ప్రేమ.
0: మేబీ దట్ ఇట్ మే బి దేర్ ఇన్ డార్క్.
1: అక్కడ కూడా లైట్ వేస్తూ పోయాడు.
0: దేర్ ఆల్సో హీ మూవ్స్ అబౌట్ విత్ హిస్ టార్చ్.
1: అక్కడ కూడా కనిపించలేదు.
0: ఇట్స్ నాట్ నోటీస్డ్.
1: కాబట్టి ప్రేమకు స్థానం లేనటువంటి స్థానమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో లవ్.
1: దాంట్లో ద్వేషం లేదు.
0: దేర్ ఇస్ నో హేట్రెడ్.
1: దాంట్లో అసూయ లేదు.
0: దేర్ ఇస్ నో జెలసీ.
1: ఆ ప్రేమకు ప్రేమనే సాటి.
0: Love is love, that's all. Unequaled, unparalleled.
1: Prema hrudayame.
0: And heart is the center.
1: Prasannamainatundi hrudayamu.
0: That which is so soft and tender.
1: Prema hrudayame.
0: And the love is the
1: heart. Paripurnamainatundi prema.
0: It's a total love.
1: Prema premane.
0: Love is love.
1: Anantamaina prema.
0: It is infinite.
1: Advitiyamaina prema.
0: Non-dual.
1: Amaratvamaina prema.
0: Immortal.
1: Amrutamainatundi prema.
0: Nectarine.
1: Atti premanu.
0: That love.
1: ఎక్కడో ఉన్నది కనిపించడం లేదనుకోవటం చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ యు థింక్ వేర్ ఇట్ ఈజ్ దట్ ఐ యామ్ నాట్ ఏబుల్ టు నోటీస్ ఇట్.
1: నీవు తన యందున్నటువంటి ప్రేమను తాను గుర్తించుకోలేక బయట తట్టు తిరుగుతూ ఉన్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద లవ్ విత్ ఇన్ యు బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్.
1: కనుక నీవు బయట చూస్తుంటే బయట ప్రేమ ఎక్కడికి కనిపిస్తుంది.
0: అండ్ సో హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఇట్ అవుట్ సైడ్.
1: ఈ టవర్ ను ఎక్కడ ఉంది అని చూస్తే టవల్ ఉన్న దగ్గర చూస్తే తెలుస్తుంది, కానీ టవల్ లేని దగ్గర పోయి ఏది నా టవల్ ఏది నా టవల్ అంటే ఎక్కడ కనిపిస్తుంది.
0: యు కెన్ ఫైండ్ అవుట్ ద టవల్ వేర్ ఇట్ ఈస్ డ్రాప్డ్, నాట్ అవుట్ సైడ్ అదర్ స్పాట్స్.
1: ఈ టవల్ అయినా ఒక చోట ఉండవచ్చును, ఒక చోట లేకుండా పోవచ్చు.
0: దిస్ టవల్ బి ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
1: కానీ ప్రేమ లేని చోటే లేదు.
0: బట్ లవ్ ఇస్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా నిండినటువంటిది ప్రేమని.
0: ఇట్ ఈస్ ఆల్ ఓవర్.
1: అలాంటి ప్రేమతత్వానికి కోపం ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్? హౌ డు ఎక్స్పెక్ట్ ది ప్లేస్ ఫర్ యాంగర్ దేర్ ఇన్ లవ్?
1: తన ఇష్టానికి విరుద్ధంగా చేసినప్పుడు ఒక విధమైన కోపం అని అనుకుంటారు.
0: వీ థింక్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ అవర్ లైక్స్ అండ్ ప్రిఫరెన్స్.
1: భగవంతునికి విరుద్ధమైనటువంటిది ఏదీ లేదు జగత్తులో.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నథింగ్, నో డిస్ లైక్స్ ఇన్ ద డివినిటీ.
1: కాబట్టి తనకి కోపం ఎట్లా వస్తుంది?
0: హౌ డు ఎక్స్పెక్ట్ యాంగర్ దేర్?
1: రావడానికి వీలేదు.
0: నో ఛాన్స్.
1: ఎప్పుడు చూసినా గానీ తన వెంట జంట ఇంట కంట ఉంటున్నాడు.
0: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, అరౌండ్
1: యూ, అరౌండ్ యూ,
0: అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: కనుక అట్టి ప్రేమతత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించక
0: వితౌట్ మేకింగ్ అటెంప్టింగ్ అటెంప్ట్ టు నో లవ్.
1: ప్రేమ ఎక్కడో ఉన్నది అనుకుంటే చాలా పొరపాటు.
0: ఇఫ్ యూ థింక్ దట్ లవ్ ఇస్ ప్రెసెంట్ ఇట్ సమ్వేర్ ఎల్స్,
1: భారతీయ సంస్కృతి అంతా అనుకుంటూ ప్రేమమయమే.
0: ది ఎంటైర్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
1: దీని సంస్కృతిని ఏ విధంగా భావించారు?
0: How is it considered?
1: Samskarimpapadisam chetane idi samskruti aipoyindi.
0: That which is refined, polished is samskruti culture.
1: Idi oka samskruti valla yerpadindi.
0: This cloth is because of this processing.
1: Idi ekkada nunchi vachindi modalu?
0: How did you get it?
1: Pratti nunchi vachindi.
0: It's out of cotton.
1: Pratti ni daram nunda teesi.
0: And you get yarn out of it.
1: దాని విత్తనం నుంచి వేరు చేసి
0: సెపరేట్ ఫ్రమ్ ద సీడ్,
1: ఆ ప్రత్తిని వేరు చేసి
0: అండ్ యూ సెపరేట్
1: ఆ ప్రత్తిని దారంగా తీసి
0: అండ్ మేక్ థ్రెడ్స్ అవుట్ ఆఫ్ ఇట్,
1: దారాన్ని తిరిగి ఒక రేఖంలో వేసి
0: అండ్ దెన్ యూ జస్ట్ బ్రింగ్ దెమ్ టుగెదర్,
1: ఒక వస్త్రంగా నేయటం చేత
0: అండ్ మేక్ ఇట్ ఇంటు ఎ క్లాత్,
1: ఇది ఒక వస్త్రం అయిపోయింది.
0: సో ఇట్ ఇస్ క్లాత్ నౌ.
1: ఇన్ని సంస్కారములు చేయటం వల్లనే ఈ వస్త్రం ఒక రూపకంగా ధరించింది.
0: బికాస్ ఆఫ్ దిస్ ప్రాసెసింగ్ రిఫైన్మెంట్ యూ ఫైండ్ దిస్ క్లాత్ నౌ.
1: ఇది ఒక వెండి తట్ట
0: అండ్ దిస్ ఇస్ ఎ సిల్వర్ ప్లేట్.
1: కానీ ఇది సిల్వర్ పేట్ అని ఏ రీతికి చెప్పగలవు?
0: can you say so?
1: ఇది మొట్టమొదటి ఒక వెండి.
0: ఇట్ ఈస్ సిల్వర్.
1: ఈ వెండిని ఒక కంసాలికి ఇచ్చి,
0: అండ్ ఇట్స్ గివెన్ టు గోల్డ్ స్మిత్,
1: అతను దీన్ని బాగా కరగబెట్టి,
0: అండ్ హీ విల్ మెల్ట్ ఇట్,
1: ఆ కరగబెట్టి చాలా నిప్పు వేసి,
0: అండ్ హీ విల్ బర్న్ ఇట్,
1: ఒక విధమైనటువంటి ఒక లిక్విడ్ గా చేశాడు,
0: అండ్ హీ విల్ మేక్ ఇట్ ఇంటు ఎ లిక్విడ్ ఫామ్,
1: లిక్విడ్ గా చేసి
0: ఆఫ్టర్ దట్
1: ఒక అచ్చులో పోసి,
0: అండ్ హీ పుట్ ఇట్ ఇన్ ఎ మోల్డ్,
1: తట్టిగా అట్టాడు,
0: అండ్ దెన్ మేడ్ ఇంటు ఎ ప్లేట్.
1: ఇన్ని రకమైనటువంటి యొక్క అవస్థలు పెట్టిన తర్వాతే ఇది ఇప్పుడు ఉపయోగించుకునే తట్టగా రూపొందింది.
0: ఆఫ్టర్ పాసింగ్ త్రూ డిఫరెంట్ స్టెప్స్ అండ్ స్టేజెస్ యూ హ్యావ్ దిస్ ప్లేట్ దట్ యూ మేక్ యూజ్ ఆఫ్.
1: కనుక ఒక వెండి తట్టగా తయారు కావాలంటే ఎన్ని విధంలో సంస్కరింప చేయాలి?
0: సో ఫర్ సిల్వర్ టు బికమ్ ఎ ప్లేట్ ఇట్ హాస్ గాట్ టు బి రిఫైన్డ్ పాలిష్డ్ ప్రాసెస్.
1: అదే విధంగానే
0: సిమిలర్లీ
1: సామాన్యమైనటువంటి మానవుడు
0: ఆర్డినరీ మ్యాన్
1: దైవ మానవుడిగా రూపొందాలంటే
0: టు బికమ్ డివైన్
1: ఎన్ని విధాలు సంస్కరింప చేయాలి?
0: హి హస్ గాట్ టు బి రిఫైన్డ్.
1: ఆ సంస్కారంకు వీరు ఏమాత్రమో ప్రయత్నం చేయటం లేదు.
0: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ అటెంప్ట్ టు పాస్ త్రూ ద ప్రాసెస్.
1: నేను మానవుడు,
0: ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: టక్కన నేను దైవం కావాలా అంటారు.
0: ఐ షుడ్ ఇన్స్టంటేనియస్లీ బికమ్ డివైన్
1: అవుతాడు. అయితే ఆ నమ్మకమైన నీలో ఉండాలి కదా?
0: బట్ యు హావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ లైక్ దాట్.
1: ఆ పూర్ణమైనటువంటి నమ్మకం నీ ఎందు ఉండాలి కదా?
0: యు షుడ్ హావ్ ద టోటల్ ఫెయిత్ ఇన్ ఇట్.
1: నమ్మకము లేక నమ్మిన వాని వలె తిరుగువాడికి ఒక్క ప్రేమ కాదు.
0: అండ్ యు బిహేవ్ యాజ్ ఇఫ్ యు హావ్ ఫెయిత్, ఇన్ ఫ్యాక్ట్ యు డు నాట్ హావ్.
1: నమ్మినట్టుగా నటిస్తున్నాడు,
0: యు ప్రిటెండ్ సర్,
1: కానీ నమ్మకం లేదు,
0: అండ్ యు హావ్ నో ఫెయిత్ ఇన్.
1: అలాంటి వానికి ఎట్ట కనిపిస్తుంది ఈ ప్రేమ?
0: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ లవ్?
1: ప్రేమ రూపము,
0: ఇట్స్ లవ్ ఫార్మ్.
1: బ్రహ్మము ప్రేమమేమో,
0: అండ్ గాడ్ ఇస్ లవ్.
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
0: ఇట్స్ ఓన్లీ లవ్ టు లవ్, దట్ ఈస్ ది ప్రిన్సిపల్.
1: ప్రేమ ప్రేమతో సంధింప నియమమగును.
0: ఇట్ ఇస్ ఓన్లీ కనెక్షన్, లవ్ టు లవ్.
1: ప్రేమ ప్రేమతోనే సంధించాలి.
0: అండ్ లవ్ టు లవ్ కనెక్షన్ ఓన్లీ ఇస్ పాసిబుల్.
1: కనుకనే అట్టి ప్రేమ స్వరూపమే నిజమైన సంస్కారం.
0: దట్ ది ఫార్మ్ ఆఫ్ లవ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ రిఫైన్మెంట్ కల్చర్
1: ప్రపంచంలో.
0: In this world today,
1: దైవాన్ని గురించి
0: అబౌట్ గాడ్
1: అనేక మంది అనేక విధమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు.
0: మెనీ పీపుల్ హ్యావ్ బిన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్.
1: పరిశోధనలే కాదు,
0: నాట్ మేర్ ఎక్స్పెరిమెంటేషన్,
1: సందేశం కూడా కొంత జరుగుతూ ఉండాలి.
0: అండ్ వీ ఆల్సో ఫైండ్ ద మెసేజ్ బీయింగ్ పాస్డ్ ఆన్.
1: ఆ మెసేజ్ ద్వారా మిస్సేజ్ గా మారిపోతుండాలి.
0: త్రూ దట్ మెసేజ్ వీ మిస్ ఇన్ దిస్ ఏజ్.
1: ఏంటి ఈ మెసేజ్?
0: వాట్ ఈస్ ద మెసేజ్?
1: నిజంగా దైవత్వాన్ని వెతకడం అంటే దీన్ని వెతకపోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: ఎందు చూచిన అందందే కలడు.
0: యూ విల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు.
1: బాలుడైనటువంటి ప్రహ్లాదుడు కూడా చెప్పాడు,
0: ప్రహ్లాద డిక్లేర్ దిస్ సెట్ ఎంగేజ్,
1: ఎందు కలడు అందులేడనే సందేహం వలదు.
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ ఈస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతుండు,
0: దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఎందెందు వెతకి చూచిన అందందే కానబడను.
0: వేర్ ఎవర్ యూ సర్చ్ ఫర్ హిమ్ యూ విల్ ఫైండ్ హిమ్ దేర్.
1: తన మనసులో అన్ని డౌట్స్ నింపుకొని,
0: with all the doubts in his mind,
1: tadwara naaki satyanni ganipinchalante etta ganapadtundi.
0: How do you expect him to find and experience truth?
1: Kanukane satyaroopamu brahmamu,
0: therefore God is truth.
1: Deeni paina sandehaniki avakasame undadu.
0: Never doubt this.
1: Tappaku neevu aa satyamto chudu.
0: With the truth you see,
1: eduru tatchame kanipistadu.
0: You will find the manifestation right in front of you.
1: Kanuka
0: so
1: bharatiya samskruti,
0: ద కల్చర్ ఆఫ్ భారత్,
1: ఎంత ఉత్తమమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత దీర్ఘమైనటువంటిదో, ఎంత దివ్యమైనటువంటిదో, ఎంత భవ్యమైనటువంటిదో.
0: ఇట్ ఈస్ సో నోవెల్, యూనిక్ అండ్ ఎవర్ గ్రీన్ అండ్ ఫ్రెష్.
1: విచారణ చేస్తే,
0: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ అండ్ ఇంక్వైర్,
1: తప్పక విషయం స్వరూపకంగానే కనిపిస్తుంది.
0: యూ విల్ అండర్స్టాండ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్ మేనిఫెస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: కానీ విచారణ చేస్తున్నారు,
0: బట్ వీ డోంట్ గో దట్ ఫార్.
1: విరుద్ధమైనటువంటి విచారణ చేస్తున్నారు.
0: వీ గో ఇన్ ద రివర్స్ డైరెక్షన్.
1: దీన్ని ఒక్కొక్క సమయం లోపల,
0: దిస్ అట్ వన్ టైం,
1: అనేక మంది సైంటిస్ట్ అంతా కూడాను,
0: మెనీ సైంటిస్ట్,
1: ఈ దైవత్వాన్ని గురించి ఎన్నో పరిశోధనలు చేస్తూ వచ్చారు.
0: దే వెంట్ ఆన్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ డివినిటీ.
1: చూచి,
0: హావింగ్ ఎంక్వైర్డ్,
1: ఒకనొక సమయం లోపల,
0: ఎట్ వన్ టైం,
1: చర్చిల్ వచ్చి,
0: చర్చిల్ కేమ్,
1: చెప్పాడు.
0: హీ సెడ్,
1: మరే పిచ్చివాడా,
0: ఓ మ్యాన్ క్యాన్,
1: దైవం ఎక్కడా, దైవం ఎక్కడా నేను వెతుకుతున్నావు.
0: యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్.
1: మొట్టమొదటి నీవెవరు, నీ ఎక్కడున్నావు నీవు తెలుసుకో.
0: ఫస్ట్ నో దై సెల్ఫ్, ఫస్ట్ నో వేర్ యుర్.
1: యు ఆర్ నాట్ కాంక్వర్డ్ విత్ గాడ్.
0: యు కెనాట్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
1: ఎక్కడ చూసినా కానీ యు హ్యావ్ కాంక్వర్డ్ ఇన్ గాడ్ ఇన్ సెల్ఫ్.
0: ఫస్ట్ యు కాంక్వర్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు విజువలైజ్ గాడ్ విత్ ఇన్.
1: నీ ఎందే ఉంటున్నాడు,
0: హీస్ ఇన్ యూ.
1: ఇది తెలుసుకోలేక,
0: వితౌట్ నోయింగ్ దిస్,
1: ఎక్కడో తైవాన్ అంతా వెతకడానికని అమెరికాకు పోతున్నాడు, జపాన్కి పోతున్నాడు, జర్మనీకి పోతున్నాడు, ఎక్కడికెక్కడ పోతున్నాడు.
0: యు ఆర్ ఇన్ వెయిన్ సర్చ్ ఆఫ్ గాడ్ in places like Japan, America and so on and so forth. You don't need to go anywhere.
1: ఒక హాఫ్ ఇంచ్ కూడా లేదు ఉదయాంతరానికి చేరు.
0: గో విత్ ఇన్ హాఫ్ ఎన్ ఇంచ్,
1: అక్కడ నీకు కనిపిస్తాడు.
0: దేర్ యు ఫైండ్ గాడ్.
1: బయట దృష్టిని పెంచుకుంటూ లోపల స్వరూపాన్ని కనిపించాలంటే ఎట్లా కనిపిస్తుంది?
0: బీయింగ్ టోటల్లీ ఎక్స్టీరియర్,
1: నీ మొట్టమొదటి లోపల దృష్టిని నీ పెంచుకో.
0: గో విత్ ఇన్,
1: స్వరూపం నీ కంటికి కనిపిస్తుంది.
0: దెన్ యుల్ సీ ద ట్రూ ఫార్మ్ దేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే నీ దైవము.
0: Love is God.
1: ప్రేమని నీ యొక్క సర్వస్వము.
0: Love is your property.
1: ఈ ప్రేమత్వం లోపల నీవు ప్రేమ చేతనే పొందాలి.
0: And you can acquire love through love only.
1: కనుకనే
0: so
1: ఆ ప్రేమను నీవు ఏ రీతిగా చూడాలంటే
0: how are you to experience it?

0: ప్రేమసుధ వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగదే కృష్ణ గానము సేయగదే.
1: ఇన్ దిస్ బారన్ ల్యాండ్ బిరెట్ ఆఫ్ లవ్ లెట్ us sow the seeds of love with all the emotion of love. Well, let's have the rain of love and the rivers of love flow.
0: ఒక్క ద్వాపర యుగం నందు మాత్రమే చక్కగా అర్థమైతే వచ్చింది.
1: ది హోల్ ప్రిన్సిపల్ వాజ్ అండర్స్టూడ్ ఇన్ ద ద్వాపర ఏజ్.
0: ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించాడు.
1: దే కుడ్ సీ కృష్ణ ఎవరి
0: వారికి ఆ కృష్ణ రూపం వారికి చాలా ఇష్టము.
1: బికాస్ దే రిలిష్ దట్ ఫార్మ్ వెరీ మచ్
0: ఎవరి రూపంను వారు ధరించి ఎవరి రూపం వారు భ్రమించి ఎవరి రూపం వారు చింతించినప్పుడు ఆ రూపం వారు సాక్షాత్కరిస్తుంది.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్ అండ్ ప్రిఫరెన్స్.
0: కానీ కృష్ణుని గుర్తించుకోలేదు.
1: But it's not possible for everybody to know Krishna.
0: Edo Yashoda kumarudu vidu.
1: They just take him as the son of Yashoda.
0: Edo pichi pichi pannalanni chestunnadu.
1: And he does all mischief.
0: Veellinti nunchi teesipothunnadu vaallintiki pedutunnadu venna. Vaallinti nunchi chestunnadu veellintiki pedutunnadu venna.
1: He goes on stealing butter and distributing.
0: Ee cheating enduku cheyali Krishnudu?
1: Why this cheating?
0: Ee cheating anukunnaru.
1: People thought it is cheating.
0: కాదు కాదు.
1: బట్ ఇస్ నాట్ సో.
0: ఇందులో ఎంతయో రహస్యం ఉంటుండది.
1: బట్ దేర్ ఇస్ సీక్రెట్ బిహైండ్ ఇట్.
0: ఏమిటిది వెన్న?
1: ఇట్ ఇస్ బట్టర్.
0: వెన్ననిగా
1: బట్టర్ మెంట్
0: పాలలోంచి బాగా మద్దన చేసి
1: వెన్ యూ చర్న్ మిల్క్
0: మద్దన నుంచి తిరిగి దీనికి ఒక స్వరూపాన్ని ధరించి
1: అండ్ దెన్ ఇట్ టేక్స్ ఎ ఫార్మ్
0: ఇందులో పవిత్రమైనటువంటి ఒక వెన్నగా రూపొందింపజేశారు.
1: అండ్ ఇట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బట్టర్.
0: భగవంతుణ్ణి అనేక రూపంలో ఉన్నటువంటి వాడిని ఒక ఏకరూపకంగా తీవాలంటే ఈ రకమైనటువంటి మద్దతు జరగాలి.
1: దిస్ చర్నింగ్ ప్రాసెస్ ఇస్ నెసెసరీ టు ఎక్స్పీరియన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఆ యూనిటీలోనే డివినిటీ ఉంటుండాలి.
1: దేర్ ఇన్ దట్ యూనిటీ లైస్ ద డివినిటీ.
0: చిన్న విషయం మీరు తీసుకోండి చక్కగా.
1: టేక్ ఎ స్మాల్ ఇలస్ట్రేషన్.
0: పాలును పిండావు.
1: అండ్ యూ హావ్ డ్రాన్ మిల్క్.
0: స్టవ్ పైన పెట్టావు, కాంచుతూ ఉన్నావు.
1: యూ జస్ట్ kept it over the stove and heat it.
0: కాంచుతూ ఉన్నప్పుడు
1: and when it's so
0: సన్న పాలు పొంగినాయి.
1: As you boil it, you find the milk rising up.
0: అక్కడ నీళ్లు తీసుకున్నావు, దాంతో చల్లినావు.
1: And naturally the milk level comes down.
0: ఆ యొక్క పొంగినటువంటి పాలు చల్లారిపోయింది.
1: And the boiling milk gets splashed comes down.
0: అప్పుడు
1: then
0: ఏంటి ఇది?
1: What is this?
0: పాల నుంచి ఎందుకు ఇది పొంగిపోయినాయి?
1: How is that you find boiling my milk rising?
0: పాల నీ ఎందుకు చల్లారి నావే అని అడిగితే
1: How is it so calm now?
0: అది చెప్తూ ఉండాలి.
1: Then it tells now.
0: ఇంతకాలము నేను నీటితో స్నేహం చేసుకున్నాను.
1: So long we are in the company of water.
0: ఈ అగ్ని సంస్కారం చేత నా స్నేహం వీడిపోయింది.
1: Because of boiling process we were separated.
0: ఈ యొక్క పాల నుంచి నేను వీడిపోయాను.
1: I'm separated from milk.
0: కనుకనే నేను ఇంకా ఏకాంతంగా నిలిచలేను.
1: ఐ డోంట్ వాంట్ టు రిమైన్ అలోన్
0: అని అడుక్కు వెళ్లిపోయాను.
1: దేర్ఫోర్ ఐ సబ్డ్యూడ్ మై సెల్ఫ్.
0: ఎంత గొప్ప చూడండి,
1: వాట్ సాక్రిఫైస్.
0: ఆ సన్నిహితమైనటువంటి స్నేహము చల్లారడానికి ఇన్ని విధములైనటువంటి ఒక ఉపాయం చెప్పారు.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ ది డివైస్ గివెన్ సో హ్యాస్ టు బ్రింగ్ డౌన్ ద లెవెల్ ఆఫ్ బాయిలింగ్ మిల్క్ టు కమ్ టు నార్మల్స్.
0: కనుక దైవత్వం లోపల
1: ఇన్ డివినిటీ
0: ఇంతటి విషయం రహస్యాలంతా ఉన్నాయి.
1: సో మెనీ సీక్రెట్స్ ఆర్ దేర్.
0: కృష్ణుని యొక్క చర్యల లోపల కూడాను వెన్న.
1: ఇన్ యాక్షన్స్ ఆఫ్ కృష్ణ ది బట్టర్.
0: ఎక్కడికి వెళ్లినా కూడాను దొంగతనం చేశాడనుకుంటున్నారు చాలా మంది. ఆ పదం చాలా చెడ్డది.
1: పీపుల్ సే కృష్ణ హ్యాస్ స్టోలన్ బట్టర్. ద వర్డ్ స్టీల్ ఈస్ వెరీ బ్యాడ్.
0: దొంగతనం చేస్తే నోరం తప్పుకొని వస్తాడా?
1: అండ్ ఇఫ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ స్టీల్స్ డూ ఎక్స్పెక్ట్ కృష్ణ టు స్మియర్ బట్టర్ ఆల్ ఓవర్ ది ఫేస్?
0: లేదు. యశోదకే సందేహం కలిగింది.
1: యశోద డౌటెడ్
0: కృష్ణ.
1: కృష్ణ
0: నోరంతా వెన్న వాసన.
1: హౌ ఇస్ ఇట్ ఐ స్మెల్ బట్టర్?
0: ఊరంతా ఆగడంబు.
1: ద హోల్ నైబర్హుడ్ నోస్.
0: ఒకటే రద్దు.
1: అండ్ వీ ఫైండ్ కంప్లైంట్.
0: ఊరంతా లేవు బాలా.
1: యూర్ సో యంగ్ స్మాల్.
0: నీ నుంచి ఇంత అల్లరి జరుగుతుండదా?
1: వై సో మచ్ ఆఫ్ మిస్చీఫ్?
0: ఏమిటి ఇది మిచ్చి?
1: వాట్ ఇస్ ఆల్ దిస్?
0: మన ఇంటిలో వెన్న లేదా?
1: డోంట్ వీ హావ్ బటర్?
0: అడిగిన నేను పెట్టనా?
1: ఇఫ్ యు ఆస్క్ డోంట్ ఐ సర్వ్ యూ?
0: కానీ ఎందుకు ఇంటింటికి పోయి నువ్వు వెన్న తీసుకుంటున్నావు?
1: దెన్ వై డు యూ గో టు ద నైబర్హుడ్ అండ్ స్టీల్?
0: చెప్పాడు.
1: అండ్ హీ సెడ్
0: అమ్మా
1: మదర్
0: మన ఇంటిలో వెన్న లేదని కాదు.
1: నాట్ దట్ వీ డోంట్ హ్యావ్.
0: కానీ
1: బట్
0: వెన్ననగా హృదయమే దీనికి పేరు.
1: బట్ మీన్స్ ద హార్ట్.
0: అది ఇతరుల హృదయాన్ని లోపల అది మరింత పవిత్రంగా ఉంటుంటాయి.
1: ఇన్ ది హార్ట్స్ ఇట్ ఈస్ ఫుల్.
0: ఇంటిలో ఉన్న వెన్న కొంతవరకును ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది.
1: బటర్ ఎట్ హోమ్ మే బి డిఫరెంట్.
0: బయట వారి వెన్న చాలా పరిశుద్ధంగా ఉంటుంది.
1: అండ్ ద బటర్ అవుట్ సైడ్ ఈస్ వెరీ ప్యూర్.
0: అంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దానికి పవిత్రమైనటువంటి యొక్క వాసన కూడా ఉంటుంది.
1: అండ్ ఇట్స్ గాట్ వెరీ గుడ్ స్మెల్ టు.
0: కనుక
1: సో
0: నాయన, నీవు బయట దీనికంత నీవు వెళ్ళద్దు.
1: So mother started telling, don't go outside.
0: నీకు కావాల్సిన వెన్న నా ఇంట్లోనే ఉండాలి, పెడతాను నేను.
1: వాట్ ఎవర్ యూ వాంట్ ఐ విల్ సర్వ్ యు అట్ హోమ్
0: అని చెప్తే అక్కర్లేదు నాకు.
1: And when mother said, Krishna said, I don't
0: want. వెన్ననే నాకు గొప్ప వెన్నగా కనిపిస్తుంది.
1: In fact, I relish the butter of others.
0: దీనికి నేను దొంగతనం చేయలేదు.
1: Not that I steal.
0: వారిని ప్రత్యక్షంగా అడిగి ప్రత్యక్షంగా చూస్తున్నట్టే తీసుకుంటున్నాను.
1: In fact, I collect butter as they watch me.
0: దీనిని పురస్కరించుకుని అందరి కూడాను భక్తులు కూడాను బడా చిత్త చోర బృందావన సంచార, ఓ చిత్త చోరుడా అంటారు.
1: Devotees also sing the name of God, telling that you are a big thief, you steal our heart.
0: ఈ విధంగా చెప్తే కృష్ణుడు చాలా ఆనందించేటువంటి వాడు.
1: When we call him a big thief, Krishna is very happy.
0: ఎవరినైనా పోయి అరే దొంగ అని అడిగితే, ఎవరా నేను దొంగనా అని పోట్లాడుకు వస్తాడు.
1: ఇఫ్ యూ సే ఎనీబడీ యు ఆర్ ఎ థీఫ్, హిల్ సర్టెన్లీ ఫైట్ విత్ యూ.
0: కానీ కృష్ణుణ్ణి దొంగ అని పిలిస్తే అట్టి కాదు, గట్టిగా పిలిచాలా చోర బృందావన సంచార.
1: యూ సే ఫుల్ థ్రోటెడ్ యువర్ బిగ్ థీఫ్, ఓ కృష్ణ
0: చోరుడు,
1: యువర్ బిగ్ థీఫ్
0: అని ఎంత పాటలుగా చేసి గానంగాను తాళంగా వేసుకుంటూ ఎంత ఆనందంగా పాడతారు.
1: ఇఫ్ యూ సింగ్ లౌడ్ and according to tune in the beat, Krishna will be very happy.
0: Kanaka bhagavantuniki chorudu anaga chitta chorudu
1: mean God robs, steals your heart.
0: Andari hrudayam lopala kuda nu prakashinche vaadu.
1: And God is present in everyone's heart.
0: Aa hrudayam nundu unnatundi vennane chittamga untuntadi.
1: And that very butter is the heart.
0: Kanaka atti hrudayanni apaharinchetundi vaadu krishnudu annadu.
1: It's only Krishna who steals that heart of love.
0: దైవత్వంలో ఆ పేర్లు ఎందుకు కూడాను ఎంతో రహస్యాలంతా ఉంటాయి.
1: There are so many secrets in these words.
0: కృష్ణీతి కృష్ణ అన్నారు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నారు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అన్నాడు.
1: కృష్ణీతి కృష్ణ.
0: కృష్ణీతి కృష్ణ అంటే కృషి అనగా సేద్యం చేసేటువంటి వాడు కృష్ణుడు.
1: కృషి మీన్స్ ది అగ్రికల్చరిస్ట్, ద ఫార్మర్ హూ టిల్స్ యువర్ ల్యాండ్, ప్లౌస్ యువర్ ల్యాండ్.
0: కృష్ణీతి కృష్ణ ఆనందించేటువంటి వాడు కృష్ణుడు.
1: ద వన్ హూ ఇస్ ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కృష్ణీతి కృష్ణ దాన్ని పెట్టి సంతోషపడేటువంటి వాడు కృష్ణుడు.
1: అండ్ హీ సర్వ్స్ యూ అండ్ హీ ఫీల్స్ సో హ్యాపీ అబౌట్ ఇట్.
0: ఈ పేర్లలో కూడా ఎంతో అంతరార్థాలంతా ఉన్నాయి.
1: దిస్ నామినేచర్ ఆల్సో క్యారీస్
0: భూమిని దున్ని, హృదయ భూమిని దున్ని,
1: ది ల్యాండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ హ్యాస్ టు బి ప్లౌడ్,
0: ప్రేమ అనేటువంటి పెరుగుని వేసి,
1: అండ్ దిస్ లవ్ హ్యాస్ టు బి సోన్,
0: హృదయ క్షీరం అనేటువంటి యొక్క హృదయాన్ని,
1: and the human heart
0: perugga chestu vachchu,
1: and it has to be curdled
0: anaga perugu cheyalante peruge veyyali.
1: In order to curdle it, you have to put some curd there.
0: Kanaka prema swaroopini pondalanukunte prema chetane pondali.
1: You can attain God who is love through love only.
0: Kanaka ne prema chetane bhagavantudu chikkutadu.
1: You can attain God only through love.
0: ఇటువంటి భారతీయ సంస్కృతి ఇంకా ఎంతనో రహస్యంగా ఉంటుంటది.
1: There are so many secrets in the culture of Bharat.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కల్చర్ అండ్ పెట్టారు మన
1: సైన్స్. వీ హావ్ గాట్ దిస్ సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: స్పిరిచువాలిటీ అంటే కానీ కల్చర్ అంటే కానీ భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ.
0: ఈ స్పిరిచువాలిటీ లోపలనే కల్చర్, అది ఒక పద్ధతి సంస్కృతి అని.
1: ఇన్ ది స్పిరిచువాలిటీ దేర్ ఇస్ కల్చర్ బిహైండ్.
0: దాన్ని సంస్కరింపజేసినటువంటి సంస్కృతి.
1: అండ్ దట్ విచ్ రిఫైన్స్ యు.
0: బంగారం మన చేతిలో ఉంటుండాలి.
1: వెన్ యూ హావ్ గోల్డ్ ఆన్ హ్యాండ్.
0: కంసాలకి ఇచ్చేటప్పటికే
1: వెన్ యూ గివ్ గోల్డ్
0: టు గాజు చేయమని చెప్పి ఇచ్చావు.
1: యూ వాంట్ హిమ్ టు మేక్ బ్యాంగిల్స్.
0: దాన్ని వాడు అగ్నిలో వేసి,
1: అండ్ హి విల్ పుట్ ఇట్ ఇన్ ఫైర్,
0: వెరికి
1: బర్న్ ఇట్,
0: చుత్తుతో కొట్టి,
1: సాగ
0: వెరికి,
1: అండ్ హి విల్ స్ట్రెచ్ ఇట్ ఫర్,
0: అనేక కట్టింగులు చేసి,
1: అండ్ హి కట్స్ ఇట్ రిపీటెడ్లీ.
0: ఇంత చేసి కట్టగడపటికి మూడో దినమే గాజు అనేటువంటి దాన్ని స్వయంగా తీసుకుని వచ్చి
1: ఆన్ థర్డ్ డే హి విల్ మేక్ ఎ బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండ్ గివ్ ఇట్ యు.
0: ఈ బ్యాంగిల్ కావడానికి ఎంత సంస్కరింప చేయాలి,
1: హౌ మచ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఇట్ హస్ బీన్ త్రూ.
0: మన భూమిలో పండినటువంటి పంట,
1: ద హార్వెస్ట్ వి హావ్,
0: ఆ పంట ప్యాడీ పంట వచ్చింది.
1: వీ హావ్ గాట్ ప్యాడీ ఫర్ ఎగ్జాంపుల్.
0: దాన్నంతా ఇంటికి తీసుకుని వచ్చాము.
1: వీ బ్రింగ్ ఇట్ హోమ్.
0: రూమ్ లో సంచుల్లో వేశాము.
1: అండ్ యూ ఆల్ ద బ్యాగ్స్ ఆర్ కెప్ట్.
0: కానీ అట్లనే మనం తింటామా?
1: బట్ డూ యూ ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే?
0: లేదే.
1: నో.
0: దాన్ని దంచి,
1: అండ్ ఇట్ హ్యాస్ టు బి,
0: పొట్టును వేరు చేసి,
1: హస్క్ హ్యాస్ టు బి సెపరేటెడ్,
0: ఆ పేరినటువంటి బియ్యాన్ని,
1: ద రైస్,
0: నీళ్లలో పెట్టి
1: ఉడకబెట్టి
0: అన్నంగా చేసి తదుపరి దాన్ని భుజిస్తున్నాము.
1: అండ్ దట్ ఫుడ్ ఈస్ ఓన్లీ పార్టేకెన్.
0: పుట్టింది పుట్టినట్టుగానే అనుభవించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఈట్ ప్యాడీ స్ట్రైట్ అవే.
0: సంస్కరింపబడిన తర్వాతే దాన్ని అనుభవించవచ్చు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ దెన్ ఓన్లీ యూ కెన్.
0: కనుకనే విద్యార్థులారా,
1: సో స్టూడెంట్స్,
0: మీరు పుట్టిన తక్షణమే మీరు ఇన్ని విద్యలు నేర్చలేదు.
1: యూ హావ్ నాట్ పిక్డ్ అప్ ఆల్ దిస్ నాలెడ్జ్ లెర్న్
0: క్రమక్రమేణ ABCD అనేట్లు దిద్దుకొని,
1: యూ బిగిన్ విత్ ఆల్ఫబెట్స్,
0: దాని నోట్ తో పలుకొని,
1: అండ్ యూ స్టార్ట్
0: రాసుకొని,
1: రిపీటింగ్ అండ్ రైటింగ్
0: ABCD రాసి,
1: యూ రైట్ ద లెటర్,
0: దాన్ని ఒక స్పెల్లింగ్ గా కట్టి,
1: అండ్ యూ
0: ఆ స్పెల్లింగ్ తిరిగి వర్డ్స్ లో చేర్చి,
1: యూ పికప్ ది స్పెల్లింగ్ అండ్ వర్డ్స్,
0: జరిగిన తర్వాతనే నీవు దాన్ని చదవగలుగుతున్నావు.
1: ఫైనల్లీ యూ విల్ బి ఏబుల్ టు రీడ్ ద హోల్ సెంటెన్స్.
0: కనుక
1: సో
0: దానికి ఈ యొక్క సంస్కృతులు అంతా ఇట్లా ఉన్నాయి.
1: ఫర్ దట్ దిస్ కల్చర్ ఇస్ ఎసెన్షియల్.
0: కరిగించాలి.
1: అండ్ ఇట్ హస్ మెల్టెడ్.
0: దానికి మెల్ట్ చేసి దాన్ని ఒక పింటులో వెయ్యాలి.
1: అండ్ ఇట్ హస్ టు ప్రాసెస్.
0: సుత్తితో కొట్టాలి.
1: ఇట్ మస్ట్ బి హ్యామర్.
0: సాగ బెరకాలి.
1: ఇట్ మస్ట్ స్ట్రెచ్.
0: షైనింగ్ వెయ్యాలి.
1: అండ్ ఇట్ మస్ట్ బి
0: దానికి
1: పాలిష్డ్.
0: అప్పుడే దీనికి ఒక చక్కని అందం వచ్చేస్తుంది.
1: దెన్ ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: అందువల్లనే అందం రావాలంటే ఎంతో గొప్ప పని చేయాలి.
1: సో హస్ టు బి బ్యూటిఫుల్. ఇట్ హస్ యూ హావ్ టు పాస్ త్రూ డిఫరెంట్ స్టెప్స్.
0: ఒకానొక సమయం లోపల రావణునికి కోపం వచ్చిందట.
1: అట్ వన్ టైమ్ రావణ వాస్ వెరీ యాంగ్రీ.
0: కోపం వచ్చి
1: ఇన్ దట్ ఫ్యూరీ
0: భరించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ కంట్రోల్.
0: ఈశ్వరుని దగ్గరికి పోయి
1: వెన్ టు ఈశ్వర,
0: ఈశ్వర,
1: ఈశ్వర,
0: నీకెంత భేదము, ఎంత భేదము, భేదము,
1: వాట్స్ డిఫరెన్స్,
0: నీకు ఎంత సంకుచితమైన బుద్ధి,
1: హౌ నారో మైండెడ్ యు ఆర్.
0: అందము చందము ఆ లావణ్యము ఆడువారికే ఒసగి ఈ మగవారిని తుమ్మమొద్దుగా చేసిన కారణమేమి?
1: హౌ ఇస్ ఇట్ యు మేడ్ లేడీ సో బ్యూటిఫుల్ అండ్ జస్ట్ మేడ్ మ్యాన్ ఎ లాగ్ ఆఫ్ వుడ్? వై వై దిస్ డిఫరెన్స్?
0: అందము చందము ఆ లావణ్యము,
1: దట్స్ ఎ బ్యూటీ,
0: ఆడవారికే ఇచ్చి,
1: ఆల్ ద బ్యూటీ ఇస్ గివెన్ టు విమెన్ ఓన్లీ,
0: ఈ మగవారిని
1: అండ్ యూ మేడ్ మ్యాన్
0: తుమ్మమొత్తుగా చేసిన కారణం
1: లాగ్ ఆఫ్ ఫుడ్, నాట్ అట్ ఆల్ ప్రెజెంటబుల్. వై?
0: అప్పుడు నువ్వు వేడటాయి,
1: దెన్ బ్రహ్మాస్త్రుడు
0: పిచ్చివాడా, అందం అంటే ఏమిటో నీకు తెలియకోకుండా పోవటం వల్ల ఈ విధంగా పోలికలు చేస్తున్నా నీవు.
1: దెన్ హీ సెడ్ బికాస్ యూ డోంట్ నో వాట్ బ్యూటీ ఈస్ యు ఆర్ కంపేరింగ్ లైక్ దాట్.
0: తిరిగి ఈశ్వరుడు జవాబు ఇచ్చాడట. ఆ మగవారి సుంపుల సొగసు ఆడవారికి ఏది?
1: దట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అమంగ్ మెన్ ఇస్ నాట్.
0: ఆ మగ నెమలి పింఛము సొగసు ఆడు నెమలికి ఏది?
1: ద బ్యూటీ ఆఫ్ మేల్ పీకాక్ ఇస్ నాట్ నోటీస్ దేర్ అమంగ్.
0: ఆవోతులయ మూపు చందము ఆవులకు ఏది?
1: అండ్ యూ ఆల్సో ఫైండ్ ఇన్ ఆక్స్ దట్స్ మేల్ దట్స్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ద కౌ.
0: అడిగేటప్పటికి నోరు మూసుకున్నాడట.
1: అండ్ దెన్ హీ కెప్ట్ హిస్ మౌత్ షట్.
0: ఎంత అందమైనటువంటి ఇది నెమలి, దాని యొక్క అందము ఆడు నెమలికి వచ్చిందా?
1: అండ్ ద బ్యూటీ ఇస్ నాట్ నోటీస్ అమంగ్ ది ఫీమేల్.
0: ఆ పోతుల యొక్క గోపురం యొక్క అందము ఆవులకు వచ్చిందా?
1: ఆక్స్ దట్ హస్ గాట్ ద బ్యూటీ మోర్ దెన్ ద కౌ.
0: కాబట్టి దేని దేనికి ఎక్కడెక్కడ అందం ఇవ్వాలో అక్కడ ఇస్తుంటాను.
1: సో గాడ్ మేక్స్ లుక్ బ్యూటిఫుల్ టు సర్టన్ కేటగిరీస్.
0: అందం అనేటువంటిది నా హృదయం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: బ్యూటీ కమ్స్ అవుట్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
0: నా హృదయమే అందమైనటువంటిది.
1: మై హార్ట్ ఈస్ బ్యూటిఫుల్.
0: నేనే అందమైనటువంటి వాడను.
1: ఐఎమ్ బ్యూటిఫుల్ హ్యాండ్స్.
0: కనుక నా అందానికి తగినట్టుగా ఆనందాన్ని ఇస్తుంటాను.
1: దేర్ఫోర్ ఐ గివ్ బ్లిస్ అప్రోప్రియేట్.
0: వికారం లేనటువంటి వారి కాబట్టి మీకు వికారమే అందంగా కనిపిస్తుంది.
1: యాజ్ యు ఆర్ అగ్లీ యు నోటీస్ ఓన్లీ అగ్లీనెస్ ఎవ్రీవేర్.
0: రామాయణంలో చెప్పినారు.
1: ఇన్ రామాయణ ఇట్ ఇస్ సెడ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: శూర్పణఖ,
1: శూర్పణఖ
0: అందంగా ఉన్నాను నేనని రాముల దగ్గరికి వచ్చిందట.
1: She came to Rama thinking that she is very, very beautiful, extremely
0: Rama,
1: beautiful.
0: Naya kandava ee Sitakunda.
1: Do you think, Rama, that Sita is that beautiful as I am?
0: Kevalam dokkabolinatundi ee Sita.
1: Sita is so weak, that's all.
0: Nenu enta andanga unnanu chudu.
1: I am very beautiful, watch me.
0: Appudu navukunnarata Ramalakshmanulu.
1: And Rama Lakshma smiled.
0: Evaravaru andam variki andanga kanipistundi.
1: Each one considers himself handsome.
0: Kani andanga unna vaadi vikaranga kanipistundi.
1: You may feel handsome, but it's not so to others.
0: అని అనుకుని ఇంకా ఆమెతో తర్కం పెట్టుకుంటే మంచిది కాదని వెళ్లి రామని చెప్పారు. నీ అంతే అందమైనటువంటి వాళ్ళు మేము కాదు అనుకుని నీవు అందమైనటువంటి వాళ్ళని చేసుకోమ్మా అని పంపించారట.
1: They found that there's no use in arguing further. They said since you are so beautiful and we are not that beautiful as
0: ఈ విధంగా జగత్తులో
1: కూడా
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క మాటల చేత దైవత్వాన్ని విమర్శిస్తూ ఉంటుంటారు.
1: Like these people go on criticizing, commenting.
0: Vimarsinchadam sulabham kani
1: it's quite easy to comment. Easy to comment but difficult to inquire.
0: ప్రేమ స్వరూపులారా.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతీయ సంస్కృతి అనేటువంటిది,
1: ది కల్చర్ ఆఫ్ భారత్,
0: ఒక్కొక్క పదమునందు కూడాను ఒక్కొక్క అందము ఒక ఆనందము చెల్లరేగుతూ ఉంటుంది.
1: ఈచ్ వర్డ్ హ్యాస్ గాట్ అందము బ్యూటీ ఆనందము బ్లిస్.
0: ఆనందం లేని అందము, అందం లేని ఆనందము ఎక్కడ చిక్కుతుంది?
1: హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్లిస్ వితౌట్ బ్యూటీ? హౌ కెన్ యూ
0: అందమే ఆనందం, ఆనందమే ఈశ్వరే మకరందం.
1: బ్యూటీ ఇస్ బ్లిస్, బ్లిస్ ఇస్ బ్యూటీ.
0: అందమే ఆనందం, ఆనందం ఈశ్వర మకరందం.
1: స్వామి, దిస్ బ్యూటీ ఇస్ బ్లిస్ అండ్ దిస్ బ్లిస్ ఇస్ ది నెక్టర్ టు ఈశ్వర.
0: కనుకని ఆ ఈశ్వర్ యొక్క తత్వం అనేటువంటిది ఈ విధంగా ఉంటాయి.
1: దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఈశ్వర
0: అని కొన్ని రకములైనటువంటి గ్రంథములు ఉంది మీకు చెబుతూ ఉంటుంది.
1: అండ్ దట్ హ్యాస్ బీన్ సెడ్ ఇన్ సర్టన్ మెన్షన్ ఇన్ సర్టన్ స్క్రిప్చర్.
0: భారతీయ సంస్కృతిని మీరు చాలా శ్రద్ధాభక్తితో చదవండి.
1: రీడ్ ది గో త్రూ ది కల్చర్ ఆఫ్
0: మతములకు భేదం లేదు దీనికో.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ నథింగ్ టు డు విత్
0: అన్ని మతములు ఏకమైనటువంటిది.
1: ఆల్ రిలీజియన్స్ ఆర్ వన్.
0: అన్ని రూపములు ఏకమైనటువంటివి.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ వన్.
0: మనం నిన్న చెప్పాను ఈ దేహానికి చచ్చిన తర్వాత ఎంతో గొప్పగా చేస్తుంటారు.
1: అండ్ పీపుల్ ప్రైజ్ ఆఫ్టర్ ది డిమైజ్.
0: దేనికోసం చేస్తున్నారంటే మహమ్మడన్స్ అడిగితే వాళ్ళు చెప్పారు, అయ్యా
1: సార్
0: ఈ దేహం లోపల పూర్వమంతా ఉండేటువంటి ఆత్మతత్వము చాలా అందమైనటువంటిది, విలువైనటువంటిది.
1: Earlier, the spirit of the self there in this body is highly valuable and so beautiful.
0: అందమైనటువంటి ఆత్మ జీవించినటువంటి కనుకనే ఈ దేహానికి మేము నమస్కరిస్తున్నాం అన్నారు.
1: Since that beautiful spirit of self is over there in the body, we salute it.
0: దాన్ని కూడా కొంతసేపు మోసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు.
1: We also carry this body to certain distance.
0: అదే రీతిగా క్రిస్టియన్స్ కూడాను.
1: So also Christians.
0: ఈ యొక్క అందమైనటువంటి ఆత్మ ఈ దేహంలో పూర్వం ఉండినప్పుడు మేము లక్ష్యం చేయలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డిడ్ నాట్ కాగ్నైజ్ నోటీస్ ద సెల్ఫ్ ఇన్ ద బాడీ.
0: ఈనాడు ఈ దేహాన్ని వదిలిపెట్టిపోవటం చేత దానికి మేము గౌరవం ఇస్తున్నాం.
1: సిన్స్ ద సెల్ఫ్ హస్ లాస్ట్ దిస్ బాడీ వీ రెస్పెక్ట్ ఇట్ నౌ
0: అని దానికి గౌరవాన్ని ఇస్తూ
1: సో దే రివియర్
0: అనేక రకములైనటువంటి యొక్క పూజలు చేస్తూ వచ్చారు.
1: ఆల్సో స్టార్ట్ రెస్పెక్టింగ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: ప్రతి మతమునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ రిలీజియన్
0: ఈ దేహమునకు గౌరవించేటువంటి ఒక స్వభావం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఆల్సో this kind of ritual of respecting the body.
0: కాబట్టి మనం ఎప్పుడు కూడాను దేహానికి రెస్పెక్ట్ ఇవ్వాలి.
1: వీ హావ్ టు రెస్పెక్ట్ ది బాడీ.
0: దేహమనగా ఏమిటి? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ ది ఇన్డ్వెల్లర్ ఇన్ దిస్ బాడీ.
0: కనుక ఈ దేహము ఒక పవిత్రమైనటువంటి యొక్క మందిరము.
1: దేర్ఫోర్ బాడీ ఈజ్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: ఈ మందిరం చేత మనం ఒక మందిరంలో ఉన్నటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దర్శించాలి.
1: ఇన్ దిస్ టెంపుల్ వీ షుడ్ సీ ది మేనిఫెస్టేషన్ దట్ ద డివైన్.
0: ఇలాంటి ప్రాచీన సంస్కృతి అంతా కూడాను మీకు బోధించే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాసులన్నీ ప్రారంభించాము.
1: సమ్మర్ క్లాసెస్ ఆర్ హెల్ప్ టు టీచ్ యూ దిస్ ఏన్షియంట్ కల్చర్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: మన నిత్య జీవితంలో కూడాను
1: in our daily life
0: మనం దురభ్యాసమును దూరం చేసి
1: we have to give up our bad
0: సదభ్యాసమును అభివృద్ధి పరిచి
1: cultivate good habits,
0: దీన్ని ఒక సంస్కృతిగా మార్చుతూ
1: and then transform it.
0: ఈ సంస్కారాన్ని నీ యొక్క జీవిత పరమావధిగా విభజించుకోమన్నా.
1: And this transformation should stay with us throughout our life.
0: కనుక సంస్కారమును పెంచుకోవటం చాలా గొప్ప.
1: To be cultured is a valuable thing.
0: చదువుకున్నంతా మాత్రమే వాడు తన విద్యార్థి కాదు.
1: Mere knowledge will not make you educated.
0: సంస్కారమే లేకపోతే అది చదువే కాదు.
1: Without culture you cannot call yourself literate or educated.
0: కనుకని చదువుకు సంస్కారం కూడా చేరాలి.
1: So culture is essential for every educated man.
0: అందుకోసమని ప్రతి సంవత్సరం కూడాను హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి పోయి పిచ్చి పిచ్చి ఆటలు, పిచ్చి పిచ్చి బొమ్మలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఉండే నిమిత్తమై ఈ సంస్కారంతో కూడినటువంటి ఒక దీనిని మీకు నిరూపించి తద్వారా మీ మనసులు మార్చే నిమిత్తమై ఈ సంస్కారాలు పెట్టాము.
1: డ్యూరింగ్ వెకేషన్ దేర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ వేస్టింగ్ యువర్ టైం ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్, వాచింగ్ అదర్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ సో ఆన్ ఇన్ ఆర్డర్ టు సీ ద టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ ఎ యూస్ఫుల్ వే. సర్టన్ టీచింగ్స్ ఆన్ కల్చర్ ఈస్ గివెన్ టు యూ.

0: ఈ సామూహిక భజన గురునానక్ మొట్టమొదట ప్రారంభించాడు.
1: కమ్యూనిటీ సింగింగ్ ఇస్ కమెన్స్డ్ బై గురునానక్.
0: ఈ యొక్క అనేక కంఠములు చేరి ఏకకంఠంగా భావించాలంటే ఇది సామూహిక భజన అన్నారు.
1: సింగింగ్ ఇన్ పర్ఫెక్ట్ హార్మనీ ఈ సామూహిక భజన.
0: గురునానక్ చాలా భజన ఇష్టము.
1: గురునానక్ లైక్ దిస్ భజన్ వెరీ మచ్.
0: ఆయన దీనిని ప్రారంభించి దేశానికంతా అందించాడు.
1: హీ స్టార్టెడ్ ఇట్ అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: కనుకనే అటువంటి మహనీయులంతా కూడాను భారతదేశంలో అనేక రకములుగా ఉద్భవించి, అనేక రకములుగా వర్ణించి, అనేక రకములుగా బోధించి, అనేక రకములుగా విచారం జరుపుతూ వచ్చారు.
1: ఇన్ఫాక్ట్ దిస్ హాస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఫర్ మెనీ ఆఫ్ ద నోబుల్ సోల్స్ హూ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సామూహిక సంకీర్తన.
0: అందరూ చేరి ఒక్క కంఠంగా వచ్చినారంటే ఎంత ఆనందం వస్తుంది.
1: వెన్ వీ ఆల్ సింగ్ టుగెదర్ హార్మోనియస్ వే ఇట్ విల్ సో బ్యూటిఫుల్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అని.
1: That is unity in diversity.
0: ఆ యూనిటీ డైవర్సిటీ లోపల మనం దిగాలి.
1: అండ్ వీ షుడ్ గెట్ ఇన్ టు దట్ ఫీల్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ యూనిటీ
0: యొక్క ఆనందము.
1: అండ్ దేర్ లైస్ ది ట్రూ బ్లిస్.
0: కనుక అట్టి ఆనందమైనటువంటి భజనను అందరూ ఏకంగా చేరి ఇంటిలో ఒక 10 మంది ఉంటే 10 మందితో పాటైనా ఈ భజన చేసుకుంటుంటే ఎంతనో ఆనందం కలుగుతుంది.
1: వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ బ్లిస్ఫుల్ భజన్స్ ఎట్ ఎవ్రీ హోమ్ ఎట్ ఎవ్రీ రెసిడెన్స్ సింగ్ టుగెదర్.
2: You are listening to a summer course discourse delivered by Bhagavan on the 29th of May 2002.
3: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.

وَلِلْمُؤْمِنِينَ.